0213. మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 అండ్ మీతో ఉంది మీ ఆర్జే సుష్మా ఆన్ హ్యాపీ ఆర్. సో ఏంటి ఈ రోజు సుష్మా వచ్చింది అని అనుకుంటున్నారా? సో అలా రావాల్సి వచ్చింది, శ్రీకాంతి అక్క కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను వచ్చేసాను. బట్ శ్రీకాంతి అక్క లాగా ఎంటర్టైన్ చేస్తావా అంటే మనం మ్యాచ్ చేయడానికి ట్రై చేద్దాం. బట్ ఎంతైనా నాకు తెలుసు లిజనర్స్ అందరూ శ్రీకాంతి గారిని బాగా మిస్ అవుతూ ఉండుంటారు రైట్ నౌ. బట్ ఏం పర్లేదు, మనం కొంచెం అలా ఎంటర్టైన్ అవుదాము. సో వీకెండ్ వచ్చేసింది కాబట్టి నాకు అనిపించింది బేసిక్ గా అసలు ఏం చేస్తున్నారు ఈ టైంలో మీరు హ్యాపీ అవర్ లో, లైక్ 7 to 9 మంచిగా అలా ఒక గ్లాస్ పట్టుకుని కూర్చొని ఉన్నారా? అండ్ ఈ రోజు వరలక్ష్మి వ్రతం కాబట్టి ఆబ్వియస్లీ ఇంట్లో అవన్నీ కట్ అయి ఉంటాయి. మరి లేడీస్ అందరూ పూజలు ఎలా చేసుకుంటున్నారు, అసలు ఏం నడుస్తుంది డాలస్ లో అని చెప్పి అనుకుంటున్నాను. అండ్ ఎస్పెషల్లీ వీకెండ్స్ వస్తే అసలు ఏం చేస్తారు, ఎలా ఎంజాయ్ చేయాలనుకుంటారు మీరు, ఏ టైప్ ఆఫ్ పీపుల్, అసలు వీకెండ్ ప్లాన్స్ ఏంటి అండ్ వీకెండ్ రియాలిటీ ఎలా ఉంటుంది, ఇవన్నీ మనం మాట్లాడేసుకుందాము. అండ్ అలాగే ఒక చిన్న గేమ్ కూడా ఆడదాము. సో గేమ్ ఏంటి అంటే, వీకెండ్ వచ్చింది కాబట్టి నేను కూడా పెద్దగా, మనం యూజువల్ గా మండే 7 to 9 నా షోలో నాన్ స్టాప్ ఫన్ లో నేను ఏం చేస్తానంటే ఒక పెద్ద టాపిక్ తీసుకుని మనం లైఫ్ గురించి మాట్లాడుకుంటాము అండ్ కొంచెం రిలాక్స్ అవ్వడానికి ఒక గేమ్ కూడా ఆడుకుంటాము. సో ఫ్రైడే వచ్చింది కాబట్టి ఆ వీకెండ్ మోడ్ లో లైఫ్ గురించి ఎందుకు కొంచెం చిల్ అవుదాం అని చెప్పి వీకెండ్ గురించి మాట్లాడదాం అనుకున్నాం. లైక్ అసలు వీకెండ్ ఏం జరుగుతుంది, మనం ఏమనుకుంటాము, ఏం చేస్తాము, మళ్ళీ మండే రాగానే మన ఫీలింగ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ మాట్లాడేసుకుందాము. ఫ్రమ్ శ్రీకాంతిస్ హ్యాపీ అవర్ టు సుష్మాస్ నాన్ స్టాప్ ఫన్, ఫ్రైడే టు మండే గురించి మాట్లాడేసుకుందాము. సో అలాగే నేను గేమ్ అన్నాను కదా, ఈ రోజు గేమ్ ఏంటి అంటే నేను మీకు కొన్ని క్లూస్ ఇస్తానన్నమాట అండ్ ఆ క్లూస్ కి ఒక మూవీ రిలేట్ అయి ఉంటుంది. సో ఆ మూవీలో నుంచి కొన్ని క్లూస్ తీసుకొని వచ్చి మీకు చెప్తాను. ఆ మూవీ ఏంటో మీరు గెస్ చేస్తారో లేదో చూద్దాము. ఫస్ట్ క్లూస్ సెట్ ఏంటి అంటే, ఈజీగా ఇస్తున్నాను, కొంచెం చూద్దాము ఎక్కువ స్ట్రెస్ చేయడం ఎందుకు అని చెప్పి. కబడ్డీ చార్మినార్ కొండారెడ్డి సెంటర్, కబడ్డీ చార్మినార్ కొండారెడ్డి సెంటర్, ఈ మూడు క్లూస్ కి రిలేటెడ్ గా ఒక మూవీ ఉంది. తెలిస్తే 9726361966 కి కాల్ చేసేయండి. అండ్ ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ సాంగ్ తో మన ఫ్రైడే ని స్టార్ట్ చేసేద్దాం. వింటూ వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3, మీతో ఉంది మీ ఆర్జే సుష్మా ఆన్ హ్యాపీ ఆర్.

బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు నా అల్లుడు మూవీ నుంచి కంది చెనుకాడ సాంగ్. ఎన్టీఆర్ శ్రియ అండ్ జెనిలియా యాక్ట్ చేసిన మూవీ లో నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు. అండ్ రమ్యకృష్ణ గారు కూడా ఉంటారు ఈ మూవీలో. ఎవరికన్నా మూవీ ఇంకా గుర్తుండుంటే నా అల్లుడు మూవీ నుంచి వినేశారు. అండ్ యూ ఆర్ ట్యూన్డ్ ఇన్ టు హ్యాపీ ఆర్ విత్ మీ సుష్మా. ఈ రోజు శ్రీకాంత్ గారు రాలేకపోయారు, సో నేను వచ్చేసాను అండ్ కొంచెం అలా ఎంటర్టైన్ అవుతూ ఉన్నాము. అండ్ ఇందాక నేను ఒక కొన్ని క్లూస్ చెప్పేసి అదే మూవీకి రిలేటెడ్ అని అడిగాను కదా, సో నేనేం చెప్పానంటే ఇందాక కబడ్డీ చార్మినార్ కొండారెడ్డి సెంటర్ అన్నాను. బట్ నాకు హర్ష గారు కాల్ చేసి అది కొండారెడ్డి సెంటర్ కాదు, కొండారెడ్డి బుజ్జు అని చెప్పి కరెక్ట్ చేసేసారు, విచ్ ఇస్ రైట్. అయినా కొండారెడ్డి అని చెప్పగానే నాకు తెలిసి అందరు కనిపెట్టేసి ఉంటారు. అండ్ ఎస్, ఒక్కడు మూవీ అనమాట. సో హర్ష గారు అండ్ శ్రీనివాస్ గారు కూడా నాకు కరెక్ట్ గా ఆన్సర్ చెప్పారు, ఒక్కడు మూవీ. అండ్ ఎస్, సో ఈ రోజు వరలక్ష్మి వ్రతం జరుగుతుంది కదా, మరి ఎలా జరుపుకుంటున్నారు, ఏం జరుగుతుంది అసలు అని చెప్పి అనుకుంటున్నాను. అందరూ కూడా కొంచెం లేడీస్ బిజీగా ఉన్నారు, నేను కొంచెం ఖాళీగా ఉండడం వల్ల ఈ రోజు నేను వచ్చాను హ్యాపీ అవర్ లో అని చెప్పాను. సో హర్ష గారు అన్నారు పని కూడా వ్రతం లాంటిదే అన్నారు, విచ్ ఇస్ రైట్. సో ఈ పనిలోనే వ్రతం అనుకుని వచ్చేయాల్సి వచ్చింది. సో వీకెండ్ గురించి మాట్లాడుకుంటున్నాము. వీకెండ్ మీరేం చేస్తారు, అసలు ఏం నడుస్తుంది, మీరు ఒక గ్లాస్ పట్టుకుని ఎక్కడన్నా కూర్చున్నారా, లేకపోతే ఊరికే అలా ఈవినింగ్ ఏదైనా మంచి బిర్యానీ ప్లేస్ కి వెళ్లి బిర్యానీ తింటారా వీకెండ్ వస్తే, లేకపోతే క్లబ్స్ కి వెళ్ళి ఎంజాయ్ చేస్తారా మీరు, ఆర్ హౌస్ పార్టీస్ చేసుకుంటారా, లేకపోతే జస్ట్ ఏమొద్దు నా మీడియా రూమ్ నాకు కావాలి అని చెప్పి ఒక మూవీ వేసుకుని ఒక గ్లాస్ పట్టుకుని అలా కూర్చుంటారా, ఆర్ ట్రిప్స్ కి వెళ్లే బ్యాచా మీరు, 2 డేస్ ఉన్నా కూడా నేను ట్రిప్స్ కవర్ చేస్తాను అంటారా, లేకపోతే అసలు ఇవేమీ కాదు నేను ఏదైనా ట్రెక్కింగ్ కి, లేకపోతే అంటే డాలస్ లో ట్రెక్కింగ్ ఏం చేస్తారు అని అంటారా. అది నిజమే, బట్ డాలస్ లో ఏమన్నా ట్రెక్కింగ్ ప్లేసెస్ కానీ ఇవేమన్నా ఉన్నాయా ఎవరికైనా తెలుసా, డు లెట్ మీ నో, నాకైతే ఏం తెలియవు. సో డాలస్ అనగానే వీకెండ్ వచ్చింది అనగానే బేసిక్ గా అందరు చేసేది ఏంటంటే ఇండియన్ రెస్టారెంట్స్ కి వెళ్లేసి బిర్యానీ తినడం, చాయ్ తాగడం, అంటే రోజు చేస్తారు బట్ వీకెండ్ కదా ఆ మోడ్ లో ఎక్కువ చేస్తారు. లేదంటే దేశీ పార్టీస్ జరిగే ప్లేసెస్ ఉంటాయి కదా క్లబ్స్ కి అని, ఇవన్నీ అక్కడికి వెళ్లిపోయి మంచిగా చిల్ అయిపోతారు డే మొత్తం, ఐ మీన్ నైట్ మొత్తం చిల్ అయిపోయి మళ్ళీ సాటర్డే కొంచెం చిల్ అయిపోయి సండేకి రెడీ అవుతారు. సో మీరేం చేస్తారు వీకెండ్ వస్తే, అండ్ వీకెండ్ ప్లాన్స్ వర్సెస్ వీకెండ్ రియాలిటీ ఎలా ఉంటుందో కూడా మాట్లాడుకుందాము. అసలు వీకెండ్ అనగానే మనం ఏదేదో చేసేయాలనుకుంటాము కానీ లాస్ట్ కి ఏమి చేయకుండా ఇంకేదో చేస్తాము, అది కూడా మాట్లాడేసుకుందాము. అండ్ నెక్స్ట్ క్లూ కనెక్ట్ ఏంటి నేను చెప్పేది అంటే, ప్రియా ఆనంద్, రిచా గంగోపాధ్యాయ్, శేఖర్ కమూలా. ప్రియా ఆనంద్, రిచా గంగోపాధ్యాయ్ అండ్ శేఖర్ కమూలా, ఈ ముగ్గురి కాంబినేషన్ లో వచ్చిన మూవీ ఏంటి, డూ లెట్ మీ నో 9726361966. ప్రియా ఆనంద్, రిచా గంగోపాధ్యాయ్ అండ్ శేఖర్ కమూలా, డూ లెట్ మీ నో. అండ్ ఇప్పుడైతే ఇంకొక బ్యూటిఫుల్ మెలడీ వచ్చేస్తుంది, వింటూ వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3, మీ ఆర్జే సుష్మాతో.

మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం హెచ్డి3 అండ్ మీరు ట్యూనింగ్ అయి ఉన్నారు హ్యాపీ ఆర్కే విత్ మీ ఆర్జే సుష్మా. అండ్ ఈ వీక్ నేను వచ్చేసాను. సో నేను ఇందాక అడిగాను అనమాట ఒక క్వశ్చన్, లైక్ ప్రియా ఆనంద్, రిషా గంగోపాధ్యాయ్ అండ్ శేఖర్ కమలా ఈ ముగ్గురు కాంబినేషన్ లో వచ్చిన మూవీ ఏంటి అని చెప్పి. సో నాకు హర్ష గారు కరెక్ట్ గా చెప్పేశారు, లీడర్ మూవీ, రానా దగ్గుబాటి యాక్ట్ చేసిన మూవీ వచ్చింది అదనమాట ఆన్సర్. అండ్ ఎస్, సో మనం వీకెండ్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, లైక్ నేనైతే వీకెండ్ రాగానే అబ్బా ఫ్రైడే వచ్చింది, హ్యాపీగా ఇంకొక 2 రోజులు ఈ ఆఫీస్ గురించి కంగారు పడాల్సిన పని ఉండదు, అంతా ఫ్రైడే, ఇంకా ఫ్రైడే ఏదైనా పెండింగ్ వర్క్ ఉన్నా కూడా సర్లే సాటర్డే చేసుకోవచ్చు లేకపోతే సండే చేసుకోవచ్చు అని చెప్పేసి అదొక రిలాక్సేషన్ వస్తుంది అనమాట నాకు. అండ్ ఫ్రైడేకి పెద్ద ప్లాన్స్ ఏముండవు, బేసిక్ గా ఎక్కడికన్నా వెళ్ళాలి ఏదో చేసేయాలి అనేది ఏమి ఉండదు అనమాట. ఈ వీకెండ్ కొంచెం ప్రొడక్టివ్ గా ఉందాం అనుకుంటా. ప్రొడక్టివ్ అంటే ఏదో పని చేసేయాలి లేకపోతే అది ఇది అని కాదు, జస్ట్ పడుకోవాలి, పడుకోవడమే నాకు ప్రొడక్టివ్ అనమాట వీకెండ్స్ లో. సో అనిపిస్తుంది ఇన్ని రోజులు ఇన్ని కష్టాలు పడి వీక్ మొత్తం సాటర్డే సండే వస్తే మంచిగా పడుకుందాం చాలు అనుకుంటాను. సో మీలో ఎంతమంది అలా పడుకునే వాళ్ళు ఉన్నారు, వీకెండ్ వస్తే పడుకోవాలి పడుకోవాలి అనుకునే వాళ్ళు ఎంతమంది? బేసిక్ గా నాకు అనిపిస్తుంది అలా పడుకుందాం అనుకునే వాళ్ళకి ఒక ప్లేస్ ఉంటుందన్నమాట, హ్యాపీగా లైక్ యునో లైఫ్ లో మనం ఇంకేం చేసినా చేయకపోయినా నిద్రే ముఖ్యం అనుకునే వాళ్ళు ఆర్ వెరీ క్లోజ్ టు మై హార్ట్, నాకు బెస్ట్ ఫ్రెండ్స్ లాగా అనమాట. సో మీలో ఎంతమంది వీకెండ్ వస్తే అలా ప్రొడక్టివ్ గా పడుకుందాం అనుకుంటారు, డు లెట్ మీ నో. అండ్ అలాగే ఎక్కువ పార్టీస్ కి వెళ్ళాలి, ఇది చేసేయాలి అది చేసేయాలి, అబ్బా ఏం పడుకుంటాం జీవితం మొత్తం పడుకొని ఉంటారేంటి వీళ్ళు బద్దకిష్టలు లాగా అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారా? సో నిద్ర ముఖ్యమా పార్టీ ముఖ్యమా మీకు ఫ్రైడే? డు లెట్ మీ నో 972-636-1966. అండ్ అలాగే నెక్స్ట్ కూడా అడిగేస్తాను. సో నెక్స్ట్ ఏంటి అంటే బాసర్లపూడి, ఒలింపిక్ జ్యోతి, పూరి. బాసర్లపూడి, ఒలింపిక్ జ్యోతి అండ్ పూరి ఈ మూడు ఉన్న క్లూస్ లో ఒక మూవీ ఉంది, డు లెట్ మీ నో. అండ్ 972-636-1966 కి కాల్ చేసేవచ్చు. ఎప్పుడైతే రాఖీ మూవీ నుంచి ఎన్టీఆర్ ది ఇంకొక సాంగ్ వచ్చేస్తుంది నాకు కూడా చాలా ఇష్టమైంది, హర్ష గారు రిక్వెస్ట్ చేశారు. సో హర్ష గారి కోసం, నా కోసం అండ్ మనందరి కోసం ఈ సాంగ్ ప్లే చేసేస్తున్నాను. మీకు కానీ ఆన్సర్ గుర్తుంటే ఆర్ ఆన్సర్ ఏంటో తెలిస్తే బాసర్లపూడి, ఒలింపిక్ జ్యోతి, పూరి. డు లెట్ మీ నో 972-636-1966. వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3 ఫ్రైడే, స్టిల్ యంగ్, ఎంజాయ్ చేస్తూ వింటూనే ఉండండి.

సో మళ్ళీ మాట్లాడేసుకున్నాము అండ్ మనం వచ్చేసాము రేడియో సుర్బి 107.9 ఎఫ్ఎం HD3 వింటున్నారు. హ్యాపీ ఆర్కి ట్యూనింగ్ అయి ఉన్నారు విత్ మీ ఆర్జే సుష్మా. అండ్ ఎంతమంది రాఖీ మూవీ చూసారు? రాఖీ మూవీ నాకు తెలిసి అందరూ చూసుంటారు. అండ్ ఆ టైంలో ఎన్టీఆర్ అయితే ఏడ్పించేశాడు. అంటే ఎన్టీఆర్ యాక్టింగ్ కూడా అలానే ఉంటుంది అనుకోండి, బట్ ఎస్పెషల్లీ రాఖీ మూవీలో అయితే నిజంగా లైక్ బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ అందరూ ఫీల్ అయ్యారు. అండ్ అసలు నేనైతే చిన్నప్పుడు కూడా చాలా ఏడ్చాననమాట మూవీ చూసి. సో అలా రాఖీ మూవీ కానీ ఆ సాంగ్స్ కానీ అన్ని ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది అందరి హార్ట్ లో కూడా. అండ్ ఎస్పెషల్లీ దేవిశ్రీ ప్రసాద్ కంపోజిషన్స్ అయితే కూడా చాలా చాలా బాగుండేవి. అండ్ ఇప్పుడు బాగుంటాయి, బట్ అప్పట్లో అయితే ఇంకా దెర్ ఇస్ నో వన్ ఎల్స్, ఓన్లీ దేవిశ్రీ ప్రసాద్, ది ప్రైమ్ డిఎస్పీ టైమ్ అంటారు కదా. సో అప్పుడు ఇప్పుడు మనకి అనిరుద్ధ్ అంటే ఎంత క్రేజో, లేకపోతే ఎంత మంది అనిరుద్ధ్ కోసం వెయిట్ చేస్తున్నారో అట్లా డిఎస్పీ కోసం కూడా అలానే ఉండేవాళ్ళు. సో నాకు ఇప్పుడు వచ్చే డిఎస్పీ సాంగ్స్ ఇష్టం, ప్లస్ అలాగే ఇంతకు ముందు వచ్చినవి అయితే ఎప్పటికీ ప్లేలిస్ట్ లో ఉంటాయి. అండ్ వన్ ఆఫ్ దోస్ వాజ్ రాఖీ అనమాట. సో అది సంగతి. అండ్ ఇండియా టుడేస్ హ్యాపీ ఆర్ ఈస్ హియర్, మన హ్యాపీ ఆర్ లానే ఇండియా టుడేస్ హ్యాపీ ఆర్ కూడా ఉంది. సో రిఫ్రెషింగ్ డ్రాఫ్ట్ బియర్స్ కానీ డెలిషియస్ బార్ బైట్స్ కానీ ఈవినింగ్ అట్మాస్ఫియర్ కి పర్ఫెక్ట్ గా ఉంటుంది ఎవ్రీ డే ఫ్రమ్ 4 to 7 PM. సో బార్ స్నాక్స్ అయితే జస్ట్ $1 అండ్ డ్రాఫ్ట్ బియర్స్ అయితే ఓన్లీ $2.99. అండ్ గ్రేట్ బైట్స్ కోల్డ్ డ్రాఫ్ట్స్ హ్యాపీ ఈవినింగ్స్ ఇండియా టుడే 151 North Nolan Drive సౌత్ లేక్. సో అదనమాట సంగతి. అండ్ ఇందాక నేను ఇచ్చిన క్లూ ఏంటి అంటే బాసర్ల పొడి, ఒలింపిక్ జ్యోతి అండ్ పూరి. ఈ క్లూస్ తో పాటు ఇంకో క్లూ కూడా ఇచ్చేస్తున్నాను. ఇంకో క్లూ ఏంటి అంటే పార్తు. బాసర్ల పొడి, ఒలింపిక్ జ్యోతి, పూరి అండ్ పార్తు ఈ మూవీ ఏంటో కనిపెడితే డూ లెట్ మీ నో 9726361966 కి కాల్ చేసేయండి. అండ్ ఎస్, సో మనం వీకెండ్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, లైక్ నిద్రపోతారా, లేకపోతే పార్టీస్ చేసుకోవాలని చెప్పి ఎక్కువ ఎక్సైట్ అవుతూ ఉంటారా, మీరు ఎలాంటి వీకెండ్ పర్సన్ అని చెప్పి తెలుసుకోవాలని ఉంది నాకు. అండ్ అలాగే వీకెండ్ లో ఇది చేసేద్దాం అది చేసేద్దాం అనుకున్న వాళ్ళు నిజంగానే అవన్నీ చేస్తున్నారా, లేకపోతే నాలాగా బద్ధకంగా ఏం చేస్తాంలే వీకెండ్ కూడా అని చెప్పి పడుకుంటున్నారా? సో చిన్నప్పుడు వీకెండ్స్ అంటే నాకు తెలిసి ఒక ఎక్సైట్మెంట్ వచ్చేది, బట్ స్టిల్ చిన్నప్పుడు వీకెండ్ అంటే నాకు తెలిసినంత వరకు ఓన్లీ సండే ఉండేది కదా మనకి, లైక్ సాటర్డే సండే కాదు, ఓన్లీ సండే వచ్చేది స్కూల్లో కానీ ఎక్కడైనా కూడా మోస్ట్లీ. బట్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కి క్వశ్చన్ అనమాట. సో డూ యూ పీపుల్ రియలీ ఎంజాయ్ దిస్ 2 డేస్ వీకెండ్, ఆర్ చిన్నప్పుడు ఒక్కరోజు వచ్చినప్పుడే బాగా ఎంజాయ్ చేశారా? డూ లెట్ మీ నో 9726361966 కి కాల్ చేసేయచ్చు. ఇప్పుడైతే ఒక సాంగ్ వస్తుంది, వింటూ వింటూనే ఉండండి రేడియో సర్బి 107.9 FM HD3.

0: 101.9 FM HD3.
1: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
2: Sure.
1: How many people are we expecting? 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
2: Idi office party a leka jatra?
1: Tension padakandi. Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Pallembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
5: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
6: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
5: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
6: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
8: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
9: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
8: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్స్.
10: మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అండ్ మీతో ఉంది మీ ఆర్జే సుష్మా. అండ్ ఎస్, సో మనం మాట్లాడుకుంటున్నాము అబౌట్ వీకెండ్ అండ్ అలాగే ఒక చిన్న గేమ్ కూడా ఆడుతూ ఉన్నాము. సో మీకు ఎప్పుడైనా లైక్ చిన్నప్పుడు వీకెండ్స్ బాగా నచ్చేదా, లేకపోతే యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఐటీలో ఉన్న వాళ్ళకి బాగా రిలేట్ అవుతుంది, ఇప్పుడున్న వీకెండ్ బాగా నచ్చుతుందా? సో నాకు తెలిసి అందరూ చిన్నప్పుడే ఏ టెన్షన్స్ ఉండవు కాబట్టి నచ్చుతుంది అంటారేమో అనుకుంటున్నాను. బికాజ్ చిన్నప్పుడు మనకు ఓన్లీ సండే వచ్చేది స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ ఎప్పుడైనా సరే, బట్ స్టిల్ వీ ఎంజాయిడ్ ఇట్ అలాట్. అంటే మనకి సండే వస్తుందంటే చాలు, సాటర్డే నైట్ ఇంకా అన్ని పక్కన పడేసి ఏ పని చేయకుండా, ఎస్పెషలీ సండే కంటే కూడా మనం సాటర్డే నైట్ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట. అండ్ అప్పుడు మనకి టీవీలో వచ్చే ప్రోగ్రామ్స్ కూడా అలానే ఉండేవా, ఎస్పెషలీ 90 kids ఎవరైనా ఉంటే 90s kids వాళ్ళు కొంచెం బాగా రిలేట్ అవుతారనమాట. సండే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పంచతంత్రం, విహారీ ది ట్రావెలర్, లేకపోతే ఇంకా వేరే వేరే అవన్నీ చూస్తూ ఉండేవాళ్ళం. అండ్ అఫ్ కోర్స్ కార్టూన్స్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ అలా అలా మొత్తం ప్రోగ్రామ్స్ చూసి 90 కి అమృతం చూసి పడుకుంటే వచ్చే కిక్కే వేరు. ఇప్పుడు ఎంత బీర్ పట్టుకొని కూర్చున్నా, ఎంత ట్రెక్కింగ్ కి వెళ్ళినా, ఎంత నైట్ క్లబ్స్ కి వెళ్ళినా నాకు తెలిసి అప్పుడు వచ్చే పీస్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. మరి మీరేమంటారు? హౌ ఆర్ యూ ఎంజాయింగ్ యువర్ వీకెండ్? డబ్బులు లేనప్పుడు వీకెండ్ బాగా ఎంజాయ్ చేసామా, డబ్బులు వస్తున్నప్పుడు సంపాదిస్తున్నప్పుడు వీకెండ్ బాగా ఎంజాయ్ చేస్తున్నామా? మీ థాట్స్ ఏంటి? డూ లెట్ మీ నో 9726361966. అండ్ అలాగే ఇందాక నేను గేమ్ లో భాగంగా బాసర్లపొడి, ఒలింపిక్ జ్యోతి, పూరి అండ్ పార్థు ఈ క్లూస్ పెట్టి ఒక మూవీ ఏంటి అన్నాను. అండ్ ఆన్సర్ అయితే నాకు శ్రీనివాస్ గారు చెప్పారు అతడు మూవీ. నేను ఎందుకో ఎక్కువ ఇందాక కూడా మహేష్ బాబు మూవీయే అడిగాను, మరి ఇప్పుడు కూడా అదే అడిగాను. శ్రీనివాస్ గారు పాయింట్ అవుట్ చేసిన తర్వాత అర్థమైంది, యా నేను ఎందుకు మహేష్ బాబు మీద ఫోకస్ చేశాను అని చెప్పి. ఎనీవే, మహేష్ బాబు మీద ఫోకస్ ఉంది కాబట్టి మనం శ్రీనివాస్ గారి కోసం ఇప్పుడు అతడు మూవీ నుంచి ఒక సాంగ్ ప్లే చేసేద్దాము. వింటూ వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3. ఫ్రైడే అలా అలా ఎంజాయ్ చేస్తూ ఇలా బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ వింటూనే ఉండండి.

వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 అండ్ మీతో ఉంది మీ ఆర్జే సుష్మ ఆన్ ది హ్యాపీ ఆర్. ఏంటి రోజు శ్రీకాంతి గారి బదులు నేను వచ్చాను అని ఎవరైనా ఆలోచిస్తుంటే ఇప్పుడే తినినాయంటే సో అలా రావాల్సి వచ్చిందనమాట. అండ్ ఎస్, సో మనం యూజువల్ గా నాన్ స్టాప్ ఫన్ లో కలుసుకుంటూ ఉంటాం. ఎవ్రీ మండే 7 to 9 నేను ఆ షో చేస్తూ ఉంటాను. బట్ ఈ రోజు వరలక్ష్మి వ్రతం కావడం వల్ల నేను ఈ రోజు ఇక్కడికి వచ్చేయాల్సి వచ్చింది. బట్ సో నేను ఇందాక నుంచి ఒక గేమ్ ఆడుతూ ఉన్నాను అండ్ ఆ గేమ్ లో నెక్స్ట్ క్లూస్ కూడా ఇచ్చేస్తాను. అండ్ అలాగే వీకెండ్ గురించి మాట్లాడుకుంటున్నాము, వీకెండ్ గురించి ఇంకా మాట్లాడుకుందాము. అసలు ఫ్రైడే ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది డాలస్ లో, వైబ్ ఎలా ఉంది, ఎస్పెషల్లీ వరలక్ష్మి వ్రతం కాబట్టి సో ఎలా జరుగుతుంది, వీకెండ్ ప్లస్ వరలక్ష్మి వ్రతం కలిపి వచ్చాయి, ఇంట్లో నాన్ వెజ్ ఉండదు అని చాలా మంది ఫీల్ అవుతూ ఉండుంటారు, ఏం చేస్తాం తప్పదు కదా ఈ ఒక్క వీకెండ్ అనుకోవాలి. అండ్ నేను ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నాను అంటే నేను నెక్స్ట్ ఒక 2-3 రోజుల వరకు ఆఫ్ లో ఉన్నాను అనమాట. బట్ నాన్ స్టాప్ ఫన్ కైతే తప్పకుండా వచ్చేస్తాను. డేలో ఏ బ్రేక్ తీసుకున్నా కూడా రేడియోకి బ్రేక్ తీసుకోలేం కాబట్టి అండ్ తీసుకోవాలని ఉండదు కాబట్టి వస్తామన్నమాట. సో అలాగా ఏం జరుగుతుంది మీ వీకెండ్ అనేది కూడా మాట్లాడుకుందాము. 9726361966 అండ్ ఎస్, సో మనం గేమ్ కూడా కంటిన్యూ చేసేద్దాము. గేమ్ లో భాగంగా నేను నెక్స్ట్ ఇచ్చే క్లూస్ ఏంటి అంటే తండ్రి కొడుకులు కుదిరితే కప్పు కాఫీ హాసిని, తండ్రి కొడుకులు కుదిరితే కప్పు కాఫీ హాసిని. ఈ మూవీ ఏంటో తెలిస్తే 9726361966 కి కాల్ చేసేయండి. అండ్ ఇప్పుడైతే నేను ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేసేస్తున్నాను, వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3 మీ ఆర్జే సుష్మతో.

వెల్కమ్ బ్యాక్ అండ్ మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 అండ్ మీతో ఉంది మీ ఆర్జే సుష్మా. ఎస్, నేను ఇందాక చెప్పేశాను తండ్రి కొడుకులు కమ్ములు వస్తాయి కుదిరితే కప్పు కాఫీ హాసిని. సో అండ్ నాకు కరెక్ట్ ఆన్సర్ చెప్పింది అయితే కళ్యాణ్ గారు అండ్ శ్రీనివాస్ గారు. బొమ్మరిల్లు మూవీ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో ఎస్, మనం ఇలానే గేమ్ కంటిన్యూ చేసేద్దాం అండ్ అలాగే వీకెండ్ గురించి కూడా మాట్లాడదాము. సో నేను చెప్పినట్టు చిన్నప్పుడు వీకెండ్ వస్తే ఒక్కరోజు వచ్చినా సండే ఒక్కరోజు వచ్చినా ఎంత బాగా ఎంజాయ్ చేసేవాళ్ళమో కదా. ఎస్పెషల్లీ 90s కిడ్స్ ఎవరైనా ఉంటే స్కూల్కి వెళ్తూ అలా అబ్బా హోంవర్క్ రేపు చేసుకోవచ్చులే అని చెప్పేసి సాటర్డే నైట్ వచ్చి బ్యాగులు పడేసి ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు ఎంత డబ్బు సంపాదించిన కూడా ఆ పీస్ ఉండట్లేదు అని నేను అనుకుంటున్నాను. ఎస్పెషల్లీ అబ్రాడ్ లో ఉన్న వాళ్ళకి అబ్బో రేపేంటి ఎల్లుండి ఏంటి ఓ ఈ ప్లాన్ చేసుకోవాలి అది ప్లాన్ చేసుకోవాలి మండే ఇది చేయాలి అది చేయాలి. సో బేసిక్ గా కొంతమంది అయితే ఫ్రైడే నైట్ కూడా మండే గురించి ప్లాన్ చేసుకుంటూ ఉంటారనమాట. ఓవర్ ప్లానర్స్ ఓవర్ థింకర్స్ ఎవరైనా ఉంటే ఇలా నడుస్తూ ఉంటది వాళ్ళకి వీకెండ్ కూడా. సో ఓవర్ ప్లానింగ్ అంటే గుర్తొచ్చింది, మరి మీరు ఎవరైనా ట్రిప్ ప్లానర్స్ ఉన్నారా? వీకెండ్ వస్తే రెండు రోజులు వచ్చేస్తాయి కదా, ఓకే వీకెండ్ గెట్ అవే అని చెప్పేసి ఏదైనా ట్రిప్ కి వెళ్తారా? ఎస్పెషల్లీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు ఎలా ప్లాన్ చేస్తారు? ఎయిర్బిఎన్బిస్ దగ్గర నుంచి ట్రిప్ లో ఇది చూడాలి అది చూడాలి, 2 డేస్ లో అసలు ఏం కవర్ చేయగలం అని చెప్పి చాలా పెద్ద పెద్ద ప్లాన్లు వేసుకుంటారు. కొంతమంది అయితే పీపీటీలు కూడా తయారు చేసుకుంటారనమాట, అంత కాన్సన్ట్రేషన్ జాబ్ లో కూడా పెట్టాము. సో అలా ప్రెజెంటేషన్ చేసుకుని ఓకే ఇది నా ప్లాన్, ఈ రోజు ఫ్రైడే నైట్ బయలుదేరుతాము, ఈ టైంకి రీచ్ అవుతాము, ఇక్కడ మనం డిన్నర్ చేస్తాము అండ్ దెన్ సాటర్డే మార్నింగ్ లేచి ఇది చేయాలి అది చేయాలి, ఇలా మీరు వీకెండ్ హడావుడి హడావుడిగా పెట్టుకోవాలని చూస్తారా? అసలు ఎలా ప్లాన్ చేసుకుంటారు మీ వీకెండ్ అని నాకు డౌట్ అనమాట. అండ్ కొంతమందికి మాత్రం ఈ ప్లాన్లో ఏమీ వద్దు, వీకెండ్ వస్తే మంచిగా నాలాగా పడుకుందాం లేకపోతే బట్టలు ఉతుక్కుందాం, లాండ్రీ గ్రాసరీస్ క్లీనింగ్ ఇంగిల్లు మొత్తం డీప్ క్లీనింగ్ చేసుకుందాము, లేకపోతే కొంతమందికి మాత్రం ఇక్కడ ఉన్న వాళ్ళలో కాస్కో ఇస్ ది బిగ్గెస్ట్ గెట్ అవే అనమాట వీకెండ్ కి. లైక్ కాస్కోకి వెళ్ళిపోదాం, శామ్స్ కి వెళ్ళిపోదాము, మీల్ ప్రెప్స్ చేసుకుందాము, లేకపోతే ఇండియాలో ఉన్న ఫ్యామిలీతో కనెక్ట్ అవ్వడానికి ఇదే బెస్ట్ టైం అనుకుని కనెక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో అలా రకరకాల పీపుల్ ఉంటారు ఆన్ వీకెండ్. సో మీరు ఏ వెర్షన్ కి సంబంధించిన వాళ్ళు, మీరు మీ వీకెండ్ ని ఎలా ప్లాన్ చేసుకుంటారు, అసలు వీకెండ్ ని ఎలా ఎంజాయ్ చేస్తారు అండ్ వీకెండ్ ఎంజాయ్ చేయడం మీ బకెట్ లో ఉందా లేదా, ఇవన్నీ కూడా డూ లెట్ మీ నో. అండ్ సో నేను నెక్స్ట్ క్లూస్ కూడా చెప్పేస్తాను. నెక్స్ట్ క్లూస్ ఏంటి అంటే, సో పిజ్జా డెలివరీ బాయ్, డాక్టర్ అండ్ ఒక పోలీస్. సో పిజ్జా డెలివరీ బాయ్, డాక్టర్, పోలీస్ అండ్ ఇంకో క్లూ కూడా ఇస్తారు, ఫేక్ మ్యారేజ్ అనమాట. వీళ్ళు ఏదో పెళ్ళైనట్టు యాక్ట్ చేస్తారు మన హీరో హీరోయిన్. సో పిజ్జా డెలివరీ బాయ్, డాక్టర్, పోలీస్ అండ్ ఫేక్ మ్యారేజ్, ఈ 4 క్లూస్ తో మీకు ఏదైనా మూవీ గుర్తొచ్చి ఉంటే డూ లెట్ మీ నో 9726361966 కి. సో వరలక్ష్మి వ్రతం అయితే ఈరోజు జరుగుతుంది ఇండియా బజార్ లో. మీరు ఇంకా ఏమైనా వరలక్ష్మి వ్రతం కి కావాల్సినవి అనుకుంటే, లేకపోతే ఈ శ్రావణ మాసంలో మీరు మీ పూజా స్పెషల్స్ కోసం ఫ్రెష్ ఫ్లవర్స్, కోకోనట్స్, ఫ్రూట్స్ ఇంకా చాలా గ్రాసరీస్ అండర్ 1 roof. సో మీ వరలక్ష్మి వ్రతం అండ్ శ్రావణ మాసం ప్రిపరేషన్స్ ఈజీగా, వైడెస్ట్ సెలెక్షన్ అట్ అన్బీటబుల్ ప్రైసెస్ ఓన్లీ అట్ ఇండియా బజార్. విజిట్ యువర్ నియరెస్ట్ ఇండియా బజార్ టుడే and celebrate this auspicious festival with tradition, quality and savings. So adanamata sangathi. And alage ippudu manam cheppan kada pizza delivery boy, doctor, police and fake marriage pellainata act chestaru. So aa movie edo gurtoste do let me know 9726361966 ki call chesechu. And ippudaithe Srinivas gar kosam bommarilli movie nunchi song vastundi, vintune undandi.

మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 అండ్ మీతో ఉంది మీ ఆర్జే సుష్మా ఆన్ ది హ్యాపీ ఆర్ ఫ్రైడే 7 to 9 అండ్ శ్రీకాంత్ గారి ప్లేస్ లో వచ్చేసాను ఈ రోజు నేను. సో నేను ఇందాక నుంచి కొన్ని క్లూస్ చెప్పి అదే మూవీయో గెస్ చేయగలరా అని అడుగుతూ ఉన్నాను. అండ్ అలాగే నేను ఇందాక చెప్పిన మూవీ కి సంబంధించిన క్లూస్ ఏంటి అంటే పిజ్జా డెలివరీ బాయ్, డాక్టర్, పోలీస్ అండ్ ఫేక్ మ్యారేజ్. పెళ్ళైనట్టు యాక్ట్ చేస్తారు మన హీరో హీరోయిన్ అని చెప్పాను. అండ్ ఆ మూవీ ఏంటి అంటే హ్యాపీ ఇస్ ది రైట్ ఆన్సర్, హ్యాపీ మూవీ అనమాట. అల్లు అర్జున్ అండ్ జెనిలియా చేసిన మూవీ. సో నాకు కరెక్ట్ గా ఆన్సర్ చెప్పింది రాధా గారు, అదనమాట సంగతి. అండ్ నెక్స్ట్ క్లూస్ కూడా ఇచ్చేస్తాను. నెక్స్ట్ క్లూ ఏంటి అంటే ప్రియమణి, మోహన్ బాబు, మమతా మోహన్ దాస్. ప్రియమణి, మోహన్ బాబు అండ్ మమతా మోహన్ దాస్ ఈ ముగ్గురు కాంబినేషన్ లో ఒక మూవీ వచ్చింది. మరి ఆ మూవీ ఏదో గుర్తుంటే డూ లెట్ మీ నో 9726361966 కి కాల్ చేసేయచ్చు. ప్రియమణి, మోహన్ బాబు అండ్ మమతా మోహన్ దాస్. అండ్ అలాగే మన కి ఒక రిక్వెస్ట్ వచ్చేసింది అనమాట. దీపక్ గారు చెప్పారు మహేష్ బాబు సాంగ్స్ ఏ ప్లే చేయాలంట, అంటే కొంచెం సేపు మహేష్ బాబు సాంగ్స్ కీప్ ప్లేయింగ్ అని అడిగారు. సో దీపక్ కోసం, దీపక్ గారి కోసం నేను ఒక మహేష్ బాబు సాంగ్ ప్లే చేసేస్తున్నాను. ఏంటో ఈ రోజు మొత్తం నేను ఇందాక చెప్పినట్టు డిఎస్పీ మ్యూజికల్ నడుస్తుంది షో మొత్తం, అనుకోకుండా అలా డిఎస్పీ సాంగ్స్ ప్లే చేసేస్తున్నాను నేను కూడా. సో ఇంకొక డిఎస్పీ మ్యూజికల్ మహేష్ బాబు యాక్ట్ చేసిన మూవీ నుంచి చారుశీల సాంగ్ వస్తుంది, శ్రీమంతుడు మూవీ నుంచి. వింటూ వింటూనే ఉండండి రేడియో 107.9 FM HD3 మీ ఆర్జే సుష్మతో.

0: మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 అండ్ మీతో ఉంది మీ ఆర్జే సుష్మా. అండ్ ఎస్, నేను ఇందాక అడిగాను మోహన్ బాబు, ప్రియమణి అండ్ మమతా మోహన్ దాస్ ఈ కాంబినేషన్ లో వచ్చిన మూవీ ఏంటి అని చెప్పి. సో మీలో ఎవరైనా ఇంకా ఆన్సర్ తెలిస్తే టూ లెట్ మీ నో 9726361966 కి కాల్ చేసేయచ్చు. ప్రియమణి, మోహన్ దాస్, సారీ మోహన్ బాబు అండ్ మమతా మోహన్ దాస్ ఈ ముగ్గురు కాంబినేషన్ లో ఒక మూవీ వచ్చింది, అదేంటో తెలిస్తే చెప్పేయచ్చు. అండ్ అలాగే డాలస్ మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ గురించి మాట్లాడుకుందాం. మీకు ఏదైనా డెంటల్ రిలేటెడ్ గురించి ఆలోచిస్తుంటే, ఇప్పుడు కంప్లీట్ సర్వీసెస్ లైక్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రే అండర్ $29 మాత్రమే. సో మీ స్మైల్ ని హెల్తీగా ఉంచుకోవడానికి ఈ స్పెషల్ ఆఫర్ అయితే అసలు మిస్ అవ్వకండి. మీరు కాల్ చేసేయచ్చు 9724845400 ఆర్ విజిట్ దమ్ ఎట్ 3234 ఫారెస్ట్ లేన్, డాలస్, టెక్సస్. మళ్ళీ కొంతసేపట్లో వచ్చేస్తాను, అప్పుడు మాట్లాడేసుకుందాం వీకెండ్ గురించి. వింటూనే ఉండండి.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్ స్టూడియోలో టైం 8 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పుల్లు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: ఆయుష్మాన్ భవ, ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్, మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు.
3: ఆయుష్మాన్ భవ ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
4: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
5: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
4: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
3: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
4: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
6: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
7: Amma, Saturday movie?
8: Mm-mm, Manabadi class.
7: Amma, old McDonald had a farm.
8: ఉప్పు కప్పు రంబు. తెలుగు పద్యం చెప్పు.
7: ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక.
8: రొటీన్ తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి. టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్, మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరెక్కడున్నా మీ ఇంటికి 3 నుంచి 5 మైళ్ల లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ మనబడి డాట్. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
9: ఐ హావ్.
8: మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం, అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు, మైట్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైట్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న ఇర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
10: వెల్కమ్.

అండ్ మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 హ్యాపీ ఆర్ కి ట్యూన్ అయినారు విత్ మీ ఆర్జే సుష్మా. మనకి నాన్ స్టాప్ ఫన్ అండ్ రాబోయింది, బట్ మనం హ్యాపీ ఆర్ లో ఉన్నాం, అప్పుడే మండేలోకి వెళ్ళిపోలేదు. సో మండే 7-9 అయితే మాత్రమే సుష్మా వాయిస్ వినిపిస్తుంది. ఈ రోజు ఏంటి, ఫ్రైడే వచ్చేసింది, ఎప్పుడు ది హార్డెస్ట్ మండే రోజు వస్తుంది, ఈ రోజు ఈసారి ఏంటప్పా వీకెండ్ చిల్ అయ్యే రోజు శ్రీకాంతి గారి ప్లేస్ లో వచ్చేసింది అనుకుంటున్నారా? సో అలా రావాల్సి వచ్చింది అనమాట. అండ్ స్టూడియోలో టైం అయితే 8 hours 4 minutes అవుతుంది, నైట్ అయిపోయింది, ఇంకా మనకి 1 hour టైం ఉంది ఫుల్లీ ఎంటర్టైన్ అవ్వడానికి. అండ్ సో ఎంతమంది మీలో బయటకు వెళ్తూ ఎంజాయ్ చేస్తున్నారు, ఎంతమంది ఇంట్లో ఉండి వీకెండ్ ఎంజాయ్ చేస్తున్నారు, నా అంటే కొంచెం చిల్ గా పడుకొని ఏముందిలే బయటకు వెళ్ళి ఏం చేస్తామని చెప్పి, ఎంతమంది హ్యాపీగా రిలాక్స్ అవుతున్నారు, అసలు ఏం చేస్తున్నారు వీకెండ్ అని మాట్లాడుతూ ఉన్నాము. సో అలాగా నాకు అనిపించింది లైక్ కొంతమంది మాత్రం నాలాంటి వాళ్ళు వీకెండ్ రాగానే ప్రొడక్టివ్ గా పడుకుందాం, ప్రొడక్టివ్ గా ఏదో చేసేద్దాం అనుకుంటాము. ఎలా అంటే ఓకే ఫైన్, నాకు ఒక ఫియర్ ఉంటుంది అనమాట. సో వీకెండ్ వచ్చింది, ఓకే ఫైన్ వచ్చింది, సాటర్డే సండే, అమ్మో నేను రేపు త్వరగా లేవలేదు అనుకోండి, మధ్యాహ్నంకి లేచాను అనుకోండి, వీకెండ్ లో హాఫ్ డే ఎగిరిపోతుంది, ఆ తర్వాత ఇంకా 1.5 days ఉంటుంది, అబ్బో ఆ సండే వస్తే ఇంకా అసలు అది వీకెండ్ లానే ఉండదు అనుకోని, లేదు లేదు రేపు సండే ఐ మీన్ సాటర్డే కదా, రోజు మనం 7 or 8 లేచి లాగిన్ అవుతూ ఉంటాము, సర్లే 9 వరకు పడుకుందాము చాలు అనుకుంటాము. అది 9 కాస్త కొంచెం సార్లు కొన్నిసార్లు లైక్ 12 అవుతుంది, 1 కూడా అయిపోతుంది. సరే లేచిన తర్వాత ఏమన్నా పని చేస్తామా అంటే వీకెండ్ రోజు అలా లేచి ఫోన్ పట్టుకుంటాము. ఫస్ట్ లేవగానే మనం యూజువల్ గా అందరం చేసేది అదే. సో ఫోన్ పట్టుకోగానే వాట్సాప్ మెసేజెస్, ఇన్స్టాలో రీల్స్ ఏదో ఒకటి వస్తుంది, సరే ఓపెన్ చేస్తాము, ఒక రీల్ తర్వాత 10 reels అవుతుంది, 12 అవుతుంది, 15 reels అవుతుంది, అలా అలా అలా 2-3 అయిపోతుంది. అబ్బో ఆకలిస్తుందని చెప్పి అప్పుడు లేచి వెళ్ళి ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తాము, అలా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఎందుకు ఓపెన్ చేసామో మర్చిపోయి ఒక 5 నిమిషాలు చూసిన తర్వాత అబ్బా 3 అవుతుంది, ఇప్పుడు ఏం కుక్ చేసుకుంటాంలే అని చెప్పి మళ్ళీ కార్ వేసుకుని బయటకు వెళ్ళి 2 తెచ్చుకుంటాము, టేక్అవే తెచ్చుకుంటాం, తింటాము, అలా ఈవినింగ్ అయిపోతుంది. ఈవినింగ్ అయిపోయిన దగ్గర నుంచి ఓకే ఫైన్ సాటర్డే నైట్ స్టిల్ ఎంగ్, అది ఏదో సాంగ్ ఉంటుంది కదా సాటర్డే నైట్ స్టిల్ ఎంగ్ అని చెప్పేసి ఓ హ్యాపీ ఫీల్ అయిపోతాము, పడుకొని అలా మార్నింగ్ లేవగానే మళ్ళీ సండే వచ్చేస్తుంది, సండే మళ్ళీ సేమ్ రొటీన్ ఫాలో అయిపోతాము. సండే ఈవినింగ్ 4 o'clock నుంచి అలా టీమ్స్ కాల్స్, యూనో టీమ్స్ వైబ్ వచ్చేస్తుంది అనమాట. అబ్బో ఆ అట్మాస్ఫియర్ అంతా రిటర్న్ అయిపోతుంది, మండే ఫీల్స్ అన్ని సండే వచ్చేస్తాయి. సో ఇలా వీకెండ్ వేస్ట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, నాలాగా త్వరగా లేవకుండా వేస్ట్ చేస్తున్నారు అని చెప్పి ఫీల్ అయ్యే వాళ్ళు ఎంతమంది. అండ్ వీకెండ్ అంటే అంతే కదా, పడుకోవడమే కావాలి కదా, లేచి ఏం చేస్తామని చెప్పి మీ లైఫ్ లో వీకెండ్ ని అలా హ్యాపీగా నడిపేస్తున్న వాళ్ళు ఎంతమంది, డూ లెట్ మీ నో. అండ్ అలాగే నేను ఇందాక అడిగాను మోహన్ బాబు గారు, మమతా మోహన్ దాస్ అండ్ ప్రియమణి ఈ మూడు లింక్స్ లో ఉన్న మూవీ ఏంటి, వీళ్ళ ముగ్గురు కామన్ గా యాక్ట్ చేసిన మూవీ ఏంటి అని అడిగాను. సో నాకు కరెక్ట్ గా ఆన్సర్ చెప్పింది హర్ష గారు, అపర్ణ గారు అండ్ కౌశిక్ గారు. సో ఆన్సర్ ఏంటి అంటే యమ దొంగ, అతనివాడి సంగతి జూనియర్ ఎన్టీఆర్ మూవీ యమ దొంగ నుంచి వచ్చింది ఆ క్లూస్ అనమాట. అండ్ అలాగే మనం ఇప్పుడు హర్ష గారి కోసం ఒక సాంగ్ ప్లే చేయబోతున్నాము, ఎన్టీఆర్ సాంగ్ ఏ మళ్ళీ, రంగు రబ్బా రబ్బా సాంగ్ ఫ్రమ్ ది మూవీ రాఖీ. ఎంతమందికి ఈ సాంగ్ గుర్తుంది, అప్పట్లో హోలీ వస్తే ఈ సాంగ్ మాత్రం కంటిన్యూస్ గా ప్లే అవుతూ ఉండేది. అండ్ వన్ ఆఫ్ దోస్ పీపుల్ వర్ మై బ్రదర్, మై యంగర్ బ్రదర్ అనమాట. ఆ సాంగ్ వచ్చిన మ్యాడ్నెస్ లో అలా న్యూ ఇయర్ రోజు ఇంటి ముందు ముగ్గులేసుకుంటాం కదా, మంచిగా మా మమ్మీ కొత్త బట్టలు వేసి మొత్తం రెడీ చేసి వంట పనిలో బిజీగా ఉన్నప్పుడు బయటకు వెళ్ళిపోయి ఆ ముగ్గులో దొరలి ఈ సాంగ్ పాడుకుంటూ రంగు రబ్బా రబ్బా అని ఎంజాయ్ చేశాడు. సో నాకు ఆ సాంగ్ అలా బాగా గుర్తుంటుంది. అండ్ అఫ్ కోర్స్ ఇప్పటికి కూడా హోలీలో గానీ ఎప్పుడైనా ప్లే అయ్యే సాంగ్ ఇది. ఇప్పుడైతే మీరు కూడా వింటూ హ్యాపీగా అలా మీ వీకెండ్ ఎంజాయ్ చేసేయండి, వింటూ వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3 మీ ఆర్జే సుష్మతో.

మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 హ్యాపీ ఆర్ కి జూనియర్ అయి ఉన్నారు. అండ్ మీతో ఉంది మీ ఆర్జే సుష్మా. ఈ రోజు హ్యాపీ ఆర్ లో నేను వచ్చేసాను. అండ్ ఎస్, సో వీకెండ్ గురించి మాట్లాడుతూ ఉన్నాం కదా. అండ్ నాకు ఇంకొక టాపిక్ వీకెండ్ గురించి ఆర్ ఇంకొక సెగ్మెంట్ ఏంటి అంటే, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అంటే నేను కాదు, బేసిక్ గా నేను ఏం పెద్ద చేసేయాలని చెప్పి అనుకోను. వీకెండ్స్ వస్తే పడుకుందాము ఇట్లనే ఎక్కువ అనుకుంటూ ఉంటాను. అండ్ సండే వచ్చిన దగ్గర నుంచి కొంచెం మండే ఫీల్స్ వచ్చి ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటాను అనమాట. అయ్యో మండే వచ్చేస్తుంది, రేపు ఈ పని చేయాలి, రేపు ఆ పని చేయాలి, ఎందుకు అప్పుడే అయిపోయింది, మళ్ళీ 5 డేస్ వెయిట్ చేయాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటా. సో నేను వీకెండ్ ఎంజాయ్ చేసేదానికన్నా వీక్ డేస్ వచ్చేస్తున్నాయి అన్న ఫియర్ లోనే ఎక్కువ బ్రతుకుతూ ఉంటాను. నాలాగా ఎవరన్నా ఉన్నారా, ఉంటే అస్సలు అలా ఉండకండి, ఉన్న వీకెండ్ ని బాగా ఎంజాయ్ చేయండి. అండ్ ఎస్పెషల్లీ ఫ్రైడే నైట్ అయితే ఫుల్లీ ఎంజాయ్ చేసేయాలి. సో మీలో అందరూ కూడా అదే ఎంజాయ్మెంట్ లో ఉన్నారు రైట్ నో అని అనుకుంటున్నాను. అండ్ అందులో వరలక్ష్మి వ్రతం కూడా వచ్చింది కాబట్టి పూజలు పండుగలు అలా అందరూ ఫ్రెండ్స్ అందరూ కూడా ఒకే దగ్గర కలిసి ఉండుంటారని చెప్పి అనుకుంటున్నాను. అండ్ కొంతమందికి ఎస్పెషల్లీ అబ్బాయిలకి లేదా మగవాళ్ళకి మాత్రం ఉంటుంది, అబ్బా ఫ్రైడే రోజు వచ్చేసింది వరలక్ష్మి వ్రతం, ఇంట్లో చికెన్ చేయరు, అయితే ఏముంది బయటకు వెళ్ళి తిందాం అని అనుకుంటున్నారా, ఒకసారి ఇంట్లో అడగండి. లేదంటే తెలిస్తే మాత్రం ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారో మనకు కూడా తెలియదు అనమాట. అండ్ నెక్స్ట్ నేనే మాట్లాడదాం అనుకుంటున్నానంటే, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వీకెండ్స్ వస్తే ఒక అబద్ధం చెప్పుకుంటారు అనమాట. మనకు మనమే ఒక అబద్ధం చెప్పుకుంటాము, అదేంటి అంటే మళ్ళీ వచ్చి చెప్పేస్తాను. అండ్ అలాగే మన గేమ్ లో భాగంగా నెక్స్ట్ క్లూస్ ఏంటి అంటే, స్నేహ ఉల్లాల్, నమిత, నయనతార ఈ ముగ్గురు కాంబినేషన్ లో ఒక మూవీ ఉంది. స్నేహ ఉల్లాల్, నమిత అండ్ నయనతార ఈ ముగ్గురు కాంబినేషన్ లో ఉన్న మూవీ ఏంటో తెలిస్తే డూ లెట్ మీ నో 9726361966 కి కాల్ చేసేయచ్చు. ఇన్ కేస్ ఎవరైనా కనిపెట్టలేకపోతే నెక్స్ట్ వచ్చి ఇంకొక క్లూ చెప్తా, హీరో ఎవరో చెప్పేస్తాను. సో నాకు తెలిసి పాటికి కనిపెట్టి ఉంటారనే అనుకుంటున్నాను. స్నేహ ఉల్లాల్, నమిత అండ్ నయనతార ఈ ముగ్గురు కాంబినేషన్ లో వచ్చిన మూవీ ఏదో తెలిస్తే 9726361966 కి కాల్ చేసేయండి. అండ్ ఎస్, సో రెస్టారెంట్ ఓనర్స్ ఎవరైనా వింటూ ఉంటే, స్లో అవర్స్ అండ్ 2 లెస్ వాకిన్స్ ఉన్నాయా మీ రెస్టారెంట్ కి? డీల్స్ బనానా .com ఉందన్నమాట, ఏ ప్లాట్ఫామ్ వేర్ రెస్టారెంట్స్ కెన్ లిస్ట్ దేర్ ఎక్స్క్లూజివ్ డీల్స్ అండ్ కూపన్స్, అలా మీరు లిస్ట్ పెట్టేయచ్చు. సో హియర్ ఇస్ ద ఎక్సైటింగ్ పార్ట్, మీకేంటి అంటే మీ ఆఫర్ ని క్రియేట్ చేయడం నుంచి ప్రమోషనల్ క్యాంపెయిన్ డిజైన్ అండ్ మార్కెటింగ్ చేయడం వరకు కూడా డీల్స్ బనానా AI చేసేస్తుంది అనమాట. సో దెర్ ఇస్ నో ప్రీ ఆర్డర్ కమిషన్. అండ్ ద బెస్ట్ పార్ట్, ఫస్ట్ 50 రెస్టారెంట్స్ కెన్ గెట్ ది గ్రోత్ ప్లాన్ ఫ్రీ ఫర్ 3 మంత్స్. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు విజిట్ చేసేయండి dealsbanana.com అండ్ బికమ్ ఏ పార్ట్నర్, స్టార్ట్ టర్నింగ్ యువర్ ఆఫర్స్ ఇన్ టు మోర్ వాక్ఇన్స్. అదనమాట సంగతి. అండ్ స్నేహ ఉల్లాల్, నమిత, నయనతార ఈ కాంబినేషన్ లో ఉన్న మూవీ తెలిస్తే నాకు కాల్ చేసేయండి స్టూడియోకి. అండ్ అలాగే ఇప్పుడు ఇంకొక సాంగ్ వచ్చేస్తుంది ఫ్రమ్ ది మూవీ రన్ రాజా రన్. అలా వీకెండ్ రన్ చేస్తూ పరిగెడుతూ ఎక్కడికైనా వెళ్ళిపోయి ఎంజాయ్ చేసేయండి. వింటూనే ఉండండి, స్టే ట్యూన్ టు రేడియో సురభి 107.9 FM HD3.

కలర్స్ ఏం జరుగుతుంది వీకెండ్ లో, ఎస్పెషల్లీ ఫ్రైడే లో ఏం జరుగుతుంది, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? సో ఇవన్నీ పక్కన పెడతాయి కొంచెం సేపు. అండ్ నేను ఇందకటి నుంచి వీకెండ్ గురించి మాట్లాడుతూ ఉన్నాను కదా, అంటే అసలు ఏం చేస్తారు వీకెండ్, నేనైతే పడుకుంటాను మరి మీరేం చేస్తారు అని చెప్పి అడుగుతూ ఉన్నాను కదా. సో హర్ష గారు కాల్ చేశారు, హర్ష గారు చెప్తూ ఉన్నారు అనమాట, లైక్ నేను ఇందాక చెప్పినట్టు చిన్నప్పుడు అయితే ఒక్కరోజే ఉండేది మనకి వీకెండ్, బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. పెద్ద ఒక రెండు రోజులు వచ్చినా కూడా అన్ని ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది, లైక్ ఫ్రైడే నైట్ వస్తే కొంచెం ఎస్పెషల్లీ మగవాళ్ళకి ఎలా ఉంటుంది, జెంట్స్ ఎవరైనా ఉంటుంటే వింటూ ఉంటుంటే, సో వాళ్ళకి ఫ్రైడే నైట్ అంటే కొంచెం ఫ్రెండ్స్ తో చిల్ అవ్వాలి, అండ్ సాటర్డే వచ్చేసి ఇంట్లో వైఫ్ కి హెల్ప్ చేయాలి ఇంటి పనుల్లో అని చెప్పి ఉంటుంది, అండ్ సండే వస్తే ఫ్యామిలీ అండ్ స్లీప్ లేజినెస్ కి కొంచెం సండే పెట్టుకుంటామని హర్ష గారు చెప్పారు. సో అలా హర్ష గారు అంటున్నారు లేజినెస్ కోసం కూడా ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది, ఎంత వీకెండ్ వచ్చినా కూడా అలా అయిపోతుంది లైఫ్ అని అన్నారు. ఎస్ కరెక్టే. అండ్ నాకు తెలిసి ఎవరైనా సింగిల్స్ వింటూ ఉంటే మనకి మాత్రం ఇదే బెస్ట్ టైమ్, ఫ్రైడే నైట్లు కొంచెం బాగా ఎంజాయ్ చేయడానికి. నాలాగా బద్ధకంగా ఇంట్లో పడుకోకుండా బయటకు వెళ్ళండి, ఎంజాయ్ చేయండి, చిల్ అవ్వండి. యోలో అంటారు కదా, యూ ఓన్లీ లివ్ వన్స్ అని చెప్పేసి, అట్లాగా ఆ యోలో ఫాలో అయిపోతూ వీకెండ్ ఎంజాయ్ చేసేయండి. అండ్ సో అదనమాట సంగతి. అండ్ హర్ష గారికి అయితే మండే బాగా ఇష్టమంట, బికాజ్ శివుడి భక్తుడు కాబట్టి ఆయన. సో అదనమాట. అలా మన ఫేవరెట్ డే అండ్ ఫేవరెట్ ఏదైనా డివోషనల్ రిలేటెడ్ వచ్చినా, లేకపోతే మనకి ఏదైనా స్పెషల్ గా అనిపించినా, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి మండే ఆఫ్ ఉంటుంది, అలాంటి రోజులు వచ్చిన వాళ్ళకి మండే బాగుంటుంది. ఏం చేస్తాం అంటే, నాకు తెలిసి వీకెండ్ అంటాం గానీ మన లైఫ్ లో మనకి నచ్చిన దాన్ని బట్టి, మనం చేసే పనులను బట్టి మనకు ఆ రోజులు నచ్చుతాయి లేకపోతే నచ్చవు అని చెప్పి నాకు అనిపిస్తుంది. సో అదనమాట సంగతి. అండ్ అలాగే నేను ఇందాక చెప్పాను, స్నేహ ఉల్లాల్ మా అండ్ నయన్తార అండ్ నమిత, ఈ ముగ్గురు కాంబినేషన్ లో ఒక మూవీ వచ్చింది అని చెప్పి నాకు ఇంకా కరెక్ట్ ఆన్సర్ రాలేదు. సో నెక్స్ట్ క్లూ ఇచ్చేస్తున్నాను, అదేంటంటే హీరో ఎవరో చెప్పేస్తున్నాను. హీరో ఎవరంటే నన్ అదర్ దాన్ మన బాలయ్య, జయ బాలయ్య అనమాట. సో స్నేహ ఉల్లాల్, నమిత, నయన్తార అండ్ బాలకృష్ణ, ఈ నలుగురు కాంబినేషన్ లో ఒక మూవీ ఉంది, అదేంటో తెలిస్తే డూ లెట్ మీ నో. 9726361966 కి కాల్ చేసేయచ్చు. ఇప్పుడు నాకు ఒక సాంగ్ బాగా ఇష్టం అనమాట, నేను చెన్నైలో చదువుకునేటప్పుడు బాగా విన్న సాంగ్స్ లో ఇదొకటి. సో అదేంటో మీరు కూడా వినేయండి, వింటూ వింటూ ఉండండి. రేడియో సురభి 107.9 FM HD3, మీ ఆర్జే సుష్మతో హ్యాపీ ఆర్కి ట్యూనింగ్ అయి ఉన్నారు.

0: మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అండ్ మీతో ఉంది మీ ఆర్జే సుష్మా. అండ్ ఎస్, సో మనం ఈ రోజు మాట్లాడుకుంటున్నాము వీకెండ్ గురించి. అండ్ అలాగే ఒక చిన్న క్లూస్ చెప్పేసి నేను ఆ మూవీ ఏంటి అని అడుగుతూ ఉన్నాను. హ్యాపీ అవర్ లో అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. సో వీకెండ్ లో ఒక బాగా మనకి మనం చెప్పుకునే అబద్దం ఉంది, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చెప్పుకుంటారు అన్నాను. సో అదేంటి అంటే, ఈ వీకెండ్ కొంచెం రెస్ట్ తీసుకుందాము అని అనుకుంటాము కానీ అది జరగదన్నమాట. మనకి మనమే ప్రతి వీకెండ్ ఈ వీకెండ్ నేను కొంచెం సెల్ఫ్ కేర్ మీద ఇన్వెస్ట్ చేస్తాను టైం, లేకపోతే రెస్ట్ తీసుకుంటాను, అలా లేజీగా ఉంటాను అని చెప్పి చాలా ప్లాన్ చేసుకుంటాము. బట్ అది మనకి మనం చెప్పుకునే చాలా పెద్ద అబద్దం, దాని గురించి మాట్లాడుకుందాము. అండ్ అలాగే నేను ఇందాక అడిగాను స్నేహ ఉల్లాల్, నమిత అండ్ నయనతార అండ్ బాలకృష్ణ ఈ నలుగురు కాంబినేషన్ లో వచ్చిన మూవీ ఏంటి అని, నాకు శ్వేత గారు కరెక్ట్ గా ఆన్సర్ చెప్పేశారు, సింహ మూవీ అనమాట. సో అది సంగతి. మరి నెక్స్ట్ క్లూ కూడా ఇచ్చేస్తాను. నెక్స్ట్ క్లూ ఏంటి అంటే, ఒక టీవీ రిపోర్టర్ ఉంటాడు, ఒక సన్యాసిని ఉంటుంది అండ్ హన్సిక. టీవీ రిపోర్టర్, ఒక సన్యాసిని అండ్ హన్సిక. ఈ మూవీ ఏదో తెలిస్తే 9726361966 కి కాల్ చేసేయండి. అండ్ అలాగే మీ ఫ్రైడే హ్యాపీ అవర్ ని అలా మంచిగా ఎంజాయ్ చేస్తూ చిల్ అవుతూ వింటూ వింటూనే ఉండండి రేడియో సురభి 107.9.
1: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ది రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andistundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: నల్లంచు తెల్ల చీరా.
4: హై గైస్, దిస్ ఇస్ హరిశంకర్, రేడియో సురభి, ఫస్ట్ 24/7 తెలుగు రేడియో ఇన్ యునైటెడ్ స్టేట్స్, 107.9 FM HD3 క్వాలిటీతో మీకు మరింత చేరువు కాబోతుంది. కీప్ లిస్నింగ్, మీ నేస్తాం రేడియో సురభి.
2: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
5: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
6: ఇప్పటిగా నువ్వు చేసినావా, నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
5: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
6: హలో, డిన్నర్ ప్లాన్ చేయండి. గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
7: వాట్ ఆర్ డేర్ ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
8: నేనేం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
9: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా డాట్ కామ్.
10: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
0: యు ఆర్ ట్యూన్ ఇన్ టు రేడియో సురభి 107.9 FM HD3 అండ్ మీరు వింటున్నారు హ్యాపీ ఆర్ విత్ మీ ఆర్జే సుష్మా. సో మనం ఇందాక మాట్లాడుతూ ఉన్నాను, లైక్ బాగా మనకి మనం చెప్పుకునే అబద్దం ఏంటి వీకెండ్ అంటే, ఈ వీకెండ్ కొంచెం రెస్ట్ తీసుకుంటాను, లేకపోతే నా సెల్ఫ్ కేర్ మీద ఇన్వెస్ట్ చేస్తాను నా టైంని ఈ వీకెండ్ అని చెప్పేసి చాలా అనుకుంటాము. బట్ రియాలిటీ ఏంటంటే, సాటర్డే లాగానే గ్రాసరీస్ తెచ్చుకోవాలి, లేకపోతే లాండ్రీ చేయాలి, క్లీనింగ్ చేసుకోవాలి, కాస్కోకి వెళ్ళాలి, అక్కడ తిరగాలి, ఇక్కడ తిరగాలి, లైక్ లేకపోతే కుకింగ్ చేయాలని చెప్పి, కార్ వాష్ చేసుకోవాలని చెప్పి, ఏదో ఒక పని ర్యాండమ్ పనులు చేసుకుంటూ ఉంటాము. లేకపోతే ఫ్రెండ్స్ ని కలవాలి, ఫోన్ కాల్స్ లో బిజీ అయిపోతాము. సో అట్లా సాటర్డే కాస్త అయిపోయి సండే వచ్చేస్తుంది. సండే వచ్చిన తర్వాత రెస్ట్ ఎక్కడా లేదు, రెస్టే లేదనమాట. మొత్తం అయిపోయింది. సండే ఈవినింగ్ 6 PM అయిన తర్వాత మోస్ట్లీ వీకెండ్ అంతా అయిపోతుంది అన్న టైంకి, అబ్బో ఈ వీకెండ్ కూడా సక్సెస్ఫుల్ గా మనం ఖాళీ చేసేసాము, మన మీద మనం ఇన్వెస్ట్ చేసుకోలేదు, ఏముందిలే సర్లే నెక్స్ట్ రేపు ఎలాగో మండే వచ్చేస్తుంది, ఇంకేం చేస్తాంలే ఇప్పుడు, నెక్స్ట్ వీకెండ్ మళ్ళీ సేమ్ నేను రెస్ట్ తీసుకుంటాను, నా మీద నేను టైం ఇన్వెస్ట్ చేసుకుంటాను అని చెప్పి అనుకుంటాము. బట్ అది నెవర్ ఎండింగ్ లూప్ లాగా అయిపోతూ ఉంటుంది అనమాట చాలా మందికి. సో నేను చెప్పేది ఏంటంటే, ఎవరన్నా మనం లైక్ వింటూ ఉంటే వీకెండ్స్ మన మీద మనం టైం స్పెండ్ చేసుకోవాలి అని ఎవరైనా అనుకుంటే తప్పకుండా చేయండి, బికాస్ దాట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఫ్రెండ్స్ తో తిరగడం, పార్టీస్, చిల్ అవ్వడం ఇదంతా కూడా ఇంపార్టెంటే, బట్ సెల్ఫ్ కేర్ అండ్ సెల్ఫ్ హీలింగ్ ఉంటుంది కదా, అది ఇంకా ఇంపార్టెంట్ అనమాట. సో మీకు ఏదైనా వీకెండ్ అలా స్లో వీకెండ్ లాగా జరగాలి అనుకుంటే మీ మీద మీరు టైం ఇన్వెస్ట్ చేసుకుని చూడండి. అండ్ ఐ థింక్ మనం ఫ్రైడే నైట్ ఎంత పార్టీ చేసుకున్నా వచ్చే హ్యాపీనెస్, ఈ హ్యాపీనెస్ సేమ్ ఉంటాయి అనమాట. సో ఎవరైనా అలా సెల్ఫ్ కేర్ గురించి ఆలోచిస్తూ ఉంటే ఒక పర్ఫెక్ట్ వీకెండ్ ఈ వీకెండ్ అనుకుని అలా ట్రై చేసేయండి. అండ్ అలాగే సో జైలర్ 2 నుంచి ఒక కొత్త సాంగ్ అయితే వచ్చేసింది కదా, మరి ఆ సాంగ్ వినేద్దాం. వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3, మీ RJ సుష్మాతో.

0: మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 హ్యాపీ ఆర్ కి 29 ఉన్నారు విత్ మీ ఆర్జే సుష్మా. అండ్ ఎస్, సో నేను ఇందాక ఒక క్లూస్ చెప్పేశాను అనమాట, టీవీ రిపోర్టర్ సన్యాసిని అండ్ హన్సిక అని చెప్పి. నాకు ఇంకా కరెక్ట్ ఆన్సర్ అయితే రాలేదు, ఇట్స్ స్టిల్ ఓపెన్. సో ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేసేయండి. టీవీ రిపోర్టర్ సన్యాసిని అండ్ హన్సిక, ఈ మూడు క్లూస్ లో నుంచి ఒక మూవీ ఉంటుంది. ఎవరైనా కనిపెడితే 9726361966 కి కాల్ చేసేయచ్చు. అండ్ డాలస్ లో ఇండియన్ క్లాసికల్ డాన్స్ లవర్స్ ఎవరైనా ఉంటే ఒక బ్యూటిఫుల్ ఈవినింగ్ కి మీరు రెడీగా ఉండొచ్చు. సో అదేంటి అంటే ఏకల్ విద్యాలయ DFW చాప్టర్ ప్రెసెంట్స్ కథక్ ఆన్ ది సిల్వర్ స్క్రీన్ August 28th ఫ్రైడే గ్రాన్విల్ ఆర్ట్ సెంటర్ లో జరుగుతుంది. గార్లాండ్ లో కథక్ రిథమ్స్ తో ఇండియన్ సినిమా జర్నీని సెలబ్రేట్ చేయబోతున్నారు. సో డిన్నర్ స్టార్ట్స్ ఎట్ 5 PM అండ్ ద ప్రోగ్రామ్ బిగిన్స్ ఎట్ 7 PM. టికెట్స్ స్టార్టింగ్ ఎట్ జస్ట్ $35, డిన్నర్ ఇంక్లూడెడ్. సో టికెట్స్ అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు విజిట్ చేసేయచ్చు tinyurl.com/kathakperformance2026. సో స్పెక్టాక్యులర్ కథక్ పర్ఫార్మెన్సెస్ తో ఒక ఎన్చాంటింగ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే మీరు ఈ ఈవెంట్ ని విజిట్ చేసేయచ్చు. సో అదనమాట సంగతి. అండ్ ప్రతి మీరు జైలర్ 2 మూవీ నుంచి ఒక సాంగ్ విన్నారు కదా, మీమ్స్ ఎవరైనా సోషల్ మీడియాలో బాగా చూస్తూ ఉంటే ఒకటి బాగా ట్రెండ్ అయిందనమాట ఆ సాంగ్ నుంచి, అదేంటో తెలిస్తే నాకు చెప్పండి. ఇప్పుడు ఇంకొక సాంగ్ వస్తుంది, వింటూనే ఉండండి రేడియో సురభి.
1: మంగళం సీను పార్టీ అంటే ఇండమిగానే సూట్ అవైతే మొదటి తూరే. ఒక స్మగ్లర్లేందే, పోలీసులు పొలిటీషియన్లు అందరు వచ్చిన్నారు పార్టీకే. అన్ని కోట్ల సరుకు కాపాడేసరికే పుష్ప ఒక్కతూరిగా హీరో అయిపోయినాడు. మంగళం సీనే స్వయంగా తీసుకెళ్లే ఎంపీ గారికి పరిచయం చేసి ఉన్నాడు.

సో ఫ్రైడే నైట్ ఎవరైనా పార్టీ అంటే మీరు ఊ అంటారా ఊ అంటారా? సో అదనమాట సంగతి. మీరు వింటున్నారు రేడియో శృతి 107.9 ఎఫ్ఎం HD3 అండ్ మీతో ఉంది మీ ఆర్జే సుష్మా. సో ఎస్, సో ఫ్రైడే నైట్ బాగా పార్టీ చేసుకుంటూ ఉండుంటారు అందరూ కూడా. అండ్ కొంతమంది నాలాగా ఎవరైనా చిల్ గా రిలాక్స్డ్ గా ఉండుంటే అలా రిలాక్స్ అవుతూ ఉండండి. ఎందుకంటే మనం మళ్ళంటి వాళ్ళకి పెద్దగా వీకెండ్ వచ్చేసింది, బయటకు వెళ్ళిపోవాలి, ఫ్రెండ్స్ తో తిరగాలి, క్లబ్స్ కి వెళ్ళాలి, డాన్స్ వేసేయాలి అంటే నాకు కొన్ని కొన్నిసార్లు ఉంటది అనుకోండి, ఈ రోజు లేదు, అందుకే ఇలా చెప్తున్నా. షాపింగ్ చేసేయాలి, మూవీస్ చూడాలి, కుకింగ్ చేసుకోవాలి, బాగా నిద్రపోవాలి, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్లాన్స్ ఉంటాయి. అండ్ బట్ వీకెండ్ ఉండేది 2 రోజులు మాత్రమే కాబట్టి సమ్ టైమ్స్ 11 వరకు సాటర్డే రోజు సండే రోజు పడుకోవడం కూడా పెద్ద ప్లానే. సమ్ టైమ్స్ జస్ట్ కాఫీ పట్టుకుని అలా బాల్కనీలో కూర్చొని ఎంజాయ్ చేయడం ఒక ప్లానే, అండ్ ఫ్రెండ్స్ తో ర్యాండమ్ డ్రైవ్ కి వెళ్ళడం ఒక ప్లానే, లేదా మంచిగా క్లబ్ కి వెళ్లి ఫుల్ గా అందరూ తాగేసి పార్టీ చేసుకుని అలా డాన్సులు వేయడం ఒక ప్లానే, లేదా జస్ట్ కూర్చొని ఒక 3 అవర్స్ మూవీ చూడడమో వెబ్ సిరీస్ చూడడమో కూడా ప్లానే. అండ్ అసలు ఇవి ఏం చేయకుండా నార్మల్ గా బెడ్ మీద పడుకొని ఉండడం కూడా ప్లానే. సో మనకి ఏం చేయాలని ఉందో సమ్ టైమ్స్ వాట్ వీ నీడ్ అనేది కూడా ఒక ప్లానే అనమాట వీకెండ్స్ లో. అండ్ ఆల్సో వీకెండ్ లో లైక్ సింగిల్ గా ఉన్నప్పుడు ఎస్పెషల్లీ కొంచెం అంటే బాగా యంగ్ ఏజ్ ఉన్న వాళ్ళు ఆర్ ఎనీ పీపుల్ లైక్ మీరు కూడా ఎవరైనా కొంచెం మ్యారీడ్ అయిన వాళ్ళు వింటున్నా కూడా సింగిల్ గా ఉన్నప్పుడు మీరు వీకెండ్స్ ఎలా ఎంజాయ్ చేసేవాళ్ళు అండ్ మ్యారేజ్ అయిన తర్వాత వీకెండ్స్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, వాట్ ఈస్ దాట్ చేంజ్, ఎలా చేంజ్ అయింది మీ వీకెండ్ ప్లాన్స్, అండ్ చేంజ్ చేసుకోవాల్సి వచ్చిందా, చేంజ్ చేసుకున్నారా, అండ్ ఏది బాగుందంటారు, డిఫరెంట్ డిఫరెంట్ ఫేజెస్ లో డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ బాగుంటాయి అంటారా? టు లెట్ మీ నో 9726361966. అండ్ అలాగే నేను ఇందాక అడిగాను టీవీ రిపోర్టర్ సన్యాసిని అండ్ హన్సిక ఈ మూడు క్లూస్ ఉన్న మూవీ ఏంటి అంటే నాకు కిషోర్ గారు ఆన్సర్ చెప్పేశారు కరెక్ట్ గా, దేశం ముదురు ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ ఆ మూవీలో అనమాట. అండ్ అలాగే మనకి ఇంకొంచెం టైం ఉంది కాబట్టి నెక్స్ట్ కూడా అడిగేస్తాను. ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ రియూనియన్ అవుతారు స్విట్జర్లాండ్ అండ్ నందిని, స్విట్జర్లాండ్ నందిని అండ్ ఫ్రెండ్స్ రియూనియన్, ఈ మూడు క్లూస్ తో ఒక మూవీ ఉంది. నాకు తెలిసి స్విట్జర్లాండ్ అండ్ నందిని అనగానే కనిపెట్టేసి ఉంటారు, చూద్దాం ఎవరైనా ఆన్సర్ చేస్తారేమో 9726361966. అండ్ అలాగే ఇప్పుడు ఇంకొక సాంగ్ వస్తుంది, అండ్ ఈ సాంగ్ నాకు బాగా ఎక్కేసింది, ఎందుకు ఎక్కిందా బాగా అని అనుకుంటూ ఉన్నాను, బికాస్ మోహిత్ చౌహాన్ పాడాడు, మోహిత్ చౌహాన్ పాడిన సాంగ్స్ అన్ని కూడా నాకు అలా ఎక్కేస్తాయి అనమాట. ఎస్పెషల్లీ మీరందరూ కూడా రాక్ స్టార్ ఈ మూవీస్ ఏమైనా చూసుంటే అసలు ఆయన వాయిస్ వేరేలా ఉంటుంది. బట్ ఈ సాంగ్ తెలుగులో పాడేశారు, మరి మీరు కూడా వినండి, వింటూనే ఉండండి రేడియో శృతి 107.9 FM HD3 మీ ఆర్జే సుష్మాతో.

మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 అండ్ మీతో ఉంది మీ ఆర్జే సుష్మా. మనం మాట్లాడుకుంటున్నాము వీకెండ్ అట్రాసిటీస్, లైక్ వీకెండ్ లో మీరేం చేస్తూ ఉంటారు, ఎస్పెషల్లీ వీకెండ్ ఎలా నడుస్తూ ఉంది అందరికి, అసలు వీకెండ్ వచ్చినప్పుడు డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ఏం చేస్తుంటారు, ఇలా మాట్లాడుకుంటూ ఉన్నాము. అండ్ అలాగే నేను కొన్ని క్లూస్ చెప్పేసి అది ఏ మూవీ అని అడుగుతూ ఉన్నాను. అండ్ ఇందాక నేను చెప్పింది ఫ్రెండ్స్ రీయూనియన్ అవుతూ ఉంటారు అండ్ నందిని స్విట్జర్లాండ్ అని చెప్పాను. నాకు కరెక్ట్ గా అయితే శ్రీనివాస్ గారు అండ్ హర్ష గారు చెప్పారు డార్లింగ్ మూవీ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. సో స్విట్జర్లాండ్ అండ్ నందిని అనగానే అందరు కనిపెట్టేస్తారని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను. సో అదన్నమాట సంగతి. అండ్ అలాగే నెక్స్ట్ క్లూ కూడా ఇచ్చేస్తాను. నెక్స్ట్ది ఏంటి అంటే చార్మి అసిన్ అండ్ ప్రభాస్, ఈ ముగ్గురు కాంబినేషన్ లో ఒక మూవీ ఉంది. మళ్ళీ మనం ప్రభాస్ దగ్గరకే వెళ్ళాము. ఏంటో ఈ రోజు మొత్తం నేను మహేష్ బాబు ప్రభాస్ దగ్గరే తిరుగుతూ ఉన్నాను అలా అలా అలాగా, అండ్ ఎన్టీఆర్ దగ్గర కూడా తిరిగాను కొంచెం సేపు. సో చార్మి అసిన్ అండ్ ప్రభాస్, ఈ ముగ్గురు కాంబినేషన్ లో ఒక మూవీ ఉంది, అదేంటో తెలిస్తే 9726361966 కి కాల్ చేసేయండి. అండ్ సో అలా మీ వీకెండ్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ, హ్యాపీగా వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ, ఎవరన్నా పూజ చేసుకోకుండా ఉంటే మంచిగా అలా బార్లో వెళ్లి కూర్చొని వింటున్నారా, వినండి, బార్ కి వెళ్తున్నారా, వెళ్తూ ఈ మంచి సాంగ్ వింటూ వింటూనే ఉండండి. రేడియో సురభి 107.9 FM HD3 మీ ఆర్జే సుష్మతో.

మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 అండ్ మీతో ఉంది మీ ఆర్జే సుష్మా. సో ఎస్, సో మనం ఆల్మోస్ట్ షో కంక్లూడ్ చేసే టైం కి వచ్చేసాము. అండ్ సో అదనమాట సంగతి, వీకెండ్ గురించి అయితే మాట్లాడేసుకున్నాము. అండ్ బిఫోర్ దాట్ నేను ఇందాక ఒక క్లూ ఇచ్చాను, అంటే కొన్ని క్లూస్ చెప్పి అదే మూవీ అని అడిగాను. సో చార్మి, అసిన్ అండ్ ప్రభాస్ ఈ ముగ్గురు కాంబినేషన్ లో వచ్చిన మూవీ ఏంటి అని అడిగాను. హర్ష గారు ఆన్సర్ చెప్పేశారు, చక్రం మూవీ ఇస్ ది రైట్ ఆన్సర్. సో చక్రం మూవీ చూసి ఎంతమంది ఏడ్చారు, ఆ లాస్ట్ ఎండింగ్ ఏదైతే ఉంటుందో, అలా బ్రహ్మానందం గారు, ప్రభాస్ అండ్ ప్రకాష్ రాజు గారు ట్రైన్ లో నవ్వుకుంటూ ఉంటారో, ఆ సీన్ ఐకానిక్ సీన్ అనమాట. అది ఇప్పుడు చూసినా ఏడుపు వస్తుంది నాకైతే. అదనమాట సంగతి. సర్లే, ఇలాగా మనం ఫ్రైడే మూడ్ లో ఉన్నాం కదా, ఇప్పుడు ఎందుకు ఏడుపు ఇదంతా అంటారా? సో కరెక్టే. అండ్ అదనమాట సంగతి. అండ్ అలాగే వీకెండ్ బాగా ఎంజాయ్ చేసేయండి, లేదా పడుకోవాలనుకుంటున్నారా పడుకోండి. అండ్ ఈ రోజు ఈ వీకెండ్ బిగ్ ప్లాన్స్ ఉన్నా ఓకే, ప్లాన్స్ క్యాన్సిల్ చేసుకున్నా ఓకే, మార్నింగ్ 7 కి లేచినా ఓకే, లేదా మధ్యాహ్నం 12 లేచినా ఓకే, వీకెండ్ మాత్రం ఎంజాయ్ చేయండి, మీకు నచ్చినట్టుగా ఎంజాయ్ చేయండి. అండ్ సమ్ టైమ్స్ ఏంటంటే బెస్ట్ వీకెండ్స్ మనం ఏం చేయకుండా, ఏం ప్లాన్ చేసుకోకుండా అయిపోతుంది. సో మీకు ఏదైనా ప్లాన్ లేకపోయినా పర్లేదు, అలా జస్ట్ గడిపేయండి టైంని ఈ వీకెండ్. సో అదనమాట సంగతి. మరి నాకు తెలిసి అందరూ శ్రీకాంత్ అక్కను బాగా మిస్ అయి ఉంటారు ఈ హ్యాపీ అవర్ లో, బట్ నో ప్రాబ్లం, నాకు నెక్స్ట్ వచ్చేస్తారు, మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే వస్తారు. బట్ ఏమో సర్ప్రైజింగ్ గా మధ్యలో కూడా రావచ్చేమో శ్రీకాంత్ అక్క, చూద్దాం. అండ్ అలాగే నేనైతే మండే 7 to 9 PM మళ్ళీ నాన్ స్టాప్ ఫన్ లో వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాను. మన నాన్ స్టాప్ ఫన్ లో మళ్ళీ మనం కొంచెం ఒక టాపిక్ తీసుకొని గేమ్ ఆడేద్దాము. సో గేమ్ ఏంటి, టాపిక్ ఏంటనేది నేను మండే చెప్తాను. గేమ్ అయితే మండే చెప్తాను, బట్ టాపిక్ ఏంటంటే నాకు కొంచెం లైఫ్ గురించి, ఎస్పెషల్లీ ఇమ్తియాజ్ అలీ అండ్ రణబీర్ కపూర్ మూవీస్ గురించి మాట్లాడాలనుంది. మరి ఏం మాట్లాడతావు ఇమ్తియాజ్ అలీ గురించి అంటారా? మీరేం చేయాలంటే మండే 7 to 9 PM ట్యూనింగ్ అవ్వాలి విత్ మీ అజయ్ సుష్మా నాన్ స్టాప్ ఫన్ కి. నేను మళ్ళీ మండే కలుసుకుంటాను. అప్పటి వరకు మీరేం చేయాలంటే రేడియో సురభి వింటూ వింటూనే ఉండండి. అండ్ అలాగే మీ ఫ్రైడే బాగా ఎంజాయ్ చేసేయండి విత్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్ గుడ్ నైట్ డాలర్స్. వింటూ వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3. దిస్ ఈజ్ అజయ్ సుష్మా సైనింగ్ ఆఫ్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: Istilamma Vayanam Puchukunti Vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంతింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే. జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ. యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్. లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్, బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్. మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. నేను మీ శ్రీనివాస్ అవసరాల.
3: దిస్ ఇస్ కోటి.
4: దిస్ ఇస్ హరిశంకర్.
3: కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీనా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. నేను మీ శ్రీనివాస అవసరాల.
3: దిస్ ఇస్ కోటి.
4: దిస్ ఇస్ హరిశంకర్.
5: కీప్ లిజనింగ్. మీ నేస్తాం
1: రేడియో సురభి.
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: 107.9 FM HD3.

0: digital leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andistundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
4: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
5: ఇంకా
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
7: Hi guys, this is Harishankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States, 107.9 FM, HD3 quality to meeku marinta cheru kaabotham. Keep listening me next on Radio Surabhi.
8: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
9: Hey Bindu, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
10: చందు, మరి వండనా?
9: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
10: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
9: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
11: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్టీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా g3 అట్ 919-491-4514.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ NRI పేజ్.com ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: ఫ్రెండ్ ఫ్రెండ్ తను లవ్ లో పడేయడానికి ఓ మంచి ఐడియా చెప్ ఫ్రెండ్.
1: రోజు ఫ్లవర్స్ పంపించరా, ఫిదా అయిపోద్ది, పడిపోద్ది.
0: ఏంటి ఫ్లవర్సా? తను ఏమైనా ఫ్లవర్ షాప్ పెడుతుందా?
1: షాప్ లో కాదు, తలలో పెట్టుకోవడానికి.
0: అబ్బా తను పూలకి ఈలకి పడిపోయే రకం కాదు ఫ్రెండ్. హై ఎండ్ ఈ వాడిపైన ఐడియాలు వదిలేసి ఫ్రెష్ ఐడియా చెప్పా.
1: ఓకే.

0: తను తాగేసిన కోక్ టిన్లు, వాడేసిన హెయిర్ పిన్లు, పడేసిన చాక్లెట్ ర్యాపర్లు, ఇసిరేసిన ఐస్ పుల్లలు భద్రంగా దాచుకోరా.
1: లైఫ్ లాంగ్ ఇదే లవ్ మెయింటైన్ చేయాలంటే కొంప మున్సిపాలిటీ డంప్ యార్డ్ అయిపోతుంది. అందుకని ఇంకో ఐడియా చెప్పు ఫ్రెండ్.
0: ప్రేమించాలని గుళ్ళో నూటొక్క టెంకాయలు పొట్టు, ఆ దెబ్బతో చూడు ఫ్రెండు అయిపోద్ది నీ లైఫ్ సెట్.
1: నూటొక్క టెంకాయలు కొడితే ఆ కొట్టుడు లైఫ్ అవుద్ది సెట్. నీ ఐడియా ఫాలో చేస్తే నా లైఫ్ కన్ఫర్మ్ గా ఫట్. ఓయ్ ఫ్రెండు, ఫ్రెండు ఐడియా నెట్టెండు, ఫ్రెండు ఫ్రెండు కొంచెం మార్చు ఫ్రెండు.
0: కొని గుళ్ళో తను చూస్తుండగా ఆరుతున్న దీపానికి చేతులడ్డం పెట్టు, కనెక్ట్ అయిపోద్ది చచ్చినట్టు.
1: ఆరుతున్న దీపానికి చేతులడ్డం పెట్టడానికి ఉన్నదిగా ఎల్ఐసి, ఇదో ఐడియానా. చీ చీ చీ.

0: తన గురించి ఓ కవిత రాయనాయనా, పడడం ఖాయం, ఏ అమ్మాయైనా
1: ఇది బాగుంది అను. నువ్వంటే నాకు ప్రాణం. ఫ్రెండు, ఎంతకీ రావద్దు, పా కింద పెట్టాలా, రా కింద పెట్టాలా?
0: నా కింద పెట్టరా. అబ్బాయిల్లో అమ్మాయిలకు నచ్చేది సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఫ్రెండ్
1: తప్పేం కాదు. అలా అయితే మన బ్రహ్మి కంటే లవర్ బాయ్ ఎవడో ఉండడు.

0: 0213.
1: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న. రెడీయా?
2: Yes sir.
1: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
2: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
1: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో irresistible.
3: Visit Rajla's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
4: Boring long drives ki, tiring work hours ki, okate solution. Radio Surabhi, America lo telugu restam.
5: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
6: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
7: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: ఎలిమెంట్స్, దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ vvfactech.com or call 848-244-0213.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ nripage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.
3: జాతకాలు, వాస్తు, జ్యోతిష్యం, ఫాలోవర్స్ కి ఇన్ఫర్మేషన్,
4: ఎందో
3: ఇవన్నీ నమ్మే వాళ్ళు, నమ్మని వాళ్ళు పే అటెన్షన్.
4: ఓకే ఓకే,
3: ప్యార్ సే పూరాయినండి భయ్యా.
4: అయితే
3: సెంటర్ లో మైకు పెట్టి చెప్తున్నా,
4: బోలోబా.
3: బ్యూటిఫుల్ స్మైల్ తో, మీట మీట మాటలతో పంగనామాలు పెట్టేస్తది.
4: కౌన్ బా,

0: ఐ ఎం రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: ఐఎన్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: నల్లంచు తెల్ల చీరా.
5: హై గైస్, దిస్ ఇస్ హరిశంకర్, రేడియో సురభి, ఫస్ట్ 24/7 తెలుగు రేడియో ఇన్ యునైటెడ్ స్టేట్స్. 107.9 FM HD3 క్వాలిటీతో మీకు మరింత చేరువు కాబోతుంది. కీప్ లిసనింగ్, మీ నేస్తాం రేడియో సురభి.
6: యు ఆర్ లిసనింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
0: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ .com ఆర్ కాల్ 848-244-0213.
7: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
8: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
7: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
8: ఇంకా వెయిట్ చేస్తావేంటి, లెట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్.com ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు

0: ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF AgTech INC. Mallemari Farms believes that farming is not backward, it is the future. VVF AgTech INC is your calling for farming. Mallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
1: America వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ NRI page.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: 8667538.
1: मेरा तुम्हारा हमारा प्यार सबका फेवरेट इंडिया बाजार
0: गत 24 గంటల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us

0: ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. వల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. వల్లెమరి ఫార్మ్స్, విజిట్ vvfagtech.com or call 848-244-0213.
1: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: అయినా, సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ nripage.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI Page ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ nripage.com ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమాయి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ calling for farming. Palimbari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
2: Kodi rupayala kosam mee aakhari prashna. Ready?
3: Yes sir.
2: Rajaraj Kitchen in DFW is famous for what? Option A, chaat only. Option B, chaat and thali. Option C, thali only. And option D, chaat, thali and catering.
3: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chaat, thali and catering.
2: You're absolutely

బ్యాలెన్స్, దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. వల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. వల్లెమరి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ డాట్ కామ్ ఆర్ కాల్ 848-244-0213. అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్ ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి at 214-868-7538.

ఏంటో మీరా సునీత స్కూల్ కాలేదు అయినా జరుగుద్దని నీకు ముందే తెలిసింటే పాట పోసుకుని దొరకకుండా చేసి ఉండొచ్చు కదా. సరే రేపైనా సునీత స్కూల్కి వచ్చేటట్టు చూడు.

0: జాతకాలు వాస్తు జ్యోతిష్యం ఫాలోవర్స్ కి ఇన్ఫర్మేషన్
1: ఏందో
0: ఇవన్నీ నమ్మే వాళ్ళు నమ్మని వాళ్ళు పే అటెన్షన్
1: ఓకే ఓకే
0: ప్యార్ సే పూరా అయినండి భయ్యా
1: అయితే
0: సెంటర్ లో మైకు పెట్టి చెప్తున్నా బ్యూటిఫుల్ స్మైల్ తో మీట మీట మాటలతో పంగనామాలు పెట్టేస్తది
1: కౌంబా

0: ఇంకా ఉంది చెప్పంటారా, మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రియేట్ చేస్తున్నారంటే అడయార్ ఆనందవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్ డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి టెక్సస్ డాట్ కామ్. పర్ఫెక్ట్ ఫర్ డైన్ ఇన్, టేక్ అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.
1: బోరింగ్ లాంగ్ డ్రైవ్స్, టైరింగ్ వర్క్ అవర్స్, ఒక్కటే సొల్యూషన్. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
3: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్.

0: బిజినెస్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
1: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
2: ఇంకా వెయిట్ చేస్తామంటే ప్లేట్ తీసుకో.
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Aarogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: मेरा तुम्हारा हमारा प्यार सबका फेवरेट इंडिया बाजार
4: गत 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places making their access more convenient and comfortable visit india bazaar in mckinney fort worth and austin stay connected with india bazaar through their newsletters for the latest deals festive offers and new arrivals join them on whatsapp instagram and facebook search india bazaar or india co and be part of the hamara bazaar family Everyday India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
5: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు

0: skills, calibration knowledge though, you need best experience on this Daru. From basic to premium, they cover all the models. Visit G3Electronics.com or call Nanda G3 at 919-491-4514. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. పల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాల్ for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: America వచ్చినప్పటి నుంచి Facebook లో గ్రూప్స్, WhatsApp లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ visibility guaranteed with nripage.com. from businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: Side, side, please. Local boys here. Side, side, side, please.
1: మీ ఆహ్వానాన్ని tinyurl.com/SurabhiLakshmiకి పంపించండి ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: మీరెప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనందవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి టెక్సస్ డాట్ కామ్, పర్ఫెక్ట్ ఫర్ డైన్ ఇన్, టేక్ అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తుంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ డాట్ కామ్ ఆర్ కాల్ 848-244-0213. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.
13: Hey Hyderabad, are you guys ready to rock and roll? I can't hear you.

0: ఐఎమ్ రాముగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అక్కా లైవ్ దోశ లైవ్ జలేబీ పంజాబీ సౌత్ ఇండియన్ ఇండో చైనీస్ చాట్ ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్కా అక్కా
1: ఇంకా వేరే చేసావండి ప్లేట్ తీసుకో
2: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్ మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ క్లాస్ టేస్ట్ ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
4: ఇండియా వెళ్ళాలేమరా నేను
5: ఇప్పుడు ఇండియా ఎందుకురా
4: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా ఇండియాకెళ్లి ట్రీట్మెంట్ ఇచ్చుకోవాల్సిందే
6: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్ సాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి కిడ్స్ కి అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్ క్రౌన్స్ బ్రిడ్జెస్ ఎక్స్ట్రాక్షన్స్ ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్ ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్ డాలస్ స్మైల్స్ and orthodontics call them at 972-484-5400 or visit 3234 Forest Lane Dallas
7: బ్రో ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట
8: ఇప్పటిదాకా నువ్వు చేసినావా నీకు నచ్చిన ఆఫర్ లెటర్
7: అవుతుంది బ్రో యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి
6: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ మీ ఇంట్లో ఇబ్బందులైనా ఉద్యోగంలో సమస్యలైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com రాధిక నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ care of the catering okay sure how many people are we expecting 5k anukuntunna but koncham mood baa unte inka ekku avachchu
0: idi office party aa leka jatra
6: tension padakandi swadeshi catering unnaru kada from small gathering up to 10k they have a full blown kitchen on wheels for on site and industrial catering so ye tension padakunda just trust swadeshi

కలిసి బయటికెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు, మై ట్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేక్ అప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మై ట్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. దే సే అ వే టు పర్సన్స్ హార్ట్ ఇస్ త్రూ స్టమక్. అట్ ఇండియా టుడే వీ సర్వ్ హ్యాపీనెస్ ఫ్రెష్ విత్ లవ్ ఎవ్రీడే. ఇంటికి పిలిచిన అతిథులకు వండినట్టు ఇండియా టుడే లో మా షెఫ్స్ శ్రద్ధగా మీ రుచికి అభిరుచికి నచ్చే విధంగా వండి పెడతారు. ఎప్పటికప్పుడు తాజాగా ప్యాన్ టు ప్లేట్ ఇస్ అవర్ కాన్సెప్ట్. నోరూరించే వెజిటేరియన్ డిషెస్ నుంచి డిలీషియస్ నాన్ వెజిటేరియన్ క్లాసిక్స్ దాకా ఇండియా టుడే హ్యాస్ ఇట్ ఆల్. ఇండియా టుడే, వేర్ ఎవ్రీ బైట్ బ్రింగ్స్ యూ క్లోజర్ టు హ్యాపీనెస్. కమ్ టేస్ట్ ది ఫ్రెష్నెస్, ది ట్రెడిషన్ అండ్ ది జాయ్ ఆఫ్ రియల్ ఇండియన్ ఫుడ్. ఇండియా టుడే, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.

0: జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
1: ఇంకా
2: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్ మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి. రాజులాస్ కిచెన్ తో ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
3: మేము నలుగురం ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, కజన్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్ట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
0: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్లిపోయినట్టు.
4: నీ కల నిజం అవబోతుంది.
0: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
4: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడేలో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.
3: ఇండియా టుడే స్పెషలైజెస్ ఇన్ నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, వెజ్ అండ్ నాన్ వెజ్ డిషెస్. ఫుడ్ క్వాలిటీలో ఏ మాత్రం కాంప్రమైజ్ లేకుండా దే గివ్ యూ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. విజిట్ ఇండియా టుడే అట్ 151 North Nolan Drive, South Lake, Texas, or call them at 817-819-8888.

0: అజన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com ఆర్ రైట్ టు support@mypursue.com.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్ సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ. యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ద రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్. లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ అండ్ క్లీన్.
2: నేను మీ చంద్రబోస్ని, రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి. మీ తెలుగు నేస్తం రేడియో.
3: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. Hello and Namaskaram. జోహో అండ్ రేడియో సురభి టీమ్ అప్ అయ్యి ఈ స్పెషల్ కొలాబరేషన్ తో మీ ముందుకు వచ్చేసాయి. సో గెట్ రెడీ DFW అండ్ బియాండ్. ఈ కొలాబరేషన్ ఇట్ ఇస్ ఎవ్రీథింగ్ వి డ్రీమ్డ్ ఆఫ్. ఎనర్జెటిక్, ఎంపవరింగ్, పర్పస్ఫుల్ అండ్ బిల్ట్ ఆన్ అ షేర్డ్ విజన్ ఆఫ్ వాట్ అ మోడర్న్ మైండ్ఫుల్ కమ్యూనిటీ క్యాన్ పికప్. జోహో అనేది ఒక గ్లోబల్ పవర్ హౌస్ ఇన్ టెక్నాలజీ, మనందరికీ తెలిసిన విషయమే. అ హ్యూమన్ సెంటర్డ్ ఇన్నోవేషన్ అండ్ రేడియో సురభి తెలుగు డయాస్పరాకి ఒక వాయిస్, ది ఓజీ ప్లాట్ఫామ్ ఫర్ తెలుగు పీపుల్, మన తెలుగు సంస్కృతికి, తెలుగు భాషకి, తెలుగు కళలకి అన్నిటికీ. అండ్ వీఆర్ స్టెప్పింగ్ ఇన్ టు అ పార్ట్నర్షిప్ విచ్ సెలబ్రేట్స్ ప్రోగ్రెస్ విత్ హార్ట్ అండ్ గ్రోత్ విత్ ఇంటెగ్రిటీ. వాట్ మేక్స్ దిస్ కొలాబరేషన్ పవర్ఫుల్? Both brands believe that real transformation happens when people live with awareness, intention and joy. Zoho anedi kevalam software company kadu. It's a philosophy. It's a belief that businesses grow when people grow. Ye business aina aa business lo panchestunna manushulato paatu grow avvalsinde. Our belief, our ethics meeda vaadukunna namakam, long term thinking, sustainability, ivanni aa company ni oka special place lo nilabettai. A belief that talent is not defined by degree but by mindset, values, curiosity and grit. At Zoho, skills matter, not the degree. ఎవరినైనా హైర్ చేసుకోవడానికి ఆ మనిషిలో ఉన్న వాల్యూస్ ఏంటి, ఆ మనిషి మైండ్ సెట్ ఏంటి, వాళ్ళ పర్సనాలిటీ ఏంటి, క్యూరియాసిటీ ఏంటి, వాళ్ళకి ఇంపార్టెంట్, నాట్ దేర్ క్వాలిఫికేషన్. జోహో ఎంకరేజెస్ ఎవ్రీ ఎంప్లాయీ టు స్ట్రెచ్, ఎక్స్పెరిమెంట్ అండ్ ఈవెన్ పిచ్ దేర్ ఓన్ బిజినెస్ ఐడియాస్ విత్ ఇట్స్ ఫ్లాట్ స్ట్రక్చర్ విత్ ఇట్స్ ఫ్లాట్ స్ట్రక్చర్ There's no hierarchy for them and people first culture. Zoho fuels creativity, ownership and purpose driven innovation. A perfect foundation for a community centric partnership. Ee collaboration lo Radio Survey chaala chaala exciting a launch chestunna powering possibilities segment. మేము చాలా ఆనందిస్తున్నాం ఇది మీతో షేర్ చేసుకోవడానికి. ఆ డైనామిక్ 30-మినిట్ టాక్ షో, ఇది రకరకాల బిజినెసెస్ లో సక్సెస్ సాధించిన ఆంటర్ప్రెన్యూర్స్ ని తీసుకొచ్చి వాళ్ళ మీద స్పాట్ లైట్ వేస్తుంది. థాట్ లీడర్స్ ని, క్రియేటర్స్ ని, పీపుల్ హూ ఆర్ బిల్డింగ్ దేర్ బిజినెస్ ఎథికలీ, కాన్షియస్లీ అండ్ విత్ విజన్ ఫర్ ఇంపాక్ట్. స్టోరీస్ దట్ స్పార్క్ అంబిషన్, జర్నీస్ దట్ ఇన్స్పైర్ యాక్షన్, ఐడియాస్ దట్ కనెక్ట్ కాంటినెంట్స్. అండ్ ఎస్, దే డోంట్ నీడ్ టు లివ్ ఓన్లీ హియర్ ఇన్ డాలస్. ఎక్కడున్న వాళ్ళని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం ఈ పవరింగ్ పాసిబిలిటీస్ పవర్డ్ బై జోహో. సో పవరింగ్ పాసిబిలిటీస్ లో వాట్ కెన్ యూ ఎక్స్పెక్ట్? యూ

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద, అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
2: ఆయుష్మాన్ భవ, ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్, మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు.
3: ఆయుష్మాన్ భవ ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
2: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
5: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
4: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
6: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
4: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
7: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.

రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 అమెరికాలో తెలుగు నేస్తం రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్. అమెరికాలో ది నెంబర్ వన్ తెలుగు రేడియో ఛానల్ రేడియో సురభి అండ్ ఆల్సో డాలస్ లో ది నెంబర్ వన్ ట్రెండింగ్ తెలుగు రేడియో ఛానల్ రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 సిగ్నేచర్ కార్యక్రమానికి అందరికీ ఆత్మీయ స్వాగతం, సాదర స్వాగతం. ఎలా ఉన్నారు అందరూ? సరికొత్త వారాంతం శనివారం, చక్కటి వాతావరణం బయట ఉంది. ఈరోజు హాయిగా ఇప్పుడిప్పుడే కాస్త వేడెక్కుతుంది. యాజ్ ఆల్వేస్ అంటే ఆగస్ట్ అంటే మనకి డాలస్ టెక్సాస్ లో చెప్పాల్సిన అవసరం లేదు ఎండలు ఎలా ఉంటాయన్నది. బట్ నిన్న సాయంత్రం కాస్త చల్లగా ఉంది, బట్ ఈరోజు మళ్లీ కాస్త వేడిగా ఉంది. ఐ హోప్ ఈరోజు ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా ట్యూనిన్ అయ్యి అండ్ ఈరోజు కార్యక్రమం మరింత ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే దిస్ ఈజ్ గోయింగ్ టు బి అ స్పెషల్ ప్రోగ్రామ్, స్పెషల్ సిగ్నేచర్ షో. ఎందుకు అంటే ఇప్పుడు విన్న ఈ పాట బట్టి మీరు ఊహించుకునే ప్రయత్నం చేయొచ్చు.

లో వెళ్తున్నప్పుడు మీ రేడియో ఫ్రీక్వెన్సీని 107.9 ఎఫ్ఎం HD3 కి ట్యూన్ చేసి పెట్టుకోండి. మీకు బోల్డ్ అంత కాలక్షేపం, మీరు మనసులో ఏవైతే కోరుకుంటారో ఆ పాటలన్నీ మా ఎవరో ఒకళ్ళు ఆర్జీలు ఎవరో ఒకళ్ళు వేస్తూనే ఉంటారు పాటలు. సో నిత్యం ఏదో రకరకాల అంశాలతో మిమ్మల్ని అలరిస్తూ ఉంటారు. రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 స్టే ట్యూన్. అండ్ ఈ రోజు ఈ కార్యక్రమానికి సిగ్నేచర్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా రవి తూప్రాణి. అందరికి మరొకసారి ఈ కార్యక్రమానికి ఆత్మీయ స్వాగతం. ఈ పాట వింటూ ఈ పాట ఏ సినిమాలో తెలిస్తే కాల్ చేయండి స్టూడియోకి 9726361966.

ఇందమ్మ బొట్టు పెడతా చిత్రం నుంచి విన్నయ్య పాట. అయితే మొదటి పాట గుండమ్మ కథ చిత్రం నుంచి మనం విన్నది. అయితే ఆ పాటకి ఈ పాటకి ఉన్న సంబంధం ఏంటి, ఈ పాటలతో ఎందుకు మొదలెట్టాం, సో ఆ మొదటి సెగ్మెంట్ ఏంటి అన్నది మీరు కాస్త ఊహించగలిగే ఉంటారు. యుగల గీతాలు అంటాం మనం. యుగల గీతం అంటే అందరికీ తెలిసిందే కదా, డ్యూయట్స్. సో ఇద్దరు గాయని గాయకులు లేదా ఇద్దరు గాయకులు లేదా ఇద్దరు గాయని మనుడు ఇలా కలిసి పాడే పాటని మనం డ్యూయట్స్ అంటాం, యుగల గీతాలు అంటాం. అంటే యుగల గీతం డ్యూయట్ అంటే మనం యూజువల్లీ మనం మైండ్ కి తట్టేది ఏంటంటే ఒక ఒక మేల్ అండ్ ఫీమేల్ వాయిస్ రెండు కలయికలో వచ్చేది డ్యూయట్ అనుకుంటాం. కానీ అటు ఇద్దరు రెండు ఇద్దరు గాయని మణులు పాడినా లేదా గాయకులు పాడినా కూడా దాన్ని కూడా మనం డ్యూయట్స్ అంటాం. ఒకటి ఇంకొకటి ఒక ఉదాహరణ చెప్పుకోవాలంటే ఏకవీర, ప్రతి రాత్రి వసంత రాత్రి, బాలుగారు ఘంటసాల వారు ఇద్దరు కలిసి ఆలపించిన పాట అది. అలాగే ఎన్నాళ్ళలో వేచిన ఉదయం అది కూడా వాళ్ళిద్దరు కలిసి పాడింది అనుకుంటా. సో వీటిని

కూడా యుగల గీతాల కింద మనం తీసుకొస్తామని. అయితే ఈ యుగల గీతాల్లో, ఈ డ్యూయట్ సాంగ్స్ లో మనకి రెండు రకాల విభజనలు ఉంటుంది. ఏంటంటే ఒకటి శృంగార గీతాలు, శృంగారేతర గీతాలు, అంటే రొమాంటిక్ డ్యూయట్స్, అన్ రొమాంటిక్. రొమాంటిక్ డ్యూయట్స్ అంటే అందరికీ తెలిసిందే, ప్రతి సినిమాలోనూ మీరు ఎక్కడ వెతుకుని దీని గురించి పెద్దగా మనం వెతకాల్సిన పని లేదు. ఎందుకంటే ఏ సినిమా తీసుకున్నా కూడా, అంటే ఒక కాలం దాటిన తర్వాత మనం ఏ సినిమాని తీసుకున్నా కూడా ఆ సినిమాలో యుగల గీతాలు మనకి కనబడుతూనే వస్తాయి, వినబడుతూనే ఉంటాయి. సో అలాంటి యుగల గీతాల్లో రొమాంటిక్ సాంగ్స్ అనేది ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది, వాటికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందుకంటే వాటిని ఒక సన్నివేశం, కథాపరమైన సందర్భాన్ని తీసుకుని రావడం, సన్నివేశాన్ని సృజించడం, అలాగే పాత్రల స్వభావాల తగ్గట్టుగా వాటిల్లో ఎన్నో అంశాలని ఆ పాటలోని మిళితం చేయడం అనేది దర్శకుల ప్రతిభ, అలాగే రచయితల తాలూకా ప్రతిభ కూడా, అక్కడ మేధస్సు కూడా ఉంటుంది వాళ్ళది. ఎందుకంటే ఇలాంటి శృంగార గీతాల్లో సాహిత్యాన్ని ఒలికించాలి అంటే అది చాలా జాగ్రత్తగా కత్తిమీస సాంగ్ లాంటిది అది. అంటే ఆ రోజుల్లో కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాలి, ఈ రోజుల్లో పెద్దగా దాని గురించి కసరత్తు చేయాల్సిన పనేం లేదు. ఆ రోజుల్లో అది కత్తిమీస సాంగ్ లాంటిది అది. ఎందుకంటే ఇప్పుడు ఈ పాటలో మీరు సాహిత్యం చూస్తే చుక్కలతో చెప్పాలని, అంటే ఇవి ఆలు మగలు ఒక డాబా మీద, లేకపోతే కొత్తగా పెళ్లైన జంట వారి శోభనం గదిలో గాని ఇలా పాడుకునే పాటలు ఇవన్నీ కూడా ఆ రోజుల్లో మరి చిత్రీకరించిన విధానం లేదా పాటల్ని రాసిన విధానం చూస్తే గనక ఈ పాటలు చూస్తే సాహిత్యాన్ని చుక్కలతో చెప్పాలని, ఏమని, ఇటు చూస్తే తప్పని, ఎందుకని అని ప్రశ్నలతోటి, అంటే అతనికి ఒక మాట చెప్పాలనుంది కానీ దాన్ని ఒక ప్రశ్నతోటి దాన్ని ఎండ్ చేయడం. సో ఎందుకు అంటే ఇక్కడ ఏకాంతంలో ఏమో ఏమో అని, అది వింటున్న శ్రోతలకి లేదా చూస్తున్న ప్రేక్షకుల ఊహలకే వాటిని వదిలేయడం అనేది అక్కడతోటి రచయిత పని అయిపోయినట్టుగా వారు భావించి, అండ్ శృంగార గీతాలలో ఎంత మోతాదు ఉపయోగించాలో అంతవరకే ఉపయోగించి, అంతవరకే వాడి మాటల్ని పదాల్ని పొందికగా అల్లి వాటిని ఒక పాటలో సృజించడం అనేది ఆ రోజుల్లో జరిగిన పని. సో ఈరోజు మొట్టమొదటి గంట గంటన్నర మనం శృంగార గీతాల గురించి మనం మాట్లాడదాం. ఎందుకంటే నవరసాల్లో హాస్యం, వీర కరుణ, రౌద్రం, భయానక, భీభత్స, అద్భుత, శాంతి ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ అతి తక్కువగా మాట్లాడేది శృంగారం. శృంగారం అంటే చాలా మంది అది ఒక బూతు కిందో అశ్లీలం కిందో పరిగణిస్తారు. అంటే మీ డెఫినేషన్స్ మారిపోతాయి అనుకోండి, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఎవరు మాట్లాడుతున్నారు, ఏ సందర్భంలో మాట్లాడుతున్నారు, ఏ కాలంలో ఉండి మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా పరిగణలోకి వస్తాయి. కానీ శృంగార గీతాలు అంటే వాటి రొమాంటిక్ సాంగ్స్, బ్యూటిఫుల్, ఇదొక రసం అంతే అది. సో దాని గురించి తక్కువ మాట్లాడతాం. సో ఈ రోజు గంట గంటన్నర పాటు మన శృంగార గీతాల గురించి మనం మాట్లాడదాం. సో తర్వాత ముందు నేను వినిపించిన పాట గుండమ్మ కథ, అది కూడా అద్భుతమైన, ఎంత హాయి ఈరే, ఎంత మధురమి హాయి, చందమామ చల్లగా మత్తు మందు చల్లగా, అంటూ చందమామ చల్లగా చల్లగా ఉండు మత్తు మందు చల్లగా, అది దానికి గా దీర్ఘం ఉంటుంది. చల్లగాకి చల్లగాకి తేడా మీకు నేను చెప్పకాలేదు, మీకే తెలుస్తుంది. సో ఇటువంటి అద్భుతమైన పద ప్రయోగాలతోటి ఆ రోజుల్లో సాహిత్యం సాగింది. సో అయితే ఈ రోజు కార్యక్రమంలో కేవలం ఆ కాలం నాటి పాటలే కాదు, తర్వాత కాలంలో ఎలా ఈ మార్పులు అనేవి ఎలా సాహిత్యంలో వచ్చాయి అది కూడా మనం చూద్దాం. సో తర్వాత పాట ఇది వినండి, ఇది వింటూ ఇది ఏ సినిమాలో తెలిస్తే కాల్ చేయండి స్టూడియోకి 9726316966.

షావుకార్ చిత్రం నుంచి విన్నాయి పాట. ఆలు మగలు అలా ఒక డాబా మీద కూర్చుని చల్లటి వెన్నెలలో అటు భార్య గాని అటు ప్రేయసి గాని చిలకలు తినిపిస్తూ సరదాగా వాళ్లు ముచ్చటించుకునే మాటల్ని ఒక పాటలో పెట్టి ఒక అద్భుతం ఒక మంచి సాహిత్యం అలా అలా ఒక చల్లటి సాయంత్రం పూట అలా సాగుతూ అలా అటువంటి చిత్రీకరణని తెర మీదకి మనం ఆ రోజుల్లో చూసేవాళ్ళం. సో ఇటువంటి పాటలు మనకి ఆ రోజు మనసుకి హత్తుకుపోయే పాటలు ఇవన్నీ కూడా. ఇవన్నీ ఆ రోజుల్లో హిట్స్, గొప్ప గొప్ప హిట్స్ ఇవన్నీ కూడా ఇటువంటి పాటలు. అయితే ఆ రోజుల్లో ఇటువంటి పాటలు రాయాలంటే దానికి ఒక సాంప్రదాయం, ఒక అలాగే సామాజిక కట్టుబాట్లని వీటన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకుని సో ఒక ఆత్మీయతని అలాగే ఒక అనుబంధాన్ని పాటల రచనలో వాటిని రంగరించి రాసేవారు రచయితలు ఆ రోజుల్లో. సో అందుకే ఇది ఒక సాంప్రదాయబద్దమైన, అంటే ఇటువంటి రొమాంటిక్ పాటల్లో కూడా ఒక సాంప్రదాయాన్ని నిలిపారు ఆ రోజుల్లో. అందుకే అవి అంటే మిగతా పాటలు ఎలా అయితే పాడుకోవడానికి వీలుగా ఉండేదో ఆలు మగల మధ్యన ఆ దాంపత్య ఇదన్నీ ఉంటారు దాంపత్య సొగసుని గాని లేకపోతే వాటిని వివరించకుండానే వివరించే సాహిత్యాన్ని ఆ రోజుల్లో రచయితలు అంత అద్భుతంగా పాటల్లోని చిలకరించేవారు. సో అటువంటి పాటలు మనం వింటుంటే గనక మనసుకి ఎప్పుడు ఆహ్లాదంగానే ఉంటుంది. సో ఇటువంటి పాటలతోటి మనం మొట్టమొదటి ఒక గంట గంట నర్సిప్ కార్యక్రమాన్ని కొనసాగించిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకమైన కార్యక్రమం ఉండబోతుంది. అండ్ యూఆర్ గోయింగ్ టు లైక్ దాట్, డెఫినెట్లీ డోంట్ వాంట్ మిస్ ఇట్. సో అందులో మీరు అందరూ ఏం చేస్తారంటే ఇప్పుడు లేస్తుంటే కనుక మీ కాఫీలు టిఫిన్లు అన్ని సిద్ధం చేసి పెట్టుకోండి. అండ్ దిస్ షో ఇస్ గోయింగ్ టు బి వండర్ఫుల్ షో. అండ్ ఇప్పుడు ఈ పాట వింటూ ఈ పాట ఏ సినిమాలో తెలిస్తే కాల్ ద స్టూడియో 972-636-1966.

ఆల్ రైట్, మంచి చెడు చిత్రం నుంచి విన్న పాట ఇది. ఎంత ప్రజాదరణ పొందిన పాట అనేది అందరికీ తెలిసిందే. అండ్ సాహిత్యం గురించి చూస్తే డెఫినెట్ గా రేపంటి రూపం కంటి, ఇది కూడా నాకు చాలా కాలం అసలు అర్థం కాలేదు. రేపంటి ఏంటి, అది అదేం రేగిపండ ఏంటి అనేది నాకు ఆ రకంగా ఏదో తడుతూ ఉండేది. కానీ రేపు అనేది మనం ఉదయాన్ని సూచిస్తాం. మనం రేపు అనేది ఉదయం, అంటే ఉదయం ఎంత ప్రతి ఒక్కళ్ళు ఉదయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా. సో ఉదయం వచ్చే ఆ తొలి వెలుగు, ఆ తొలి వెచ్చదనం ఏదైతే ఉంటుందో చాలా ఆహ్లాదాన్ని, మనసుకి ఎంత ఉత్తేజాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది. కాబట్టి రేపు అనేది, రేపు అనే పదానికి అంటే మనకి ఉదయం అనేది తెలియకపోయినా కూడా ఉదయం అనే దానికి మనకు అంత అనుభూతి కలుగుతుంది ఉదయాన్ని వినగానే. సో రేపు అనేది ఉదయం అని నాకు అర్థమైంది. సో రేపంటి రూపం కంటి, ఆ రేపు అనేది ఎంత ఆనందాన్ని అనుభూతిని మనకు కలిగిస్తుందో అటువంటి రూపాన్ని చూశాను అని ఒక అర్థం. రేపంటి రూపం కంటి. సో ఇటువంటి సాహిత్యాన్ని అంటే ఆలుమగల ఆదర్శ దాంపత్య వ్యవహారాలన్నీ ఒక పొందిగ్గా కొన్ని పదాల్లోని అల్లి పదాలు తీసుకుని వాటితోటి సాహిత్యాన్ని పూరించడం అనేది, అందుకే కత్తి మీద సాగు లాంటిది. ఇది నాకు తెలిసి ఇది ఆత్రేయ రాశారు అనుకుంటా ఈ పాట. సో ఇటువంటి మాంత్రికులు ఎటువంటి పదాలని వాడి వాళ్ళు ఎంత అద్భుతంగా ఒక సృజనాత్మకంగా పాటలు రాశారనేది మనం ఇలాంటి పాటల్లో చూడొచ్చు. సో సంసార జీవన విశిష్టతని, ఆలుమగల మధ్యన ఉన్న దాంపత్య అనుబంధాన్ని చాలా చక్కగా ఒక ఉదాత్తమైన లలిత పదాలతోటి వివరించగలిగే సామర్థ్యం ఉన్న రచయితలు ఆ రోజుల్లో మనందరికీ దొరకడం ఒక నిజంగా అదృష్టం అని చెప్పాలి. ఆల్ రైట్, మనం ఇంకా 4 నిమిషాల దూరంలో ఉన్న కమర్షియల్ బ్రేక్ కి ఈలోపు కొన్ని వ్యాపార ప్రకటనలు చూద్దాం. అండ్ ఇందాక నేను చెప్పినట్టుగా ఈరోజు కార్యక్రమం సిగ్నేచర్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా రవి తూప్రాని. అండ్ ఈరోజు కార్యక్రమం 2 భాగాలుగా నేను విభజిస్తాను. ఒకటి శృంగార గీతాలు మొదటి గంట, గంటన్నర, తర్వాత మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక కార్యక్రమం ఉండబోతోంది. సో స్టే ట్యూన్డ్. దిస్ అంటే మీరు ఈ పాటలు ఎంజాయ్ చేసేవాళ్ళు ఈ పాటలు ఎంజాయ్ చేస్తారు అండ్ డెఫినెట్ గా తర్వాత సెగ్మెంట్ ని అది ఎలాగే ఎంజాయ్ చేస్తారు అనుకోండి. సో చిరంజీవి సినిమాలకు సంబంధించి బ్యాక్గ్రౌండ్స్ అవన్నీ కూడా నేను కొన్ని చెప్పబోతున్నాను. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి, డెఫినెట్లీ డోంట్ వాంట్ మిస్ దాట్. సో స్టే ట్యూన్డ్. అండ్ మీరు ఏమైనా పాటలు వినాలనుకుంటే గనక ఈ రోజు మన ఫస్ట్ సెగ్మెంట్ గానీ సెకండ్ సెగ్మెంట్, ఫస్ట్ సెగ్మెంట్ ఈస్ శృంగార గీతాలు అండ్ సెకండ్ సెగ్మెంట్ ఈస్ చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు జన్మదిన సందర్భంగా ఈ రోజు ఆ గంట సెగ్మెంట్ మనం చేసుకోబోతున్నాం. మీరు ఏమైనా పాటలు వినాలనుకుంటే సెగ్మెంట్ తగనుగుణంగా మీరు పాటలని రిక్వెస్ట్ చేస్తే కనుక డెఫినెట్లీ ఐ విల్ లర్న్ ఇట్ ఫర్ యూ. ఓకే, ఒకసారి వ్యాపార ప్రకటన చూద్దాం. ఇండియా టుడేస్ హ్యాపీ అవర్ ఇస్ హియర్, అన్వైండ్ విత్ డెలీషియస్ బార్ బైట్స్, రిఫ్రెషింగ్ డ్రాఫ్ట్ బియర్స్ అండ్ ది పర్ఫెక్ట్ ఈవినింగ్ అట్మాస్ఫియర్ అట్ ఇండియా టుడే సౌత్ లేక్. ఎవ్రీడే ఫ్రమ్ 4 PM టు 7 PM బార్ స్నాక్స్ అట్ జస్ట్ $1 అండ్ డ్రాఫ్ట్ బియర్స్ ఓన్లీ $2.99. సో గ్రేట్ బైట్స, cold drafts, happy evenings. India Today, 151 North Neolin Drive, South Lake. ఆల్సో మీ డెంటల్ హెల్త్ గురించి మీరు ఆలోచిస్తుంటే కనుక పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. ఇప్పుడు కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రే కేవలం $29 మాత్రమే. మీ స్మైల్ ని హెల్దీగా

0: ఎంచుకోవడానికి ఈ స్పెషల్ ఆఫర్ ని మిస్ అవ్వకండి. కాల్ టుడే 972-484-5400 ఆర్ యూ కెన్ విజిట్ దెమ్ ఎట్ 3234 ఫారెస్ట్ లైన్ డాలస్. ఆల్సో ఫ్రమ్ ఈ శ్రావణ మాసం ఆథెంటిక్ పూజ స్పెషల్స్ అన్ని కూడా అందుబాటులో ఉన్నాయి. ఫ్రెష్ ఫ్లవర్స్, కోకోనట్స్, ఫ్రూట్స్, టర్మరిక్, కుంకుమ, బీటల్ లీవ్స్, డెకరేటివ్ పూజా ఐటమ్స్, ట్రెడిషనల్ స్వీట్ స్నాక్స్, ఫెస్టివ్ గ్రాసరీస్ ఆల్ అండర్ వన్ రూఫ్. దట్ ఈస్ మేక్ యువర్ శ్రావణ మాసం ప్రిపరేషన్స్ ఈజీ విత్ ది వైడెస్ట్ సెలెక్షన్ అట్ అన్బీటబుల్ ప్రైసెస్ ఓన్లీ అట్ ఇండియా బజార్. సో విజిట్ యువర్ నియరెస్ట్ ఇండియా బజార్ టుడే అండ్ సెలబ్రేట్ దిస్ ఆస్పీషియస్ ఫెస్టివల్ విత్ ట్రెడిషన్, క్వాలిటీ అండ్ సేవింగ్స్. అలాగే డాలస్ లో ఇండియన్ క్లాసికల్ డాన్స్ లవర్స్ కి ఒక బ్యూటిఫుల్ ఈవినింగ్ రెడీగా ఉంది. ఏకల్ విద్యాలయ డిఎఫ్డబ్ల్యూ చాప్టర్ ప్రజెంట్స్ కథక్ ఆన్ ది సిల్వర్ స్క్రీన్. డెఫినెట్లీ దిస్ ఇస్ గోయింగ్ టు బి కైండ్ ఆఫ్ ఎన్ ఎక్స్పీరియన్స్ పీపుల్ హూ ఆర్ లుకింగ్ ఫర్ ఆల్ ది డాన్స్ లవర్స్ హూ ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్. సో ఆగస్ట్ 28th శుక్రవారం ఫ్రైడే గ్రాన్విల్ ఆర్ట్స్ సెంటర్ గార్లెండ్ లో కథక్ రిథమ్స్ తో ఇండియన్ సినిమా జర్నీని సెలబ్రేట్ చేస్తున్నారు. సో అక్కడ ఐకానిక్ సాంగ్స్, అన్ఫర్గెటబుల్ క్యారెక్టర్స్, స్పెషల్ డాన్సెస్ అండ్ స్పెక్టాక్యులర్ కథక్ పర్ఫార్మెన్సెస్ తో ఒక ఎన్చాంటింగ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ ఆన్ ఆగస్ట్ 28th ఫ్రైడే గ్రాన్విల్ ఆర్ట్ సెంటర్. సో డిన్నర్ స్టార్ట్స్ ఎట్ 5 PM అండ్ ది ప్రోగ్రామ్ బిగిన్స్ ఎట్ 7 PM. సో టికెట్ స్టార్ట్ ఎట్ జస్ట్ $35. డిన్నర్ ఇస్ ఇన్క్లూడెడ్. సో టికెట్స్ అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ కోసం యూ కెన్ విజిట్ tinyurl.com/kathakperformance2026. All right, we are getting rolling into the commercial break just in 20 seconds. Break news vachin tarvata mana shrungara geetala segment ni konasagiddam. Alage meere emaina vinalanukunte ganaka do call the studio. I will definitely line it up for you. And shrotandaru kuda radio surabhi signature karyakramam antunnaru. Ee roju karyakramaniki vyakhyataga nenu Ravi Tuprani, and I'll be right back after this very very short break. Stay tuned, don't go anywhere.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio
2: Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry

0: 9FM HD3.
1: ఓయ్ లంచ్ కి కడక వెళ్దామా?
2: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
1: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీలో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
3: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ అట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
4: Oi, biryani tintava?
5: Marchipoyava? I'm on a diet. Salad.
4: Sorry, but I won't share my chicken dum biryani and goat biryani. No way.
5: Inti rendu order chestunava?
4: Anta vari avaku M&M vaalla weekend offer. Chicken and goat dum biryani $10 and $15 ki maatrame on Friday, Saturday and Sunday 7 PM to 11 PM. Plus vaalla special live handi biryani tho double kamita free.
5: Sharing is caring. Telusa?
4: M&M 1900 Marketplace Boulevard, Irving.
1: రాధికా, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది కేటరింగ్, ఓకే?
2: షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్?
1: 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
2: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
1: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హ్యావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
6: Hello, namaste, this is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow, I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
7: Radio Surabhi, Dallas' number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM, HD3.
8: Konni conversations manalni navvistayi, inkonni conversations

మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. ట్యూనింగ్ టు మార్నింగ్ మంత్ర, వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో సిరపి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.

0: రైట్ సుగత్రి గారు, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి. పాత పాటలు
1: వేస్తున్నారు,
0: బాగాలేదని చెప్పడం కష్టం. అప్పుడు పాటలు బాగాలేదని చెప్పడం కష్టం, ఇప్పుడు పాటలు బాగున్నాయని చెప్పడం కష్టం.
1: అంతే కదా, ముందు అర్థం అవ్వాలి. ఇప్పుడు పాటలు అర్థం అవ్వాలంటే 3-4 సార్లు వినాలి.
0: 3-4 సార్లు విన్న తర్వాత మనం అర్థం కాకుండా పోతాం. అంతే
1: కదా.
0: యా, గ్లాడ్ యూఆర్ ఎంజాయింగ్ ది సాంగ్స్.
1: చెప్పండి ఒక పాట, మంచి పాత పాట వేసుకోండి.
0: ఇప్పుడు వేసావన్నారు
1: అదిగో నవలోకం పడేసారా?
0: అంటే అది అదిగో నవలోకం, ఇది ప్రణయ గీతాల్లో వస్తుంది. అయితే
1: వస్తుంది కదా
0: అదిగో నవలోకం. ఓకే సరే, నేను వేస్తాను.

0: చూడండి అనుకుంటున్నా.
1: నేను ఒక చూస్తాను, చెక్ చేసి వస్తా.
0: ఓకే అండి, మరి
1: థ్యాంక్ యూ సుగత్రి గారు.
0: ఉంటాను, బాయ్
1: బాయ్. ఆల్ రైట్, సో వెలుగు నీడలు చిత్ర నుంచి ఇప్పుడు విన్న ఈ పాట. ఇటువంటి పాటల్లో, అంటే శృంగార గీతాల్లో ఇప్పుడు విన్నది హాయి హాయిగా జాబులు వెలుగు నీళ్ళ తొయిరై ముచ్చట్లకు సంబంధించిన పాట ఇవి. అలాగే శృంగార గీతాల్లో తొలిరై పాటలకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. సన్నివేశానికి వేరుగా, అంటే నేరుగా రాయకుండా వేరేగా లక్ష్యాలు పెట్టుకుని దాన్ని రాసి అక్కడ లక్ష్యం ఏంటి అనే దాన్ని ప్రస్ఫుటంగా గాని లేకపోతే విస్తృతంగా గాని కనిపించకుండా సాహిత్యాన్ని రాయడం అనేది రచయిత తాలూకా ప్రతిభ ఇందులో. అంటే స్ట్రైట్గా చెప్పాలంటే ఈ రోజుల్లో మనం వినిపించే పాటలు ఏవైతే ఉంటాయో, ఇప్పుడు ఇలాంటి తొలిరేకి సంబంధించిన పాటలు, అంటే ఈ రోజుల్లో కాదు 80లు 70లు చివరి నుంచి కూడా ఆ ఫార్మాట్ మారింది. స్ట్రైట్ గా అంటే వినిపించకూడని పదాలు వినిపించేటట్టు అలాంటి పదరచనని 70ల చివరి నుంచి మొత్తం 80ల నుంచి చూస్తే ఇంకా చాలా విస్తృతంగా వచ్చేసింది అక్కడి నుంచి. సో ఈ రోజు ఆ రోజుల్లో, అంటే ఆ బ్లాక్ అండ్ వైట్ చిత్రంలో ఇప్పుడు విన్న ఈ పాట కదా, సో ఈ పాటలో మీరు చూసుకుంటే హై హాయిగా జాబిల్లి తొలిరేయి వెండి దారాలల్లి మందు జల్లి నవ్వసాగేనెందుకు, మత్తు మందు జల్లి నవ్వసాగేనెందుకు, అంటే దంపతుల ప్రణయంలో అక్కడ ఎటువంటి పదాలని పడితే, ఎటువంటి పదాలను వేస్తే ఆ బ్యూటి వస్తుందో అదంతా కూడా చాలా జాగ్రత్తగా లభించి రచయితలు అటువంటి పదాలను వేయడం అనేది వారి ప్రతిభకి తార్కాణం, నిదర్శనం అది. సో ఇటువంటి పాటలు మీరు వినాలనుకుంటే సువేత్రి గారు కోరారు, నేను సువేత్రి గారు, ఐ విల్ లైన్ అప్ దట్ సాంగ్ ఫర్ యూ. అండ్ తర్వాత ఈ పాట వింటూ ఈ పాట ఏ సినిమాలో తెలిస్తే కాల్ చేయండి స్టూడియోకి 9726619666. అలాగే మనం వింటున్న ఈ క్రమం ఏదైతే ఉందో, ఈ పాటల క్రమం, సో ఇది నెమ్మదిగా ఎలా పరిణితి చెందుతూ తర్వాత మార్పుల చేర్పులు అనేవి సినీ పరిశ్రమలో ఎటువంటి సాహిత్యానికి వైపు దారి తీశాయనేది కూడా మనం చూద్దాం ఈ పాట తర్వాత. ఈ పాట ఏ సినిమాలో తెలిస్తే కాల్ ద స్టూడియో.

అదృష్టం తెలు చిత్రం నుంచి 1969లో విడుదలైన చిత్రం ఇది. కేవీ మహదేవన్ సంగీతం, సినారే సాహిత్యం. సో పాట బీట్ ఎంత బాగుంటుంది, అండ్ పాట సాహిత్యం కూడా మీకు చూడండి. సో అదే చెప్తున్నా ఇందాక, అండ్ స్ట్రైట్ గా వినిపించే పదాలు ఉండవు మీకు, దానికి నేరుగా కాకుండా కాస్త అలా డొంక తిరుగుడుగా రాసే రచనలు ఇవన్నీ కూడా. దాంట్లో కూడా ఒక బ్యూటీ, అంటే డొంక తిరుగుడు కదా అని చెప్పేసి ఏదో పదాలు పడేస్తే సరిపోదు, దానికి కూడా చాలా అందంగా పొదిగితేనే ఆ పదాలు తాలూకా దాన్ని ఏమంటారు వైభవం అక్కడ మనకి పాటల్లో కనబడుతూ ఉంటుంది. పదాలు బాగున్నప్పుడే పాట విన్న మంచి ట్యూన్ కుదిరితే గనక ఆ కాంబినేషన్ ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్ గా నిలుస్తూ ఉంటాయి మనకి. సరే, మన సాహిత్యం గురించి మనం మాట్లాడతాం కాబట్టి పాటలు, శృంగారపరమైన పాటలు, అలాగే దాటి పాటల్లో ఉన్న సాహిత్యం గురించి కూడా ఒక ప్రత్యేకమైన శ్రద్ద మనం పెడుతున్నాం కాబట్టి లక్ష్మి గారు కాల్ చేసిన దాకా ఆవిడ ఒక మంచి విషయాన్ని షేర్ చేసుకున్నారు. కుడి ఎడమ అయితే పొరపాటు లేదు అనే పాట ఉంది, అందరికి తెలిసింది అది. చాలా మంది మనం పాడుకునేది కూడా మనకు తెలిసింది, మనం కుడి ఎడమ అయితే అని పాడేస్తాం. కానీ ఆవిడ చెప్పేది ఏంటంటే, ఇంటర్వ్యూలో ఆవిడ చూసట, కుడి ఎడమైతే పొరపాటు లేదు. అది యాక్చువల్గా సాహిత్యంలో రాసిన విధానం అది, కూడి ఎడమైతే అంటే కలిసిన తర్వాత విడిపోతే అది పొరపాటు కాదు అన్నట్టుగా ఆయన రాస్తే, ఘంటసాల పాడేటప్పుడు ఆయన కుడి ఎడమైతే అని పాడారంట. సో దాన్ని సరే ఇది కూడా బానే ఉంది కదా అని చెప్పేసి దాన్ని అలాగే ఉంచారు. ఈ విషయం నాకు తెలియదు, లక్ష్మి గారు చెప్పారు. లక్ష్మి గారు థ్యాంక్ యూ, వండర్ఫుల్ టు నో దట్. అండ్ ఇంకెవరికైనా కూడా ఇలాంటి విషయాలు సాహిత్య పరంగా తెలిస్తే కనుక ప్లీజ్ డూ కాల్ ద స్టూడియో, దేర్ ఆల్వేస్ వెరీ ఇంట్రెస్టింగ్. సో ఇప్పుడు ఈ ఇటువంటి ఇందాక నేను చెప్పినట్టుగా శృంగార గీతాల్లో తొలిరేయి పాటలకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. సో ఇప్పుడు ఇంచుమించుగా మనం అటువంటి పాటలను మనం వింటూ వస్తున్నాం. శృంగార భరితమైన పాటలు అంటే ఫస్ట్ నాకు గ్రూప్ లో కొన్ని మెసేజెస్ వచ్చాయి, అదేంటి ఇలాంటి పాటలు వేస్తావా నువ్వు, రేడియో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. సో ఇప్పుడు ఇంచుమించుగా మనం అటువంటి పాటలను మనం వింటూ వస్తున్నాం. శృంగార భరితమైన పాటలు అంటే ఫస్ట్ నాకు గ్రూప్ లో కొన్ని మెసేజెస్ వచ్చాయి, అదేంటి ఇలాంటి పాటలు వేస్తావా నువ్వు రేడియోలో అది దాన్ని. అంటే మన మెదడులోని ఎలా ముద్ర పడిపోయి ఉంటుందంటే, శృంగార గీతాలు అంటే బూతు పాటలు, అశ్లీలమైన పాటలు, ఇవి మనకు తెలిసిన అర్థాలు అన్నమాట చెప్తున్నా. సో దీనికి ఒక విస్తృతంగా మనం చూస్తే గనక దానికి దేనికి ఎక్కడికక్కడ ఎన్నో రకమైన యొక్క డివిజన్స్ ఏర్పడతాయి. అంటే ఇది ఏ కేటగిరీకి ఆ కేటగిరీలో పాటలుంటాయి. శృంగార గీతాలలోనే ఇంకా రకరకాల కేటగిరీస్ కూడా ఉంటాయి. సో దీంట్లో కూడా శృంగారం అంటే రొమాంటిక్ సాంగ్స్. సో దాన్ని అందరికీ ఫస్ట్ నేను చెప్పినట్టుగా కూడా యుగల గీతాల్లో శృంగారపరమైన పాటలు, శృంగారేతర పాటలు, రొమాంటిక్ సాంగ్స్ అండ్ అన్ రొమాంటిక్ సాంగ్స్ అవి కూడా ఉంటాయి. ఇప్పుడు మనం వింటుంది రొమాంటిక్ సాంగ్స్. రొమాంటిక్ సాంగ్స్ లో కూడా మళ్ళీ తొలిరేయి పాటల్లో మళ్ళీ సాహిత్య పరంగా చూసుకుంటే భూత సాహిత్యం, అశ్లీల సాహిత్యం ఉంది. మళ్ళీ చాలా చక్కటి పదబంధాలతోటి లేకపోతే గ్రాంధిక పదాలతోటి అత్యద్భుతంగా చాలా అర్థవంతంగా సన్నివేశానికి తగుణంగా అలాగే పాత్ర స్వభావాలని అర్థం చేసుకుంటూ వాటి పరంగా రాసిన ప్రతిభ ంతమైన రచయితలు మనకి ఆ రోజుల్లో ఉండడం, ఆ పాటలు ఇప్పటికీ మనం నెమరేసుకుంటూ ఉండడం, దాన్ని గుర్తు చేసుకుంటూ పాడుకుంటూ ఉండడం మన పనులు చేసుకునేటప్పుడు అది ఒక అదృష్టం అది. సో అటువంటి విలువలున్న సాహిత్యం ఇంతవరకు మనం చూసాం. సరే 80లు ఇంకా 70లకు వచ్చేసరికి సాహిత్యంలో

జనాల్లో కూడా ప్రజాపి అభిరుచిలో కూడా చాలా చాలా మార్పులు రావడం, సో వాటిని అన్నింటినీ కూడా సినిమాల్లోని రిఫ్లెక్ట్ చేసే విధంగా రచయితల వాటి రాసిన విధానంలో కూడా చాలా చాలా మార్పులు వచ్చాయి. సో అవన్నీ కూడా ఇప్పుడు ఈ పాటతో మనం చూద్దాం. ఈ పాటతోటి ఏ రకంగా మ్యూజిక్ మారింది, ఏ రకంగా సాహిత్యం మారింది అనేది లెట్స్ సీ.

ఆల్ రైట్. మీరు పాటలో సాహిత్యాన్ని గమనించుంటే కనుక, ఇది శాంతినివాసం చిత్రం నుంచి విన్న పాట. పాటల సాహిత్యాన్ని వింటే కనుక, తొలినాటి రాత్రి చలితీరిపోయే వేళ, తర్వాత సొగసారు పోసే వేళ అని ఈ రకంగా సాహిత్యం సాగుతుంది. అంటే ఇంతకు ముందు వరకు మనం విన్న పాటల్లో సాహిత్యం మీరు ఒకసారి గమనిస్తే కనుక, అంటే అది కొంచెం పదబంధాలతోటి, గ్రాంధిక పదాలతోటి, వీటితోటి, ఇటువంటి పదాలతోటి అల్లబడిన పాటలు అవన్నీ కూడా. అంటే అది సాహిత్యం కొంచెం తెలిసిన వాళ్ళకి, కొంచెం ఆలోచించే వాళ్ళకి అటువంటి పాటలు కాస్త, అంటే పాటలను వినేటప్పుడు సాహిత్యం పట్ల చాలా మంది తక్కువ శ్రద్ధ పడతారు, కానీ పాటలు కొంతమంది మాత్రం సాహిత్యం తెలిసిన సాహిత్యం పట్ల ఎక్కువ దృష్టి పడతారు. సో అటువంటి వాళ్ళకి అటువంటి పాటలు బాగా అందుతాయి, ఎక్కుతాయి కూడా. కొంతమంది వదిలేస్తారు, సాహిత్యం వదిలేసి పాట వరకు మాత్రమే చూసుకుంటారు. కానీ తర్వాత వచ్చిన పాటల్లో, అంటే రచయితలు జనాలు ఎక్కువగా వాడుక భాషలోని ఏది ఇటువంటి పదాలైతే మాట్లాడుకుంటూ ఉంటారు, సో అటువంటి మాటలతోటి పాటలు రాయాలి, రాస్తేనే బాగా ఎక్కుతాయి అనే దానికి, అనే ఒక ఆలోచనకి నిదర్శనం ఇప్పుడు మనం విన్న ఈ పాట. సో మీరు నేను చరణ ఎక్కువ సాహిత్యం గురించి నేను పెద్దగా ప్రతిపాదన నేను మాట్లాడలేదు, కానీ బట్ ఊరికే పల్లవిలో రెండు లైన్స్ తీసుకుంటే మనకి అర్థం అవుతుంది అది. సో ఇలాంటి పాటలు మనకి తర్వాత చాలా చాలా వచ్చాయి. పాట చిత్రీకరణలో కూడా కేవలం మ్యూజిక్ లోనే కాదు, పద రచనలోనే కాదు, చిత్రీకరణలో కూడా ఆ రకమైన మార్పులు మనకి తర్వాత వచ్చాయి. సో ఆ రకమైనవి, ఆ రకంలో, ఆ క్రమంలో ఇంకొక పాట. ఈ పాటతోటి మనం నెమ్మది కమర్షియల్ బ్రేక్ లోకి ఎంటర్ అవుతాం. బ్రేక్ నుంచి ఐ థింక్ మనకి ఇంకా ఒక టైం కూడా ఉంటుంది. సో ఐ థింక్ ఈ పాట తర్వాత విల్ కంటిన్యూ అవర్ టాక్స్. ఒక నిమిషం టైం ఉంటుంది.

0: ఆల్ రైట్, ఏంటి రామాయణం చిత్రం నుంచి విన్న ఈ పాట. అదే మనం శృంగార గీతాలలో తొలిరై పాటలకు సంబంధించిన పాటల్ని సాహిత్యాన్ని మనం వింటూ వస్తున్నాం. సో ఇటువంటి పాటల్లో మనం చూస్తే కనుక హృద్యమైన పదరచన మీకు కనబడుతుంది, అలాగే సజీవ భావం దీంట్లో ఉట్టిపడుతూ ఉంటుంది. అటువంటి భావధారతోటి కొనసాగే పాటలు ఇవన్నీ కూడా బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా తర్వాత ఎలా పరిణితి ఎలా మారుతూ వచ్చింది సాహిత్యాన్ని అనేది ఇటువంటి శృంగార గీతాల్లో, అది కూడా మనం చూద్దాం. స్టే ట్యూన్డ్. అండ్ ఆఫ్టర్ దాట్ 11:30 నుంచి మనం మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ సెగ్మెంట్ స్టార్ట్ అవుతుంది. మేము ఈ పాటలు కూడా రెడీ చేసుకోండి. ఐ విల్ డెఫినెట్లీ లైన్ ఇట్ అప్ ఫర్ యూ. స్టే ట్యూన్డ్, ఐల్ బి రైట్ బ్యాక్ ఆఫ్టర్ దిస్ షార్ట్ బ్రేక్.
1: Tick, tick, Radio Surabhi, time check, studio low time, 11 a.m.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
4: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ ఇన్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే ఫుడ్ ఎసెన్షియల్స్ వన్ name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
5: Istinamma vayanam puchukunti vayanam. Ee shravana masallo mee radio survey meeku andistondi kotta sambaralu. Maa survey lakshmulu mee intiki raavalanukuntunnaru. Meeku vayanam ivvadaniki, mee vayanam puchukodaniki. But with a different twist. Intinda Surabhi. Mee mee intiki raavalani meeru anukunte, mee aahvananni tinyurl.com/Surabhi Lakshmi ki pampinchandi. Or email to admin@radiosurabhi.com.
6: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
7: ఐ హావ్.
6: మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నా.
7: అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మై ట్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మై ట్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్ అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.

ఆల్రైట్, ఊరికి మనగాడు చిత్రం నుంచి వినయ పాట. వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి సిగ్నేచర్ షో. 3 గంటల కార్యక్రమంలో మనకి గంట కార్యక్రమం అయింది.

కనుక నాయికా నాయకుల మధ్యన అంటే హీరో హీరోయిన్స్ వారి మధ్యన సాగే ప్రణయోద్వేగ భావాలని ఏ రకంగా రాశారు అనేది మీకు అర్థమవుతుంది స్ట్రైట్ గా. అంటే వెరీ సింపుల్, అంటే వాడుక భాషలో మనం ఇదిగో మల్లెపూలు, ఇదిగో తెల్ల చీర, మల్లెపూలు పెట్టుకో, ఈ రకంగా వాడుక భాషలో పదాలని ఎంత అలా అలవోకగా అలా రాసేస్తే జనాల్లోకి బాగా వెళ్తాయి ఇలాంటి పాటలు, ఇలాంటి మాటలు అనే ఒక ఆలోచనతోటి ఇలాంటి పాటలని ఎక్కువగా అక్కడి నుంచి ముందుకు తీసుకెళ్లడం మొదలెట్టారు. సో అలా చూసుకుంటే మరి ఇదంతా కూడా శృంగారం, కాస్త శృంగారం అంటే మన రొమాంటిక్, రొమాంటిక్ అంటే దాన్ని ఇంతకుముందు మనం చూసిన పదాలు ఏ రకంగా ఉన్నాయో, కానీ తర్వాత తర్వాత వచ్చిన కాలంలో దీంట్లో ఒక బూతు కూడా ఎక్కువగా ప్రవేశపడ్డాం. కానీ ఈ రెండింటికి, శృంగారానికి బూతుకి మధ్యన ఇంతకు ముందు కూడా చాలాసార్లు చెప్పా, వీటికి ఒక మధ్యన ఒక చిన్న లైన్ ఉంటుంది, చాలా మసగబారిన ఒక చిన్న లైన్ ఉంటుంది. శృంగారం అంటే అది కేవలం మానసికం, ఊహాత్మకం, బూత్ అనేది అది శారీరకం అవుతుంది. సో ఎప్పుడైతే ఇటువంటి మనసుకు మాత్రమే మధురానందాన్ని కలిగించే పాటలు వస్తాయో అవన్నీ కూడా శృంగార భరితమైన పాటలు. సో అందుకే నేను ఈరోజు సెగ్మెంట్ చేస్తానని చెప్పి కొంతమంది మా వాళ్ళు గ్రూప్ లో ఇటువంటి పాటలు వేస్తావు నువ్వు రేడియోలో అని చెప్పి వెంటనే అందరూ ఆశ్చర్యపోయారు. కానీ అదే చెప్పారు వాళ్ళకి, దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇప్పుడు నేను చెప్పినట్టుగా. సో తర్వాత పాట మనం చూస్తే జాగ్రత్తగా వినండి, పాట పాటలు అసలు అత్యద్భుతమైన కంపోజిషన్స్ ఇవన్నీ కూడా తిరుగులేదు, దీని గురించి మనం ఎంచడం కూడా ఏముంటుంది. కాకపోతే సాహిత్య పరంగా ఈరోజు మనం చూస్తున్నాం కాబట్టి ఎటువంటి పరిణామాలు మన చిత్ర పరిశ్రమలో చోటు చేసుకున్నాయని ఆలోచిస్తే గనక, ఇటువంటి పాటల సాహిత్యాల మీద మనం కాస్త దృష్టి పెడితే గనక ఎలాంటి మార్పులు వచ్చాయో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఈ పాట వినండి, ఈ పాట ఏ సినిమాలో తెలిస్తే కాల్ చేయండి, అలాగే ఈ పాట గురించి ఇప్పుడు దాకా మనం జరుగుతున్న నడిపిస్తున్న ఈ సెగ్మెంట్ గురించి మీ అభిప్రాయం కూడా తెలియపరచండి. 972-636-1966 ఇట్స్ అ బ్యూటిఫుల్ కంపోజిషన్.

చిన్నరాయుడి చిత్రం నుంచి విన్న ఈ పాట. పాటలో మీరు వ్యత్యాసం అంటే డిఫరెన్స్ చాలా స్పష్టంగా తెలిసే ఉంటుంది. ఇంత ముందు మీరు వింటూ వస్తున్న పాటలకి అదే కృష్ణ ఇరా అంటే ఇంచుమించు 80లు 70లు చివర అప్పుడు వినిపించిన ఆ పాటలకి ఇప్పుడు 80లలో వచ్చిన ఈ పాటకి వచ్చిన సాహిత్యంలో ఉన్న తేడాలు ఈజీగా పసిగట్టి ఉంటారు. అంటే అందరూ పసిగట్టలు లేకపోయినా కూడా కనీసం విద్యావంతులు కాస్త విచక్షణ ఉన్నవాళ్లు ఇలాంటి సాధారణ ప్రేక్షకులు శ్రోతలు లేదా కవులు ఇలాంటి వాళ్ళందరికీ ఇలాంటివి తెలియకపోవడంలో పెద్ద అవకాశం లేదు అసలు. కానీ ఇలాంటివి ఇలాంటి పాటల్లో ఒక వచ్చిన ఒక అవాంఛనీయమైన అశ్లీల ధోరణి ఇది ప్రవేశించక తప్పలేదు. ఎప్పటి నుంచి 70ల నుంచి 80ల నుంచి ఇంక తప్పలేదు. ఎందుకంటే దానికి కారణాలు కూడా చాలా చాలా ఉంటాయి. అటు మీడియాకు సంబంధించిన పరిస్థితులే కావచ్చు, లేకపోతే జనాదరణలో వచ్చిన మార్పులే కావచ్చు, ఏదైనా కూడా అన్నిటికంటే ముఖ్యంగా సినిమా పాటలు చాలా వరకు ఒక పాట్ బాయిలర్స్ లాగా ఉన్నాయి. అంటే కావడం కూడా ఇలాంటి పరిస్థితులు మార్పులకి కొంత దోహదం చేసిందనే మనం చెప్పుకోవాలి. సో ఏది లేదన్నా ఏం లేదన్నా ఎలా లేదన్నా కూడా ఇటువంటి పాటలు వచ్చిన తర్వాత జనాదరణ అదే నేను చెప్పాను కదా, పాట సాహిత్యంతో పాటు చాలా పాట సాహిత్యాన్ని ఈ రోజుల్లో చాలా హైలైట్ చేస్తున్నారు కాబట్టి జనాల్లో కాస్త సాహిత్యం ఎక్కుతుంది తప్ప అదర్వైజ్ ఒకనొక టైం దాకా సాహిత్యాన్ని పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఎంతసేపు సంగీతం సంగీతం సంగీతం, ఆ ట్యూన్స్ బాగున్నాయా, బీట్స్ బాగున్నాయా, వెస్టర్నైజ్ చేశారా, పాట చూసేటప్పుడు చిత్రీకరణ బాగా చేశారా, వీటి మీద ఎక్కువ ధ్యాస పెట్టారు తప్ప సాహిత్యం పట్ల ఎక్కువ దృష్టి పెట్టకపోవడంతో అది కూడా ఒక కారణం అయింది. అంటే మన సాహిత్యాన్ని ఇంకొంచెం దాన్ని హైలైట్ చేయాలంటే ఇంకొంచెం పదాలని మార్చి రాయాలి వాడాలి అని. ఇప్పుడు ఈ పాటలో చూస్తే మీకు స్వాతి ముచ్చమాల ఒళ్ళు తాకి తుళ్లిపోయింది, సిగ్గుపడ్డ చీర కట్టువీడి జారిపోయిందని స్ట్రైట్ ఇంక రీమేక్ కాదు అని స్ట్రైటే స్ట్రైట్ మూవీస్ లాగా కొంగుచాట అందాలు కన్ను కొట్టి రమ్మంటే వయసు ఆడమంది సయ్యాట ఇది యవ్వనాల పూదోట అనే పాట పల్లవితో మొదలవుతుంది. అలాగే చరణంలో చూసుకుంటే పెదవితో పెదవి కలిపితే మధువులే కురియవా, తనువుతో తనువు తడిపితే తపనలే రగలవా, తొందర ఎందుకు అంది కన్ని మనసు పూల తీగలాగా వాటేసి ఇలా చరణం సాగుతుంటుంది. రెండో చరణం దాన్ని నేను పెద్ద వివరిస్తే బాగుండదు, ఎందుకంటే అది ఇంకా స్ట్రైట్ లోనే స్ట్రైట్ అది. సో మీరు ఆసక్తి ఉన్నవాళ్ళు ఎవరైనా సాహిత్యం చూసుకోవచ్చు. సో ఇది ఇలా జరుగుతున్న క్రమంలో తర్వాత వచ్చే పాటలు కూడా అంటే కంపోజిషన్స్ లో ఎక్కడా అసలు నో కాంప్రమైజ్, అంటే పాట బాగలేదని చెప్పడానికి ఏముండదు. కాకపోతే సాహిత్య పరంగా ఈ పాటను కూడా గమనించండి, బ్యూటిఫుల్ సాంగ్ బై ఇళయరాజా. అండ్ ఇంకొక పావు గంటలో 10 నిమిషాల్లో మనం వీఆర్ స్విచింగ్ ద గేర్స్ టు మెగాస్టార్ చిరంజీవి సెగ్మెంట్. ఆయన జన్మదిన సందర్భంగా మనం ఆయన పాటలన్నింటిని విందాం. అలాగే మీ రిక్వెస్ట్ అన్ని కూడా లైన్అప్ చేసుకోండి. సుగత్రి గారు ఇందాక మీరు అడిగిన పాట నేను వేయలేకపోయాను, సారీ ఏమనుకోదు, మీకోసం నేను చిరంజీవి పాట తప్పకుండా వేస్తా. అలాగే మీకేమైనా రిక్వెస్ట్ ఉంటే కనుక చిరంజీవి పాట ప్లీజ్ డూ కాల్ ద స్టూడియో ఆర్ ఐ విల్ ప్లే రిక్వెస్ట్ ప్లే సాంగ్ ఫర్ యూ.

All right, the second ready chitram kuli number 1 nunchi vinnai paata. Okay, ee roju paatallo వచ్చే కొత్త కొత్త అంటే పదరచనలో వచ్చిన మార్పులతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు 80s వచ్చిన ఈ పాటలు తీసుకుంటే అలాగే ఇంతకుముందు మనం బ్లాక్ అండ్ వైట్ ఇరా నుంచి మనం వేసిన పాటల్ని సాహిత్యాన్ని మీరు గమనిస్తే కనుక ఇట్స్ ఎ డే అండ్ నైట్ డిఫరెన్స్ ఖచ్చితంగా మీ అందరికి తెలిసే ఉంటుంది. ఒకసారి క్విక్ గా వ్యాపార ప్రకటన చూద్దాం మనం. ఇంకొక 7 నిమిషాల టైం ఉంది మనకి కమర్షియల్ బ్రేక్ లో వెళ్ళడానికి. సో ఒకసారి వ్యాపార ప్రకటన చూసి ఒక పాట వేసి దాంతో ఈ సెగ్మెంట్ మనం ముగిద్దాం. దీని తర్వాత మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ సెగ్మెంట్ కి వీఆర్ స్విచ్చింగ్ టు దాట్. అండ్ మీ మీ పాటల రిక్వెస్ట్ అవన్నీ కూడా లైన్అప్ చేసుకోండి. రిక్వెస్ట్ చేయండి 9726361966. ఇండియా బజార్ ఫ్రమ్ శ్రావణ మాసం సాథెంటిక్ పూజ స్పెషల్స్ టు ఫ్రెష్ ఫ్లవర్స్, కోకోనట్స్, ఫ్రూట్స్, టర్మరిక్, కుంకుమ, బీటల్ లీవ్స్, డెకరేటివ్ పూజ ఐటమ్స్, ట్రెడిషనల్ స్వీట్స్, స్నాక్స్ అండ్ ఫెస్టివ్ గ్రాసరీస్ ఆల్ అండర్ వన్ రూఫ్. మేక్ యువర్ శ్రావణ మాసం రియల్లీ స్పెషల్ వన్ అండ్ ద ప్రిపరేషన్స్ ఆర్ మేడ్ ఈజీ విత్ ద వైడెస్ట్ సెలెక్షన్ ఆఫ్ అన్బీటబుల్ ప్రైసెస్ ఓన్లీ అట్ ఇండియా బజార్. విజిట్ యువర్ నియరెస్ట్ ఇండియా బజార్ టుడే అండ్ సెలబ్రేట్ దిస్ ఆస్పీషియస్ ఫెస్టివల్ విత్ ట్రెడిషన్, క్వాలిటీ అండ్ సేవింగ్స్. ఓకే, సో తర్వాత ఈ పాటతోటి ఇంకా ఈ సెగ్మెంట్ ముగిస్తూ మనం తర్వాత ఇందాక చెప్పినట్టుగా వీఆర్ స్విచ్చింగ్ టు మెగాస్టార్ సెగ్మెంట్ ఫ్రమ్ 11:30.

0: అయితే ఇంకా చాలు ఈ సెగ్మెంట్. ఐ థింక్ వీ హావ్ కమ్ టు ద ఫైనల్ మూమెంట్ టు ర్యాప్ దిస్ సెగ్మెంట్ అప్. అండ్ ఇంకొక నిమిషం ఉంది మనకి కమర్షియల్ బ్రేక్ లో, బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత విల్ కంటిన్యూ, విల్ స్టార్ట్ ది మెగాస్టార్ సెగ్మెంట్. సో స్టే ట్యూన్. అలాగే ఇందాక నుంచి నేను చెప్తున్నట్టుగా మా రేడియో సురభి యాప్ ని, రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 ని మీ కార్లోని బై డిఫాల్ట్ ట్యూన్ చేసి పెట్టుకోండి. అలాగే మా రేడియో సర్వే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. iOS ఆండ్రాయిడ్ డివైజెస్ లో అందుబాటులో ఉంది. అలాగే మా సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవుతూ ఉండండి, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ అన్నింటిలో కూడా ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. అక్కడ కూడా చాలా అక్కడ చాలా హడావుడ్ నడుస్తుంది. అలాగే మా యాప్ లో కూడా మీ కార్యక్రమాలన్నీ, మీకు నెల రోజుల పాటు కార్యక్రమాలు వినాలనుకుంటే సైన్అప్, ఇట్స్ వెరీ హ్యాజల్ ఫ్రీ. సైన్అప్ చేసుకుంటే నెల రోజుల పాటు జరిగిన కార్యక్రమాలన్నింటినీ కూడా మీరు చక్కగా యాప్ లో వినొచ్చు. ఓకే, శ్రోతలందరూ కూడా రేడియో సురభి సిగ్నేచర్ కార్యక్రమాన్ని వింటున్నారు. ఈ రోజు కార్యక్రమానికి ఆఖ్యాతక రవి తూపాని. 3 గంటల అయింది, మిగతా గంటన్నర బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత విల్ స్టార్ట్ విత్ మెగాస్టార్ చిరంజీవి సెగ్మెంట్. స్టే ట్యూన్, డోంట్ గో ఎనీవేర్. దిస్ ద నెక్స్ట్ సెగ్మెంట్ ఇస్ గోయింగ్ టు బి రియల్ ఇంట్రెస్టింగ్, ఎక్సైటింగ్. ఐల్ బి బ్యాక్.
1: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఇటు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్ వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, అన్ని చిల్లి గార్లిక్ లోటస్, ఆమ్కి పన్నీర్ టిక్కా, విత్ చమికావ పరాటా కూడా.
4: ఏంది బ్రో, గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలీషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి texas.com, perfect for dine in, take away or full service catering.
5: Konni conversations manalni navvistayi, inkonni conversations manalni malli chinnapudiki teeskeltayi. Tune into Morning Mantra, where memories become conversations. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో సిరపి 107.9 FM HD3, అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
6: నేను మీ చంద్రబోస్ ని, రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో May 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి, మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
7: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీగా?
8: Yes sir.
7: రాజులాస్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
8: సార్, ఈ మాత్రం లేకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
7: యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
9: విజిట్ రాజులాస్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
10: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
11: చందు, మరి వండనా?
10: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
11: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
10: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.

All right. Welcome back to Radio Surabhi 107.9 FM HD3 Signature Show. ఈ రోజు కార్యక్రమానికి వ్యాఖ్యాతగా రవి తూప్రాణి. అండ్ మొదటి సెగ్మెంట్ అయింది. నౌ వీఆర్ ఇన్ టు మెగాస్టార్ చిరంజీవి సెగ్మెంట్. సో మిగిలిన 3 గంటల్లో మిగిలిన ఈ గంటన్నర మనం దీనికి ఈ సెగ్మెంట్ కేటాయిద్దాం మనం. ఎందుకంటే 1 గంటన్నర చాలా తక్కువ, అసలు సరిపోదు కూడా సరిపోదు, బట్ ఉన్నంతలో విల్ డూ అవర్ బెస్ట్. ప్రతి తరానికి ఎంతో మంది నటులు వస్తుంటారు, వెళ్తుంటారు, కానీ కేవలం కొంతమంది మాత్రమే, కొంతమంది కూడా కాదు, అతి కొద్ది మంది మాత్రమే కలకాలం నిలిచిపోయే మార్కుని వేయగలుగుతారు. అలాంటి వాళ్ళల్లో చిరంజీవి. అగ్రస్థానం అనేది ఎప్పుడు కూడా అదొక ఇంద్రుడి సింహాసనం లాంటిది. చిత్ర పరిశ్రమలో అగ్రస్థానం అనేది దాన్ని ఆక్రమించుకోవడానికి, దాని మీద ఆధిపత్యం సాధించడానికి ఎప్పటికప్పుడు ఎంతో మంది ప్రయత్నిస్తూనే ఉంటారు. కానీ అతి కొద్ది మందికి మాత్రమే లొంగే సింహాసనం. అటువంటి సింహాసనాన్ని లొంగ తీసుకున్నది మెగాస్టార్ చిరంజీవి.

ఆయన జన్మదిన సందర్భంగా ఈరోజు ఈ స్పెషల్ సెగ్మెంట్ ని మొదలెడుతున్నాం. చండీప్రియ చిత్రం నుంచి ఇప్పుడు మనం విన్న ఈ పాట శోభన్ బాబు, జయప్రద, చిరంజీవి. అయితే చిరంజీవి ఆయన కెరీర్ ప్రారంభం నుంచి ఎన్నో చిత్రాలు చేస్తూ వచ్చారు. ప్రాణం ఖరీదు ఆయన మొట్టమొదటి చిత్రం, విడుదలైన చిత్రం. పునాదిరాళ్లు ఆయన మొట్టమొదటిగా నటించిన చిత్రం, కానీ మొట్టమొదటిగా నటించిన చిత్రం అదైనా కూడా పునాదిరాళ్లు అయినా కూడా ప్రాణం ఖరీదు మొట్టమొదటిగా విడుదలైన చిత్రం. అది పునాదిరాళ్ళు ప్రాణం ఖరీదు షూటింగ్ సమయంలో సరదాగా ఒక చిన్న ఒక గమ్మత్తైన ఒక విషయం చోటు చేసుకుంది. ఏంటంటే ఈయన మొట్టమొదటిగా నటించిన చిత్రం కదా ప్రాణం ఖరీదు, విడుదలైన చిత్రం. సో పునాదిరాళ్లు నటించిన చిత్రం, షూటింగ్ పాల్గొన్న చిత్రం అది. అయితే ఆ సినిమాలో నరసింహరాజు, మిగతా ఇంకొంతమంది నటీనటులు అందరూ అక్కడ యూనిట్ లో వరుసగా కూర్చుంటే ఎవరో ఒక ఆవిడ వచ్చింది. ఆల్రెడీ వీళ్ళందరూ నటించిన వాళ్లే కాబట్టి, చిరంజీవితో పాటు మిగతా వాళ్ళందరూ కూడా సుప్రసిద్దులే కాబట్టి వాళ్ళందరి దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకోవడానికి వచ్చింది. ఆటోగ్రాఫ్ తీసుకోవడానికి వచ్చి చిరంజీవి దగ్గర ఆవిడ ఆటోగ్రాఫ్ తీసుకోకుండా వెళ్ళిపోయింది. సో చిరంజీవి కాస్త మనసులోని కొంచెం నొచ్చుకున్నారు, ఆయన అదేంటి అందరి దగ్గర తీసుకుంది నా దగ్గర తీసుకోలేదు అని చెప్పి కొంచెం బాధపడ్డారు ఆయన. కానీ బయటగా ఏం చెప్పలేదు. చెప్పకపోగా ఈ పక్కన ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి, ఇదో నేను ఇక్కడ ఆయన చెవిలో చెప్పు, మళ్ళీ చిరంజీవి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు ఆయన. అయితే అసిస్టెంట్ డైరెక్టర్ చిరంజీవి దగ్గరికి వచ్చి, సార్ మిమ్మల్ని డైరెక్టర్ గారు షార్ట్ రెడీ అయింది రమ్మంటున్నారండి. సరే వెంటనే చిరంజీవి లేచి వెళ్లి షార్ట్ లో పాల్గొని మళ్ళీ హీ కేమ్ బ్యాక్ అండ్ హీ సాట్ ఇన్ హిస్ చైర్. సో ఇది గమనించింది ఆ లేడీ, ఎవరైతే ఆటోగ్రాఫ్ తీసుకుని చిరంజీవి దగ్గర తీసుకోలేదో, మిగతా వాళ్ళ దగ్గర ఎవరైతే తీసుకుని ఎవరైతే వెళ్ళిపోయిందో ఆవిడ గమనించి, ఓహో చిరంజీవి కూడా ఇందులో నటుడు అనమాట అని చెప్పి మళ్ళీ తిరిగి వచ్చి, సార్ మీ ఆటోగ్రాఫ్ కావాలి అని. సో కొంచెం మళ్ళీ చిరంజీవి లోపల కాస్త సంతోషం కలిగినా కూడా బయట అది చూపించకుండా బయటకి కొంచెం గంభీరమైన మొహం పెట్టి లోపల మాత్రం ఆనందిస్తూ ఆ అమ్మాయికి ఆటోగ్రాఫ్ ఇచ్చి పంపించారు. సో అది మొట్టమొదటి అనుభవంగా ఆయన చెప్తారు, ఫ్యాన్ అనుభవం అన్నమాట. సో ఇటువంటి చిత్రాలు తోటి అంటే మొదలెట్టి ప్రాణం ఖరీదు, లేకపోతే పునాదిరాళ్లు, ఇవన్నీ లవ్ ఇన్ సింగపూర్, తాతయ్య ప్రేమలీలలు, అసలు చిరంజీవి సినిమాలు అంటే మనం ఇలాంటి సినిమాలు మనం అసలు ఊహించినోడు ఊహించాం. చాలా చాలా సినిమాలు ఇలాంటివి ఆయన చేశారు. కానీ ఆయనకి మలుపు మాత్రం చాలా సినిమాలు ఇలాంటివి చేసిన తర్వాతే వచ్చింది. సో అవేంటన్నది కూడా వాటి గురించి సరదాగా మనం మాట్లాడుకుందాం. అలాగే చిరంజీవి పుట్టిన సందర్భంగా మీరేమైనా పాటలు వినాలనుకుంటే కనుక ప్లీజ్ డూ కాల్ ద స్టూడియో. నాకైతే ఆల్రెడీ న్యూజెర్సీ రవి గారు ఈ పాట రిక్వెస్ట్ పెట్టారు. రవి గారు, హోప్ యూర్ లిసనింగ్, దిస్ ఇస్ ఫర్ యూ, ఎంజాయ్ దిస్.

ఆల్రైట్, వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి సిగ్నేచర్ షో. ఈ రోజు కార్యక్రమానికి వ్యాఖ్యాతగా రవి తూపాణి. సరే, కంచెరే కంచ చట్టానిక పోరాటం చిత్రం నుంచి విన్న ఈ పాట. రవి గారు, హోప్ యూ ఎంజాయ్డ్ లిసనింగ్ టు దిస్ సాంగ్. అండ్ చిరంజీవి కెరీర్ లో తొలి నాళ్లలో, తొలి దశలో వచ్చిన చిత్రాలన్నీ చూసుకుంటే గనక చాలా వరకు ఆయన విలన్ పాత్రలు ఎక్కువ పోషించారు. కుక్క ఘాటుకు చెప్పు దెబ్బ గాని, ఇది కథ కాదు, అగ్నిగుండం, 47 రోజులు, మోసగాడు, ఇలాంటివన్నీ తీసుకుంటే చిరంజీవి చాలా విలనిజం ఉన్న పాత్రలు ఇవన్నీ కూడా. అంటే మంచి విలన్ గా పేరు సంపాదిస్తూ అటు హీరో పాత్రలు కూడా చేయడానికి మగ్గు చూపుతూ ఇష్టపడుతూ అటు హీరోగా తను తాను ప్రమోట్ చేసుకునే క్రమంలో చిరంజీవి హీస్ దేర్. ముఖ్యంగా మోసగాడి చిత్రం, రాఘవేంద్రరావు అండ్ చిరంజీవి కాంబినేషన్ లో మనం తీసుకుంటే మనకు చాలా వరకు వినిపించే సినిమాలు ఏది, ఘరానమ్మగుడు, రౌడీయోలుడు, సో ఈ రకంగా అడవి దొంగ ఇలాగా. కానీ మొట్టమొదటి వీటిద్దరు కాంబినేషన్ లో వచ్చిన చిత్రం మోసగాడు. మోసగాడులో మళ్లీ అది కూడా హీరో పాత్ర కాదు, చిరంజీవి చేసింది విలన్ పాత్ర. అంటే చిరంజీవి ఇటు 1980ల దశకం ఎడ్జ్ లో ఉన్నప్పుడు ఆయన ఆలోచించుకుంటూ ఉన్నారు, ఇటు ఇటు అంటే హీరోగా మెరుగుదిద్దుకోవాలి, అలాగే హీరో రాణించడం అంటే చాలా కష్టం, అలాగే ఉన్న చేస్తున్న పాత్రలను కూడా పోగొట్టుకోకుండా ఉండాలి, కత్తి మీద సాగు లాంటి సమయం అది. అయితే ప్రాణం ఖరీదు చిత్రం నుంచి సలహాలు సూచనలు ఇస్తూ నడిపించిన వ్యక్తి క్రాంతికుమార్. ఆయన గైడెన్స్ లో వచ్చిన చిత్రం ఇది మోసగాడు, రాఘవేంద్రరావు కాంబినేషన్ లో. అయితే మోసగాడులో ఆయనకి వచ్చింది హీరో రోల్ కాదు. చిరంజీవి ఏమో, నేను కొంచెం ఆలోచిస్తూ ఉంటే దీనికి ఆలోచించుకు శ్రీదేవి హీరోయిన్ ఇందులో అని చెప్తే, సరే శ్రీదేవి పక్కన చెయ్యడానికి ఎవరికి అభ్యంతరం ఉంటుంది, సో ఇందులో హీరోయిన్ అది కూడా శ్రీదేవి డబుల్ యాక్షన్, ఒకటి సాఫ్ట్, ఇంకొకటి రఫ్ అండ్ టఫ్ క్యారెక్టర్. సరే బానే ఉంది, కనీసం శ్రీదేవి పక్కన చేస్తే కనీసం విలన్ కింద అయినా కూడా బానే ఉంటుందేమో అని చెప్పి ఒక ఆలోచనకు వచ్చి చివరికి ఒప్పుకోవడం జరిగింది మోసగాడు చిత్రం. సో ఆ రకంగా రాఘవేంద్రరావు అండ్ చిరంజీవి ఫస్ట్ కాంబినేషన్ ఈ చిత్రంతో మొదలైంది అనమాట. సో మీ అందరికీ ఒక ప్రశ్న ఏంటంటే, చిరంజీవి శ్రీదేవి కాంబినేషన్ ఈ చిత్రంలో ఉన్నా కూడా వీళ్ళిద్దరు చిరంజీవి హీరోగా శ్రీదేవితో నటించిన మొట్టమొదటి చిత్రం ఇది. చిరంజీవి హీరోగా

శ్రీదేవితో నటించిన మొట్టమొదటి చిత్రం ఏది? అది మీకు ప్రశ్న. సో ఇటువంటి సినిమాలన్నీ వరుసగా చేస్తున్నా కూడా చిరంజీవికి పెద్ద మలుపు అనేది కేవలం కొంతకాలం తర్వాత వచ్చింది. అది ఎప్పుడన్నది చూద్దాం ఈ పాట తర్వాత.

All right. చిరంజీవి పాటలు అన్నారు, చిరంజీవి బర్త్డే అన్నారు, ఇవన్నీ చిరంజీవి పాటలా అని అడుగుతున్నారా? చిరంజీవి పాటలే, చిరంజీవి సినిమా నుంచి పాటలే. కానీ మీరు ఈ పాటలని చూస్తే, యా ఐ నో ఈ పాటలని ఎక్కువగా వినపడు, కానీ మీరు ఈ పాటలని చూసినప్పుడు పాటలో ఉన్న

మీకు హుషారైతే వినపడుతుంది. అఫ్కోర్స్ బాలు గారి గొంతులో మీకు ఇటువంటి పాటలు వినేటప్పుడు ఆ హుషారైతే వినపడుతుంది. కానీ ఇలాంటి పాటలు చూసినప్పుడు చిరంజీవి అసలు ఆ హీరోలో కథానాయకుడిలో ఉన్న చలాకితనం, ఊపు, ఉత్సాహం ఎంత తెర మీద అంతలాగా ఆయన ప్రదర్శిస్తారంటే, అంటే ఆ రేంజ్ లో చేశారు కాబట్టి శ్రోతలు అంటే చూసే ప్రేక్షకులు కూడా ఆ ఎనర్జీ అలా పంపించగలుగుతారు. జస్ట్ లైక్ ఈవెన్ మన షారుఖ్ ఖాన్ మూవీస్ అవన్నీ బాలీవుడ్ లో చూసినప్పుడు కొన్ని కొన్ని పాటల్లో ఆయన చేసిన డాన్సులు కానీ గెంతులు కానీ అవన్నీ చూస్తే కూడా జనాలు కూడా ఊపు ఉత్సాహాలు వస్తాయి. సో అంతటి ఊపు ఉత్సాహాన్ని చిరంజీవి ప్రేక్షకులకు ఆ రోజుల్లో అందించారు ఇలాంటి సినిమాల్లో పాటల ద్వారా. అండ్ తర్వాత వచ్చిన స్టెప్స్ లో కూడా వచ్చిన మార్పులు చూస్తే ఈ పాటల్లో మీకు ఇంతకు ముందు చేసిన అంటే ఆయన ఆల్రెడీ ఒక 13-14 సినిమాలు అప్పటిదాకా చేశారు చాలా. ఆ పాటలో ఉన్న స్టెప్స్, తర్వాత కాలంలో వచ్చిన స్టెప్స్ అవన్నీ చూసుకుంటే చాలా మార్పులుంటాయి. అండ్ బాడీ లాంగ్వేజ్ లో కూడా నెమ్మదిగా చిరంజీవిలో వచ్చే ఆ బాడీ లాంగ్వేజ్ లో వచ్చిన మార్పులు కూడా మీరు పాటల్లో గమనించవచ్చు ఈజీగా. తర్వాత డ్రెస్సింగ్ స్టైల్లో కానీ క్రాఫ్ కూడా జుట్టు కూడా మీకు ఒక పాత పాటల్లో తీసుకుంటే ఇది కథ కాదు, ఆ టైంలో తీసుకుంటే మొత్తం ఒక సైడ్ కి దూకుంటుంది. సో క్రాఫ్ లో కూడా ఆ మార్పులు రావడం హెయిర్ స్టైల్లో, సో ఇలాంటివన్నీ చోటు చేసుకున్నాయి. తర్వాత రామారావు గారు రాజకీయాల్లోకి ఎక్కువగా వెళ్లిపోవడంతో ఆయన నిర్మాత దేవి వరప్రసాద్ ఇంకా ఎవరితోటి సినిమాలు చేయాలి అని ఆలోచిస్తున్న టైంలో చిరంజీవి ఆయనకి తట్టారు. తట్టడంతో ఒక నేషనల్ కాంబినేషన్ కి శ్రీకారం చుట్టారు, చట్టంతో పోరాటం. ఆ సినిమాతోటి ఆ చట్టంతో పోరాటం అత్యద్భుతమైన హిట్. ఇంకా అక్కడి నుంచి ఒక చట్టానికి కళ్ళు లేవు, కిరాయి రౌడీలు ఇవన్నీ కూడా మంచి మంచి హిట్స్. కిరాయి రౌడీలు తీసుకుంటే 1981లో రిలీజ్ అయినా కూడా అదొక ఇయర్ అండ్ మూవీ ఆఫ్ డైలమా చిరంజీవికి. ఎందుకంటే అటు హీరోగా ఉండాలా విలన్ గా మారిపోవాలా అని ఒక అంచనాలని బేరీస్ వేసుకుంటున్న ఒక సమయం అది. మోహన్ బాబు చిరంజీవి ఇద్దరు ధీటుగా అటు విలన్ క్యారెక్టర్లు చేస్తూ వస్తున్న సమయంలో చిరంజీవి హ్యాస్ టు టేక్ ఎ డెసిషన్. ఒకసారి హీరో కింద చేసుకున్న తర్వాత చేయడం మొదలెట్టిన తర్వాత మళ్లీ విలన్ గా చేయడం అనేది చేయకుండా ఉండాలి. అలా అని చెప్పి హీరోలుగా మళ్ళీ ఎక్కువ పాత్రలు వస్తాయా, సినిమాలు హిట్ అవ్వాలి, ఇలాంటి చాలా కీలకమైన అంశాలు ఉంటాయి. సో కానీ ఒకసారి డెసిషన్ తీసుకున్న తర్వాత చిరంజీవి హీ వెంట్ ఆన్ డూయింగ్ మోర్ అండ్ మోర్ హీరో రోల్స్. కానీ మోహన్ బాబు మాత్రం అలా కాదు, హీ వాజ్ డూయింగ్ మిగతా విలన్ తో పాటు మిగతా పాత్రలు కూడా ఆయన చేస్తూ ఆయన వెళ్లారు. ఎందుకంటే నేను ఇద్దరు ఒక సేమ్ కైండ్ ఆఫ్ విలనీ రోల్స్ చేస్తూ వస్తున్నారు కాబట్టి ఆ ప్రస్తావన తీసుకొచ్చా. సో తర్వాత ఒక అత్యద్భుతమైన పాటతోటి అసలు చిరంజీవి అంటే ఇలాంటి పాటలే కదా అన్నట్టుగా కొన్ని కొన్ని పాటలున్నాయి. సో అటువంటి పాటలు విందాం. అండ్ మీరు కూడా ఏమైనా పాటలు వినాలనుకుంటే ప్లీజ్ డూ కాల్ ద స్టూడియో 972-636-1966.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటి వాయనం ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. India ki teleport aithe enta baaguntundo. What if India was just a tap away?
3: Just imagine, meeru kallu moosi terchukune lopu mee dabbu India chellipothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow-ups. With my pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursue isn't just an app. It's your genie in the cloud. Download the My Pursue app or visit mypursue.com or write to support@mypursue.com.
1: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham

0: G3Electronics.com or call Nanda G3 at 919-491-4514. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
1: All right, welcome back to Radio Surabhi 107.9 FM HD3 Signature Show. And this is Meeyakhyatga Ravi Tuprani. And Manaki Pudu, special guest on air, Prem and Subbu. Are you with me?
2: Yes, Ravi, we are there.
1: That is wonderful. So as I have been already saying and promoting this event about Ekal Vidyalaya, which is coming up on August 28th. Today we have Prem and Subbu with me on air. Yes, Prem and Subbu, so what is that you have to share about this event? I know the date is drawing close and it is gaining so many people's attention.
2: Yes, Subbuji is our senior advisor, so he will take the lead and I will talk in the last.
1: Absolutely. Subbuji.
3: Namaskaram, Ravi. Ravi Garu.
1: Namaste.
3: So, Jado Sarabhi Dwara, Manas Telugu Sotrandarki, Na Vraday Kuragwa Abhivadalu, Na Teru Subbu Janalgadda, Nenu Prasutu Ekal Vidyalayalo, Purva Adhyakshudiga Untunanu, Tarvata, Prasutu Yokka Brunda Sabhyulaki, Salahadaruga Panichestunanu. ఈ రోజు ఏక విద్యాలయ గురించి మన తెలుగు వారితో కొన్ని విషయాలు పంచుకునే అవకాశం ఇచ్చినందుకు రేడియో సర్వి నిర్వాహకులకు రవి గారికి రాజేశ్వరి గారికి అందరికీ మా ధన్యవాదాలు. మన భారతీయ సంస్కృతిలో విద్యకు ఎంతో ఉన్నత స్థానము ఉన్నది, ఎంతో గొప్పది. మన పెద్దలు విద్యను కేవలం ఉపాధి కోసమే ఉపయోగపడే సాధనంగా చూడలేదు. విద్య అంటే జ్ఞానం, విద్య అంటే వివేకం, విద్య అంటే మన జీవితాన్ని మనమే తీర్చిదిద్దుకునే శక్తి. అందుకే మన సుభాషితాల్లో ఒక అద్భుతమైన శ్లోకం ఉంది విద్య గురించి. నచోరహార్యం నచ రాజహార్యం నభాతృభాజ్యం నచ భారకారి వ్యయే కృతే వర్ధత్ ఏవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం. దీని అర్థం ఒక్కసారి చూస్తే ఎంతో అందంగా ఉంటుంది. విద్య అనే సంపద దొంగలు దొంగిలించలేరు, రాజులు దాన్ని స్వాధీనం చేసుకోలేరు, తోపుతోవులతో పంచుకోవాల్సిన అవసరం లేదు, దాన్ని మోసుకెళ్లాల్సిన భారము కాదు. అంటే ఎంత ఖర్చు చేసినా ఎంత పంచుకున్నా అది రోజు రోజుకి మరింత పెరుగుతూనే ఉంటుంది. అందుకే విద్యాధనం అన్ని సంపదలకల గొప్పది. మన భారతీయ సంస్కృతి వేల సంవత్సరాల క్రితమే చెప్పిన ఈ సత్యము ఈ రోజుకి అంతే సత్యము మరియు ప్రాముఖ్యత కలిగి ఉంది. ఇదే భావనను మనం ఏకల విద్యాలయ సేవల్లో కూడా చూస్తాం. భారతదేశంలోని మారుమూల గ్రామాలలో, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికీ విద్యకు దూరంగా ఉన్న అనేక మంది పిల్లలు ఉన్నారు. వారికి పాఠశాల వారి ఇంటి దగ్గరలో ఉండకపోవచ్చు, ఉపాధ్యాయులు అందుబాటులో ఉండకపోవచ్చు, పేదరికము, సరైన రవాణా సౌకర్యాలు లేకపోవడము, అవగాహన లోపం వంటి అనేక కారణాల వల్ల వారు విద్యకు దూరం అవుతున్నారు. ఏకల విద్యాలయం ఏం చేస్తుందంటే విద్య కోసము పిల్లలు గ్రామం దాటి వెళ్లాల్సిన అవసరం లేకుండా విద్యని వారి గ్రామానికి తీసుకెళ్తోంది. అంటే ఒక గ్రామము, ఒక ఉపాధ్యాయుడు, ఒక పాఠశాల, అది ఏకల విద్యాలయ. మరి ఆ గ్రామంలోని ప్రజలకి జ్ఞానము, నైపుణ్యము, అవగాహన, ఆత్మవిశ్వాసం అందిస్తే వారు తమ సమస్యలను తామే పరిష్కరించుకునే శక్తిని పొందుతారు. ఇక్కడ నాకు ఒక చక్కటి సామెత గుర్తొస్తుంది, చైనీస్ సామెత. గివ్ ఎ మ్యాన్ ఎ ఫ్రెష్ అండ్ యు ఫీడ్ హిమ్ ఫర్ ఎ డే, టీచ్ ఎ మ్యాన్ టు ఫ్రెష్ అండ్ యు ఫీడ్ హిమ్ ఫర్ ఎ లైఫ్ టైం. ఏక లక్ష్యం కూడా ఇదే. తాత్కాలిక సహాయం కంటే శాశ్వతమైన సాధికారత ఎంతో సహాయం ఒకసారి సహాయం చేయడం కంటే తన కాళ్ల మీద తాను నిలబడే సామర్థ్యాన్ని అందించడం. అందుకే ఏకల్లో విద్య మొదటి అడుగు. విద్యతోనే అవగాహన వస్తుంది, అవగాహనతో ఆత్మవిశ్వాసం వస్తుంది, ఆత్మవిశ్వాసంతో స్వావలంబన వస్తుంది. కానీ

0: అంతకంటే గొప్ప సేవ ఏముంటుంది? మనలో ప్రతి ఒక్కరూ పెద్ద మొత్తంలో విరాళం ఇవ్వడం అవసరం లేదు, మనం సాధ్యమైనంత చేయవచ్చు. చిన్న సహాయము ఒక చిన్న విద్యకు తోడ్పడవచ్చు. ఏకల్ విద్యాలయ గురించి మరింత తెలుసుకునే అనుకునే వారు ఏకల్.ఓఆర్జీ వెబ్సైట్ ని సందర్శిస్తే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. మన డిఎఫ్ ప్రాంతంలో ఏకల్ డాలస్ నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో పాల్గొని ఈ సేవా ప్రయాణంలో భాగస్వాములు కానిది. ప్రస్తుతము ఏకల్ డాలస్ చాప్టర్ ప్రెసిడెంట్ గా మీను సుహాల్కర్ గారు ఉంటున్నారు, అలాగే ప్రేమ్ సుహాల్కర్ గారు కార్యదర్శిగా నిర్వహిస్తున్నారు. తర్వాత ఆగస్టు 28న ఎంతో చక్కటి కార్యక్రమము మీ అందరి ముందు తెస్తున్నాము, తప్పకుండా రండి. తర్వాత టికెట్ కొని చూస్తే ఆ రోజు డిన్నర్ కూడా వారికి ఉచితంగా ఇవ్వబడుతుంది. చక్కటి ప్రోగ్రాము, మరి చక్కటి ప్రోగ్రాము, చక్కటి భోజనంతో పాటు ఎంతో పిల్లలకు మీరు సహాయం అందించవచ్చు. ఒక దీపం మరో దీపాన్ని వెలిగించినంత మాత్రాన తన వెలుగు తగ్గదు. అదే విధంగా ఒకరికి విద్యను అందించినంత మాత్రాన మన జ్ఞానం తగ్గదు, మరింత విస్తరిస్తుంది. రేడియో సర్వీ ద్వారా వింటున్న తెలుగు శ్రోతలందరికీ కూడా ఈ మహత్తర సేవలో భాగస్వాములు అవ్వాలని మీ అందరికీ కూడా ఏకల్ విద్యాలయ తరఫున ప్రేమ్ సుహాల్క, మీను సుహాల్క, తర్వాత బృంద సభ్యుల తరఫున మీకు ఆహ్వానం పలుకుతున్నాను. మీకు ఏమైనా ప్రశ్నలుంటే తప్పకుండా తెలపండి. అలాగే మన ప్రేమ్ గారు కూడా మీతో కొన్ని విషయాలు పంచుకుంటారు.
1: ప్రేమ్జీ.
2: Yes, good afternoon, all the listeners of DAW, Jayashree Krishna. My appeal is, you know, it is noble cause of educating rural India. We need to do some contribution from our side. And at the same time, it's an excellent, mesmerizing show of Kathak, which used in Indian cinema. And good dinner and networking. Please support this kind of noble cause and come join us. Now, Subhuji has some question. If you answer, you can get the free ticket to the event.
0: చూసారా, మన ప్రేమ్ సుహాల్కర్ గారు ఒక చక్కటి కార్యక్రమం, అంటే మీకు ఈ కార్యక్రమాల గురించి మీకు ఉచితంగా టికెట్లు ఎలా పొందాలో కూడా చెప్పారు. ఏమీ లేదండి, ఒక ప్రశ్న అడుగుతాను. ఆ ప్రశ్నకు మీ సమాధానము రేడియో సర్వీ వారికి కాల్ చేసి చెప్పండి. ఒక్కొక్క కుటుంబం తరఫున ఒక ఉచితంగా టికెట్ పొందవచ్చు. మీకు 2025లో సుమారు 90,000 గ్రామాలలో స్కూల్స్ ఉన్నాయి. ఇప్పటిదాకా 1 కోటి మంది పిల్లలకి, అంటే బాల బాలికలకి విద్య అందించడం జరిగింది. మన తెలుగు రాష్ట్రాల్లో, అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కూడా కొన్ని గ్రామాలలో ఏకల్ విద్యాలయ వాళ్ళ పాఠశాల నిర్వహిస్తున్నారు. మీరు ఏమీ లేదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎన్ని స్కూల్స్ ఉన్నాయో మీరు తెలపండి. మీకు తప్పకుండా మీకు అందుబాటులో ఏకల్ వెబ్సైట్ ఉంది, అన్ని రకాల సోషల్ మీడియా మీకు అందుబాటులో ఉంటుంది. ఈ ప్రశ్నకి సమాధానం కనుక్కొని మన రేడియో సురభికి తప్పకుండా తెలపండి, ఉచితంగా టికెట్ పొందండి.
1: ప్రశ్న ఒకసారి
0: రవి గారు,
1: సుబ్బు గారు ప్రశ్న ఒకసారి మళ్ళీ
0: ప్రశ్నకి మీకు రేడియో సురభి కాల్ చేయమని చెప్పానండి.
1: ఓకే, ఆల్రైట్ సుబ్బుజీ, థ్యాంక్ యూ. అండ్ ప్రేమ్జీ, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఆన్ ఎయిర్. ఐ నో డెఫినెట్లీ ఏకల్ విద్యాలయ ఇస్ మార్చింగ్ ఫార్వర్డ్ విత్ సో మెనీ ఐకానిక్ సర్వీసెస్. డెఫినెట్లీ వాట్ ఎవర్ దట్ ద ప్రోగ్రామ్స్ దట్ యూ హ్యావ్ ఆర్గనైజ్డ్ అండర్ యువర్ లీడర్షిప్ ఇట్ వాజ్ సో వండర్ఫుల్ సో ఫార్. అండ్ ఐఎమ్ షూర్ దట్ ఆల్ ది పీపుల్ ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఆగస్ట్ 28 టు మేక్ ఇట్ అ గ్రాండ్ సక్సెస్.
2: థ్యాంక్ యూ సో మచ్.

0: Thank you, Prem ji.
1: So Ravi, thank you so much. I know you have been supporting AKAL. You have helped AKAL a lot in the previous years. And now you are helping us to propagate the information across the Telugu people in DFW Metroplex.
0: Absolutely.
1: Thank you so much.
0: My pleasure. Thank you, Subhuji. And
1: thanks all listeners of Radio Sarabhi.
0: Thank you.
2: Yeah, Jai Shri Krishna.
0: All right. So let's continue. That was Subhuji and Premji from AKAL Vidyalaya for the August 28th event. Okay, let's get back to our flow here. So indaka mana Chiranjeevi natinchina actually nenu mee andariki oka question adiga Chiranjeevi Sridevi combination lo Chiranjeevi hero ga Sridevi combination lo vachina mottamodati chitram edi ani adigan danki naaku samadhanalu raledu. చిరంజీవి శ్రీదేవి ఆల్రెడీ ఫస్ట్ టైం నటించినప్పుడు చిరంజీవి విలన్ గా నటించారు శ్రీదేవికి. అది ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కానీ, బట్ చిరంజీవి విత్ శ్రీదేవి, చిరంజీవి యాజ్ అ హీరో, ఫస్ట్ హీరో విత్ శ్రీదేవి, ఏ సినిమా అది? చాలా మంది చెప్పగలరు ఈజీగా అని నేను అనుకుంటున్నాను, బట్ ఈ పాట వింటూ కనీసం ఆలోచించండి.

0: ఆల్ రైట్ రాక్షసుడి చిత్రం నుంచి విన్న సచ్ ఎ లవ్లీ కంపోజిషన్. సో ఖైదీ విడుదలైంది. ఖైదీ అసలు కన్ని విని ఎరుగని రీతిలో చిరంజీవికి పేరు తీసుకొచ్చి పెట్టింది, అదందరికీ తెలిసిందే. సినిమా ఎన్ని ఇప్పటికీ ప్రేక్షకులు ఎంత ప్రజాదరణ ఉంది ఆ సినిమాకి అనేది ఫ్యాన్స్ చెప్తారు మనకి. అయితే చిరంజీవికి అంత పేరు వచ్చిన తర్వాత చిరంజీవి ఆయన అంటే ఇమేజీకి తగ్గట్టుగా పాత్రలు చేసుకుంటూ వెళ్లాలనే ఆలోచనలో ఉంటూనే పాత్రకి భిన్నంగా ఆయన ఇమేజ్కి భిన్నంగా ఒక సినిమా చేశారు. సుగత్రి గారు మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి.
1: ఇందాక మీరు అడిగిన ప్రశ్న మోత గారు సినిమా కదా?
0: అవునండి. ఆహా, ఏది? శ్రీదేవి తోట.
1: అంటే చిరంజీవి విలన్ గా చేసినమా?
0: ఫస్ట్ టైం హీరోగా శ్రీదేవి తోట చేశారు ఆయన, అదే సినిమా అడిగా.
1: ఫస్ట్ హీరోగా అన్నారు, విలన్
0: మోసగాడులో ఆయన చేసింది విలన్, బట్ నేను అడిగింది శ్రీదేవి తోటి హీరోగా చేశారు. హీరోగా చేసిన మొట్టమొదటి చిత్రం కరెక్ట్ అని మనం అనుకుంటాం, కానీ దానికన్నా ముందు యాక్చువల్గా ఒక సినిమా ఉంది. వీళ్ళ కాంబినేషన్
1: శ్రీదేవి
0: సినిమా జగదేవి అర్ధసుందర అయినా కూడా దానికి ముందు చాలా సినిమాలు వచ్చాయి. అదే ఆ టైంలో వచ్చిన సినిమాల్లో ఇది ఒక సినిమా అని చెప్పుకోవచ్చు, అంతే అది వరుసలో వచ్చిన వాటిల్లో. సో ఆ సినిమా ఏంటి? ఆలోచన రాగానే కాల్ చేయండి నాకు. థ్యాంక్ యూ. ఓకే, సో హీరోకి ఇమేజ్ అనేది ఒక వరం. మరో మాటలో చెప్పాలంటే ఆ వరమే ఒక శాపం కూడా. ఎందుకు అంటే రెడీ సర్వీ మీరు ఆన్ అయిపోయినారు, ఎవరు మాట్లాడారు? హలో, చెప్పండి. మీ పేరు?
2: హలో, వినిపిస్తుంది.
0: మీ పేరు చెప్పండి.
2: క్వశ్చన్ కి ఆన్సర్ రాణికా సుందరంగమ్మ.
0: మీ పేరు?
2: హలో,
0: మీ పేరు?
2: లక్ష్మి అండి.
0: లక్ష్మి గారా? ఓకే, లెట్స్ సీ మీరు ఏమంటారు. థ్యాంక్ యూ లక్ష్మి గారు. రేడియో సురభి మీరు ఆన్ అయిరున్నారు. బాగున్నాను బాగున్నాను, చెప్పండి.
3: అది మీరు చిరంజీవి ఒక్క నిమిషం ఆడండి.

0: హలో
1: అది బాలచందర్ సినిమా ఒకటిలో విలన్ గా వేశారు.
0: ఇది కథ కాదు.
1: తర్వాత హలో
0: చెప్పండి.
1: అదే బాపు పిక్చర్ లో జాకీలో కూడా అతను వేశారేమో విలన్ గా.
0: కాదండి జాకీ
1: కాదా?
0: కాదు కాదు కాదు.
1: బాలచందర్ పిక్చర్ లో మొట్టమొదట్లో
0: నేను అడిగిన క్వశ్చన్ వేరు. నేను అడిగిన క్వశ్చన్ ప్రశ్న ఏంటంటే చిరంజీవి శ్రీదేవి కాంబినేషన్ లో శ్రీదేవి చిరంజీవి కాంబినేషన్ చిరంజీవి మొట్టమొదటిసారిగా హీరోగా చేసిన సినిమా ఏంటని అడిగాను. అది ప్రశ్న. అలాగే మీకు గుర్తురాకుండా కాల్ చేయండి. థ్యాంక్ యూ సతీమధు గారు. హలో అలాగే అక్కడ కట్ అయింది కనెక్షన్. యా సో హీరో ఇమేజ్ అనేది హీరోలకి ఒక వరం అయితే అది శాపం కూడా. ఎందుకంటే ఇమేజ్ ని మెయింటైన్ చేసినంత కాలం హీరోలకి తారలకి వాళ్ల ప్రభావానికి తిరుగుండదు. కానీ వారిపైన ప్రేక్షకుల అభిమానానికి కూడా కొదవండదు. కానీ ఎక్కడైనా హీరో ఇమేజ్ కి కొంచెం ఈ మాత్రం డ్యామేజ్ అయినా కూడా చాలా తేడాపాడలు వచ్చేస్తాయి, అభిమానాలు తట్టుకోలేరు. సో ఇలాంటిదే ఒకటి జరిగింది చిరంజీవి కెరీర్ లో. అదేంటంటే చిరంజీవి అనే సినిమా, ఆయన ఇమేజ్కి భిన్నంగా వెళ్లిన సినిమా చిరంజీవి. అదేంటంటే ఆ సినిమాలో ఒక తప్పు చేస్తాడు హీరో, చేసిన ఒక తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఇంకో కొన్ని తప్పులు చేస్తాడు. సో ఆ సినిమాలో హీరో తండ్రి కూడా కాస్త అంటే హీ బికమ్ సిక్, కన్నతండ్రిని కాపాడుకోవడానికి తన ప్రాణాలను కూడా బలిచ్చే ఒక త్యాగమూర్తి సినిమా అది. కానీ ఎందుకో ప్రేక్షకులకి నచ్చలేదు అది. సో చిరంజీవి అనే సినిమా అట్టర్ఫ్లాప్ అయింది. సో దాంతో చిరంజీవి అక్కడి నుంచి నా ఇమేజ్ కి భిన్నంగా నేను ఏమీ చేయను అని అనుకుని అక్కడి నుంచి కమర్షియల్ గా సినిమాలు చేయడం ప్రారంభించారు. అక్కడి నుంచి వరుస హిట్లు మళ్లీ అందుకుని ముందుకెళ్ళడం మొదలెట్టారు. దట్ ఈస్ ద సోల్ రీజన్ వై ఆయన రుద్రవీణ లాంటి సినిమాలు చేసిన, రుద్రవీణ చాలా కమర్షియల్లీ కమర్షియల్ ఫార్ములాతో ఉన్న సినిమా. అంటే ఆ టైంలో వస్తున్న సినిమాల పంధాలో సినిమా అంటే రుద్రవీణ కథనం ఉన్నా కూడా దానికి కావాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించినా కూడా సినిమా అత్యద్భుతమైన సంగీతం ఉన్నా కూడా సినిమా అత్యద్భుతమైన నటన ఉన్నా కూడా సినిమా అట్టర్ఫ్లాప్ అయింది. అంటే అట్టర్ఫ్లాప్ అని చెప్పను, ఆశించిన రీతిలో కాసులకు వర్షం కురిపించలేదు అది. సో అక్కడతోటి చిరంజీవి ఇది మనకి కుదరని పనిలే అని చెప్పి తనలో ఉన్న నటుడిని పక్కన పెట్టి కమర్షియల్ గా ప్రజలకి జనాలకి ఏం కావాలో అవి ఏం చేస్తే నిర్మాతలకి డబ్బు తీసుకొస్తుందో అటువంటి సినిమాలు చేయడం మాత్రమే చేశారు. అందుకే ఈవెన్ బాలు గారు కూడా చిరంజీవితో చాలా సార్లు అన్న సందర్భాలు ఏంటంటే నీలో ఉన్న నటుని బయట తీసుకుని రావాలి, నువ్వు ఎంతసేపు ఇలాంటివి చేస్తే కుదరదు, నువ్వు రుద్రమైన లాంటి సినిమాలు లేకపోతే ఇలాంటి నటనకి పెద్ద పీట వేసే ఆస్కారం ఉన్న సినిమాలు ఆపద్ బాంధవుడు ఇలాంటివన్నీ కూడా నువ్వు చేస్తేనే నటుడిగా బాగుంటుంది మా అందరికి కూడా అంటే. కానీ ఇలాంటి సినిమాలు కోరుకునే ప్రేక్షక శాతం చాలా చాలా తక్కువ. కాబట్టి చిరంజీవి అక్కడి నుంచి ఎప్పుడు ఈవెన్ ఈ రోజు కూడా మీరు వాల్తేరు వీరయ్య లేకపోతే ఇంకా ఇతరత్ర ఏ సినిమాలు తీసుకున్నా కూడా అవన్నీ కమర్షియల్ ఫార్ములాస్ తోటే ఉంటాయి. చిరంజీవిలా ఒక నటుడిని ఒక భూస్థాపితం చేసేసారా అన్నట్టుగానే ఉంటుంది. అంటే మంచి పాత్రలకి ఆఫ్ కోర్స్ దిస్ ఇస్ ది రీజన్. ఇప్పుడు నేను చెప్పిన చిరంజీవి అనే సినిమా దట్ అది పునాది అనమాట. ఆల్ రైట్, ఇంకా విషయాలు మనం మాట్లాడదాం. ఈ పాట వింటూ ఎంజాయ్ చేయండి.

0: ఆల్రైట్. సో హీరో ఇమేజ్ ని నిలుపుకుంటూనే రకరకాల పాత్రలు చెయ్యాలనే అభిలాష ఏ హీరోగా ఉంటుంది. సో అది కూడా చిరంజీవి ఉంది. సో ఇలాంటి ఎన్నో తర్వాత భిన్నంగా ఏ పాత్రలు చేశారు, ఎటువంటి పాత్రలు చేశారు అనేది మన కమర్షియల్ బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. 20 నిమిషాల్లో 20 సెకండ్లలో కమర్షియల్ బ్రేక్ లో అంటారు. బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత మనకి ఇంకో 6 గంటల టైం ఉంటుంది. 6 గంటల టైంలో కొన్ని విశేషాలు, కొన్ని పాటలు విందామా. శ్రోతలందరూ కూడా రేడియో సురభి 107.9 FM HD3 సిగ్నేచర్ కార్యక్రమం వింటున్నారు. ఈ రోజు కార్యక్రమానికి మీ వ్యాఖ్యాతగా రవి తూప్రాణి. సో ఐ విల్ కంటిన్యూ అవర్ టాక్స్ ఆఫ్టర్ దిస్ వెరీ షార్ట్ బ్రేక్. స్టే ట్యూన్డ్, డోంట్ గో ఎనీవేర్.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
4: వాట్ అ డే, కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
5: నేను ఏం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
1: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, అర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా డాట్ కామ్.
6: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా? సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి. నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మిక్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
1: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ విత్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
7: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
8: ఇప్పటిగా నువ్వు చేసిన ఆఫర్ లెటర్లు
7: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
1: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది కేటరింగ్, ఓకే? షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
9: కొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని నవ్విస్తాయి, ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. Tune into Morning Mantra, where memories become conversations. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ RJ శృతి వెంకట్, రేడియో సిరపి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
0: ఓకే, వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి సిగ్నేచర్ షో 107.9 FM HD3. ఈ రోజు కార్యక్రమానికి వ్యాఖ్యాతగా రవి తూప్రాణి అండ్ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన సందర్భంగా ఇప్పుడు ఆయన సినిమాల గురించి, చిత్రంలో ఉన్న విశేషాలు, చిత్రం తెర వెనక కథలు గురించి సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తున్నాం. అండ్ చిరంజీవికి ఒక ఇమేజ్ ఉంది, ఆ ఇమేజ్ నుంచి బయటకు వచ్చి మిగతా అంటే కొన్ని పాత్రలు, విభిన్నమైన పాత్రలు చేయాలి అంటే దానికి చాలా ఆలోచించాలి. కానీ చాలా ఆలోచన తర్వాత ఆయనలో ఉన్న ఒక

హాస్య నటుణ్ణి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దామని నిర్ణయించుకున్న చిత్రమే చంటబ్బాయి. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆయన జంజాల స్కూల్లోకి అలా వెళ్లిపోయి చంటబ్బాయి చిత్రం చేశారు. కానీ నటుడుగా ఒక కత్తిమీ సౌ లాంటిది హాస్య అంటే కామెడీ రోల్స్ చేయడం అనేది ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ టాస్క్. ఎందుకంటే కామెడీ చెయ్యగలిగితే ఏదైనా చేయొచ్చు, అంత కష్టమైనది కామెడీ నవ్వించడం, అంత కష్టం. సో అటువంటి పాత్రను చేసి సభాష్ అనిపించాలని ఒక ధీటుగా దాన్ని ఒక ఛాలెంజ్ గా ఒక సవాల్ గా తీసుకుని చంటబ్బాయి చిత్రాన్ని చేసి చాలా మంది అభిమానుల అభిమానాన్ని ఆయన సంపాదించుకున్నారు చంటబ్బాయి చిత్రంతో. సినిమా చూస్తే ఆయన దాంట్లో పాండురంగారావు జేమ్స్ పాండ్ అని ఎలా వస్తారో అందరికి తెలిసిందే అది. సో ఇప్పటికీ కూడా ఆయన అప్పటికి స్టిల్ ఇంకా సుప్రీం హీరో ఇమేజ్ ని ఇంకా కొనసాగిస్తున్న రోజులవి. సో ఆ మెగాస్టార్ గా ఎలా మారారు, ఎప్పుడు మారారు ఎవరికైనా తెలిస్తే మెగాస్టార్ అనే బిరుదు ఎవరిచ్చారు, ఏ చిత్రంతో ఇచ్చారు తెలిస్తే స్టూడియో కాల్ చేయండి. అలాగే ఇందాక నేను అడిగిన ప్రశ్న, చిరంజీవి శ్రీదేవి కాంబినేషన్ లో చిరంజీవి హీరోగా వచ్చిన మొట్టమొదటి సినిమా ఏంటని అడిగాను, రాణికాసుల రంగమ్మ. చాలా మంది ఆశ్చర్యపోవచ్చు అదేంటది తర్వాత వాళ్ళ కాంబినేషన్ వచ్చా కదా ఇంత ముందు అంటే, ఎస్ మోసగాడు అనే చిత్రం వచ్చింది కానీ దాంట్లో శ్రీదేవికి ఆపోజిట్ గా చిరంజీవి విలన్ పాత్ర పోషించారు, అది కథ. సరే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే చిరంజీవికి మెగాస్టార్ అనే బిరుదు ఎవరిచ్చారు, ఏ సినిమాతో వచ్చింది ఆ బిరుదు. కాల్ ద స్టూడియో 972-636-1966.

All right. సుప్రీం హీరో చిరంజీవి నటించిన యముడికి మొగుడు చిత్రం, ఇది కూడా ఒక బ్లాక్ బస్టర్ మూవీ. అండ్ మంచి మంచి చిత్రాలు, అత్యద్భుతమైన హిట్స్ ఆ రోజుల్లో మనం చూసాం. చట్టానికి కాళ్ళు లేవు, కిరాయి రౌడీలు, ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య, అది ఫస్ట్ మూవీ విత్ కోడిరామ కృష్ణ గారితో ఫస్ట్ మూవీ అది. అలాగే శుభలేఖ ఫస్ట్ మూవీ విత్ కె విశ్వనాథ్. సో అలా పట్నం వచ్చిన పత్రికలు, అది కూడా హాస్యంగా చాలా హాస్యభరితమైన చిత్రం అది. పల్లెటూరు మనగాడు, అది కూడా మంచి హిట్. అలాగే విజయబాబు నాయుడు గారితో వచ్చిన మొట్టమొదటి చిత్రం మగమహారాజు, అది కూడా మంచి ప్రజాదరణ పొంది నిర్మాతలకి మంచి కాసుల వర్షం కురిపించిన చిత్రం అది. అలాగే మహానగరంలో మాయగాడు ఆ చిత్రంలో తీసుకున్నా కూడా చిరంజీవికి ఎన్నో రకాల వేషాలుంటాయి ఆ సినిమాలో. సో ఇలాగా ఒక నటుడు అన్నాక ఒక పరిపూర్ణమైన నటుడు అన్న తర్వాత ఖచ్చితంగా చాలా చాలా రకాల వేషాలు వేయాలని ఒక ఉబలాటం ఖచ్చితంగా ఉంటుంది. అది కూడా చిరంజీవికి ఉండనే ఉంది. దాంతో తర్వాత తర్వాత వచ్చిన కాలంలో బోల్డ్ అని విభిన్నమైన రోల్స్ ఆయన చేయగలిగారు. సరే, ఈ పాట వింటూ ఇందాక నేను అడిగిన ప్రశ్న అయితే స్టిల్ వ్యాలిడ్. మెగాస్టార్ అనే బిరుదు ఆయనకి ఏ సినిమాతో వచ్చింది, ఎవరిచ్చారు?

All right. So that is from Kaidi number 786. So Kaidi hit in Chippi, Tarata Ochina, Kaidi number 786. Atharatuda, imagine a Kaidi number 150 is Ochina. So 150, I don't know if that's the right number. So ఈ ఖైదీ అనేది అలా కొనసాగుతూ వచ్చింది మొన్నటి దాకా. సో అటువంటి హిట్ నిచ్చిన అంటే ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ అంటారు కదా, సో అటువంటి బస్టర్ బ్లాక్ బస్టర్ అది ఖైదీ. సో అయితే ఆ తర్వాత చిరంజీవి తాలూక ఎదుగుదలంతా చూసి చిరంజీవి ప్రస్థానాన్ని అంతా చూస్తూ గమనిస్తున్న కెఎస్ రామారావు గారు మరణ పథంగం చిత్రంతో ఆయనకి మెగాస్టార్ అనే బిరుదునిచ్చి ఆయనకి అక్కడి నుంచి సుప్రీం హీరో నుంచి మెగాస్టార్ గా ఆయన ఆయన కెరీర్ అక్కడి నుంచి ప్రారంభమైంది. ఇంకా అక్కడి నుంచి దూసుకెళ్ళింది మోల్డ్ ఇన్ ది బోల్డ్ అన్ని మాస్ హిట్స్ తోటి.

అనగా ఇంకా ఇక్కడతోటి మన చిరంజీవి సెగ్మెంట్ ని ముగించాల్సిన టైం వచ్చేసింది. మనకి 3 గంటల్లో కేవలం ఇంకొక 7 నిమిషాలు మాత్రమే మిగిలింది. యా, చిరంజీవి అనే ఒక నటుడు మనకి దొరకడం ఒక వరం. తెలుగు సినీ ప్రేక్షకుల లోకం చేసుకున్న ఒక అదృష్టంగా భావించాలి. ఎందుకంటే అటువంటి ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసి ఒదిగిపోగల ఒక ప్రతిభ ఉండడం చాలా తక్కువ మందికి మాత్రమే సాధ్యం. అటువంటి నటుడు చిరంజీవి. సో హోప్ యూ ఆల్ ఎంజాయిడ్ దిస్ సెగ్మెంట్. అండ్ ఇంకా మన కార్యక్రమాన్ని ముగించాల్సిన సమయం వచ్చేసింది. ఎప్పుడు నేను చెప్పే విధంగా ఆరోగ్యమే మహాభాగ్యం, దృష్టిలో పెట్టుకోండి. అండ్ ఆరోగ్యం అంటే హెల్త్, హెల్త్ అంటే వెల్త్ కూడా గుర్తొస్తుంది. నెక్స్ట్ శనివారం ప్రాజెక్ట్ డబ్ల్యూ అంటే ప్రాజెక్ట్ వెల్త్ మీ ముందుకి మళ్లీ వస్తుంది 11:30కి. ఒక అరగంట సేపు సెగ్మెంట్. ఇది ఆల్రెడీ అందరికీ సుపరిచితమే ఈ సెగ్మెంట్, ప్రాజెక్ట్ డబ్ల్యూ. ఇది ఆల్రెడీ ఇంత ముంచేసాం అనిల్ గ్రంథి గారితో. ఎన్నో రకాల సలహాలు, సూచనలు, ట్యాక్స్ కి, ఇన్వెస్ట్మెంట్స్ కి సంబంధించిన సలహాలు, సంప్రదింపులు, సూచనలు, అవన్నీ కూడా సమాధానాలు అవన్నీ ఇస్తూ ఆయన మిమ్మల్ని అందరినీ మీ అందరికీ ఆయన ఫోన్ నెంబర్ కూడా ఆయన షేర్ చేశారు. సో మళ్ళీ నెక్స్ట్ ఇంకొక మరొక సెగ్మెంట్ తోటి మరికొన్ని కొత్త ప్రశ్నలతోటి ఆయన మేము మీ ముందుకు వస్తాం. నెక్స్ట్ సాటర్డే ప్రాజెక్ట్ డబ్ల్యూ ఫ్రమ్ 11:30 to 12.

సో డూ వెయిట్ ఫర్ ఇట్. ఓకే, సో ఆరోగ్యం మహాభాగ్యం. అందరూ మీ ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోండి, చూసుకోండి. ఎందుకంటే అది ఉంటేనే మనం ఏ పనులైనా చేయొచ్చు, దేని గురించి అయినా ఆలోచించవచ్చు, ఏదైనా సాధించవచ్చు. సో అది దృష్టిలో పెట్టుకోండి. మెంటల్ హెల్త్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే అది ఉంటేనే ఫిజికల్ హెల్త్ అనేది మన సొంతం అవుతుంది. మెంటల్ హెల్త్ అంటే సరిగ్గా ఆలోచించడం, సరిగ్గా మాట్లాడడం, అండ్ ఆశించడాలు, ద్వేషించడాలు, హేట్రేడ్, ఎనీథింగ్ జస్ట్ కీప్ ఇట్ అసైడ్ అండ్ purely focus on good thoughts, and mental health is automatically yours. And itwanti marpulu evana cheyalsi vaste ganaka definitely inge ekku aalochinchukunda please welcome them into your life. Endukante meer baunte mee kutumba baaguntundi, samajam baaguntundi, desam baaguntundi, prapancham baaguntundi. Sare, next segment ni munduku teeskeldaniki Shiva aatakavala patakavala Shiva vachesadu, so he is going to carry this forward. And ikkadatho nenu selavu teeskuntunnanu Ravi Tuprani, malli mimmalandarni kuda వచ్చే శనివారం పలకరిస్తాను. అంతవరకు సెలవు, బై.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
2: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Me Arogyanni Kapadukune Sutralu.
3: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
2: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు

0: G3 @ 919-491-4514. ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
1: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
0: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
2: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
0: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం, అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు, మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గర ఉన్న ఇర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.

పాఠకవల పాఠకవల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? వారంతా వచ్చింది, మళ్ళీ మామూలుగానే మనం పనులు, షాపింగ్ ఆ తర్వాత పిల్లల్ని ఇటువంటి తిప్పడాలు ఇలాగే మనకు గడిచిపోతుంది కదా మనకి వారాంతం. సో వీకెండ్ అంటే అది వీకెండ్, VWEAK అయిపోతాము మనం. అలాగే సోమవారం రాగానే ఇంకో రకమైన వీక్నెస్ పట్టుకుంటుంది మనకి. సరే, ఏది ఎలా ఉన్నా కూడా మనకి టైంని చక్కగా మనం ఎంజాయ్ చేస్తూ ముందుకెళ్ళాలి. కాబట్టి నేను ఇవాళ అదే సమయాన్ని 3 గంటల పాటు మీతో, చిరంజీవి పుట్టినరోజు కాబట్టి ఆ పుట్టినరోజు సందర్భంగా కొన్ని పాటలు, అలాగే కొన్ని ఇవాళ థీమ్ ఏంటంటే 2026లో వచ్చిన పాటలే వినిపిద్దామని నేను అలా డిసైడ్ అయిపోయాను. ఇవాళ థీమ్ అది అన్నట్టుగా అనుకున్నాను. నేను థీమ్ ఎలా పెట్టుకున్నప్పటికీ మీకు ఏమైనా పాటలు వినాలంటే కూడా నాకు తప్పకుండా కాల్ చేయండి. మీరు కాల్ చేయాల్సిన నంబర్ 9726361966. సో అదేంది కదా ఇవాళ ఆటకవల పాటకవల కార్యక్రమానికి మరోసారి అందరికీ స్వాగతం. ఇవాళ థీమ్ లో కొత్త పాటలు, దాంతోపాటు మన చిరు పుట్టిన సందర్భంగా కొన్ని చిరంజీవి పాటలు అలా వినిపిస్తూ గడిపిద్దాం. ఆట కావాలా అంటే మరి ఆట కావాలి కదా మీకు. ఆట విషయానికి వస్తే ఇవాళ ఆటల్లో అబ్బా చెప్తారు అప్పుడే. కొంచెం ఆట గురించి మాట్లాడుకుందాం. కొన్ని కొన్ని పాటలు విని అలా మనం వార్మప్ అయిపోయి మనం వ్యాయామం చూసారా నాకు మాట్లాడవట్లేదు. మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు వార్మప్ ఉంటుంది కదా, వార్మప్ లేకుండా మనం డైరెక్ట్ గా ఆటలోకి దిగిపోతే కష్టం కాబట్టి అలా కొంచెం వార్మప్ అయ్యాక ప్రస్తుతానికి అదే ఆట పక్కన పెట్టి వార్మప్ అయ్యాక ఆట ఆడదాం. ఇవాళ ఆట అంటే చెప్తాను. సరే, అలాంటి హీరో కాదు కాబట్టి కొంచెం స్పెషల్ షో చేయాలన్నట్టుగా నేను చిరంజీవి పాటలు మీరు తక్కువగా వినేవి, ఎక్కువగా వినిపించేవి కాకుండా కొంచెం తక్కువ వినేవి, నేను నాకు నచ్చినవి కొన్ని వింటారులేండి. ఆయన నటించిన సినిమాల పాటలు వినను అంటూ ఉండవు ఎక్కువ, కానీ నాకు నచ్చినవి కొన్ని ఆణిముత్యాలు అన్నట్టుగా నేను తీసుకొచ్చాను. ఇవి ఆణిముత్యాలు ఏంటి శివ? దీనికంటే ఇంకా బెటర్ అయిన ఆణిముత్యం నా దగ్గర ఉంది అంటే నాకు కాల్ చేసి చెప్పండి, ఆ పాట కూడా వినేద్దాం. సరే, అలాంటి హీరో కాదన్నాను కాబట్టి ఎలాంటి హీరోనో చూద్దాం. ఈ పాట వింటూ మీకు ప్రశ్న, ఈ పాటలో ఎన్ని సినిమా పేర్లు వస్తాయి, సినిమా పేర్లు ఏంటి, ఎన్ని వస్తాయి, అవన్నీ ఏంటి, నాకు మళ్లీ రిపీట్ చేసి చెప్పాలి మీరు. సరేనా? చాలా సులువైన ప్రశ్న. ఈ పాటలో ఎన్ని సినిమా పేర్లు వస్తాయి, ఆ పేర్లు ఏంటి, నాకు కాల్ చేసి చెప్పండి. 9726361966.

చిరంజీవిని హాస్య నటుడిగా వేషంలో మనకి పరిచయం చేసిన జంధ్యాల గారి దర్శకత్వంలో వచ్చిన సినిమా చంటబ్బాయి, అందరికి తెలిసినది. అందులో చంటబ్బాయి కంటే ఎక్కువ అందరూ రిలేట్ అయ్యేది మై నేమ్ ఇస్ పాండ్, పాండ్ రంగారావు అంటాడు కదా, జేమ్స్ పాండ్, పాండ్ రంగారావు అంటాడు కదా. సో అలా పాండ్ రంగారావుగా నటించి ఆ సినిమాలో మనకి డిటెక్టివ్ పాండ్ రంగారావు, జేమ్స్ పాండ్ రంగారావు నటించి మనకి ఆయన ప్రతిభని అలా చూపించిన చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఇవాళ చిరంజీవి గారి కంటే చిరంజీవి అంటే బాగుంది కదా, చిరంజీవి పుట్టినరోజు చెప్పుకుంటాము. ఆ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా నేను ఆయన నటించిన పాటలు వినిపిస్తూ వస్తున్నాను. సరే, మీ అందరికీ ప్రశ్న అడిగాను, ఈ పాటలు ఎన్ని సినిమా పేర్లు వస్తాయి అని అడిగాను. ఆ సినిమా పేర్లు నాకెవరు సమాధానం చెప్పలేదు కాబట్టి నేను చెప్పేస్తాను. ఏంటంటే ఇందులో హీరో చిరంజీవి నటించిన సినిమా అనమాట, హీరో ఒకటి, తర్వాత విజేత, మగ మహారాజు, మగధీరుడు, ఖైదీ, ఇంకేమున్నాయి అబ్బా వింటాను చూస్తున్నాను, తర్వాత అంతే అవే అనుకుంటా, అదే ఇంకేమైనా గుర్తు వస్తే నాకు కాల్ చేయండి. బట్ నాకు తెలిసిన సినిమాలైతే చిరంజీవి నటించిన సినిమాల్లో అతను గొప్ప చెప్పుకుంటూ ఉంటే సుహాసిని గ్యాస్ తీసేస్తుంటుంది అనమాట. వడ్లపూడి ఇడ్లీ పోటీలో ఓడిపోయిన విజేతవా అంటూ, హాంకాంగ్ లో కింగ్ కాంగ్ ని తలదన్నిన మగధీరుణ్ణి అంటే అక్కడ కూడా గ్యాస్ తీసేస్తుంది ఏదో అది సంగతి. సరే, ఇంకో పాట వినిపిస్తాను. ఇంకో పాట వినిపించే ముందు మిమ్మల్ని ఇవాళ మీకు ఆట విషయం చెప్పేస్తాను. ఆట అప్పుడే మొదలెట్టాను కానీ ఇవాళ ఏంటంటే నేను తికమక అక్షరం తీసుకొచ్చాను. మీకు ఒక సినిమా పేరు తీసుకుని దాన్ని తికమక చేసి మిమ్మల్ని మగతిక చేయడం అనమాట. అక్షరాలను ఇటు అటు అటు ఇటు మార్చేసి అది మీకు వినడానికి కిలికిలి భాషలాగా లేకపోతే అసలు తెలుగు ఇది శివ అన్నట్టుగా ఉంటుంది, కానీ తెలుగు భాషే అది. ఆ తెలుగు భాషలో అక్షరాలను, సినిమా పేర్లు అక్షరాలను ఇటు అటు చేసేసి మిమ్మల్ని పజిల్ ఏంటో మిమ్మల్ని అడుగుతాను అనమాట. సరే సంగతి. సరే, ఇంకొక పాట విందాము. ఈ పాట ఏ సినిమాలో తెలిస్తే నాకు ఫోన్ చేయండి 972-636-1966 కి. చూద్దాం ఈ పాట ఎవరు గుర్తుపడతారు మా ఈ సినిమా. ఇది కూడా కొంచెం పాత సినిమా పాట కానీ మనం అప్పుడప్పుడు విన్న పాటే.

చెప్పాను కదా నేను మీకు ఎక్కువగా వినని చిరంజీవి పాటలు వినిపిస్తానని. సరే ఇవాళ అలాంటి పాటలు తీసుకొచ్చాను, అలా అని చెప్పి ఇప్పుడు నేను వినిపించబోయే పాట ఎక్కువగా వినే పాటే. సో కొన్నివి అన్నట్టుగా తీసుకొచ్చాను. సరే ఇప్పుడు విన్న పాట మొగుడు కావాలి సినిమాలోది. మొగుడు కావాలి అనేది 1980లో వచ్చిన సినిమా. ఇందులో చిరంజీవి పేరు చిరువట, చిరు చిరు చిరు అక్కడి నుంచి వచ్చి ఉంటుంది. అక్కడెక్కడి నుంచో మొదలయ్యి ఆయన కొత్త కొత్తగా సినిమాల్లోకి అప్పుడు అడుగుపెట్టినప్పుడు వచ్చిన సినిమాల్లో ఒకటన్నమాట ఇది మొగుడు కావాలి. సరే ఈ మొగుడు కావాలి పాట విన్నారు కదా. సరే ఈ మొగుడు కావాలి పాట విన్నాక నేను మిమ్మల్ని అడగాల్సిన ప్రశ్న ఏమనుకున్నానంటే, మొగుడు అనే పదం వచ్చిన సినిమా పేర్లు, చిరంజీవి నటించిన సినిమా పేర్లు ఏంటి మీకు ఎన్ని తెలుసు? మొగుడు అనే పదం రావాలి ఆ సినిమా పేరులో. అలాంటి సినిమాలు ఎన్ని నటించారు చిరంజీవి? అదే కదా ఇప్పుడు మొగుడు కావాలి ఒకటి చెప్పేశాను, ఇంకా మొగుడు అనే పదం వచ్చే చిరంజీవి నటించిన తెలుగు సినిమా పేర్లు కాల్ చెప్పండి 9726361966. సరే మధ్యలో కొన్ని అటు ఇటుగా కొన్ని కొత్త పాటలు వినిపిస్తాను కాబట్టి ఒకసారి ఇంకో ఒక పాట వినేసి కొత్త పాట, తర్వాత మళ్ళీ చిరంజీవి పాట.

ఇవాళ అటు ఇటు ఇటు అటు అనమాట. ఇవాళ థీమ్ అది కొత్త పాటలు, తర్వాత చిరంజీవి పుట్టినరోజు కాబట్టి చిరంజీవి నటించిన పాటలు. అది సంగతి

మా ఇంటి బంగారం ఆ సినిమాలో పాడున్నారు మీరు. సరే ఇవాళ ఇప్పుడే కార్యక్రమ ఇలా ట్యూన్ అయ్యి ఆట కావాల పాట కావాల కార్యక్రమానికి ఇలా వామ పోతున్న వాళ్ళందరికీ మరోసారి స్వాగతం. మీ వ్యాఖ్యాత నేను, నా పేరు శివ శివ శివ. ఈ కార్యక్రమం ప్రతి శనివారం మధ్యాహ్నం 1 గంటల నుంచి 4 గంటల వరకు ప్రసారం అవుతుంది రేడియో సురభిలో మాత్రమే. మా ఈ రేడియో సురభి కార్యక్రమాలు మీరు కారు దిగాక కారు బయట అడుగు పెట్టాక కూడా వినాలంటే మీరు చేయాల్సిందల్లా డౌన్లోడ్ చేసుకోండి. మా iOS కానీ ఆండ్రాయిడ్ కానీ ఎలాంటి ఫోన్ ఉన్న యాప్ డౌన్లోడ్ చేసుకోండి, లేదా రేడియో సురభి .com కి వెళ్ళినా కూడా మా కార్యక్రమాలు అక్కడి నుంచి కూడా వినొచ్చు. అక్కడ రేడియో సురభి .com కి వెళ్తే ఒక చిన్న ప్లే బటన్ ఉంటుంది, ఆ బటన్ ని నొక్కగానే బటన్ ప్లే మొత్తం బటన్ మొత్తం అనేది మనం ఎలాగో వాడట్లేదు, చొక్కాలకి వాడతాం కాబట్టి ఆ బటన్ నొక్కగానే మా కార్యక్రమాలు మీకు వినిపిస్తాయి. రేడియో మళ్ళీ ఎక్కేయంగానే 107.9 FM HC3 కి ట్యూనింగ్ అయిపోయి ఉంటుంది కాబట్టి అక్కడ కూడా మీరు అలా ఈజీగా ట్రాన్సాక్షన్ అయిపోవచ్చు అనమాట, సీమ్లెస్ గా. సరే కొన్ని ప్రకటనలు విందాము. నేను అడిగిన ప్రశ్నకి నాకు శైలజ్ గారు కాల్ చేసి సమాధానం చెప్పారు, ఇంకెవరైనా ఆన్ ఎయిర్ సమాధానం చెప్పేస్తారేమో చూద్దాము. ప్రశ్న ఏంటంటే చిరంజీవి నటించిన సినిమాల్లో మొగుడు అనే పదం వచ్చే సినిమాలు ఏంటి? ఒకటి నేను పాట రూపంలో పాట వినిపించి మీకు గుర్తు చేశాను, మీకు చెప్పాను మొగుడు కావాలి అని. ఆ మొగుడు కావాలి సినిమాతో పాటు చిరంజీవి నటించిన మొగుడు అనే పదం వచ్చే సినిమా పేర్లేంటి? నాకు కాల్ చేసి చెప్పండి 972-636-1966 కి. ప్రకటనలు వినిపిస్తుంటాను, కాల్ వస్తే టపిమన్ మిమ్మల్ని ఆన్ ఎయిర్ తీసేసుకుని మన అందరికీ శైలజ గారితో పాటు అందరికీ సమాధానం చెబుతాం. సరే, ఇండియా టుడేస్ హ్యాపీ అవర్ ఇస్ హియర్ అన్వైండ్ విత్ డెలిషియస్ బార్ బైట్స్, రిఫ్రెషింగ్ డ్రాఫ్ట్ బియర్స్ అండ్ ద పర్ఫెక్ట్ ఈవినింగ్ అట్మాస్ఫియర్ అట్ ఇండియా టుడేస్ సౌత్ లేక్. ఎవ్రీ డే ఫ్రమ్ 4 PM టు 7 PM బార్ స్నాక్స్ అట్ జస్ట్ $1 అండ్ డ్రాఫ్ట్ బియర్స్ ఫర్ ఓన్లీ $2.99. Great bites, cold drafts, happy evenings. India Today, 151 North Nolan Drive in South Lake. అలాగే మీ డెంటల్ హెల్త్ గురించి ఆలోచిస్తున్నారా? ఇప్పుడు కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రే $29 మాత్రమే. మీ స్మైల్ ని హెల్దీగా ఉంచుకోవడానికి ఈ స్పెషల్ ఆఫర్ ని మిస్ అవ్వకండి.

call Dallas Smiles Dental and Orthodontics at 972-484-5400 or visit them at 3234 Forest Lane in Dallas. వినాయక చవితి వచ్చేస్తుంది, మీ అందరూ అన్ని సిద్ధం చేసేస్తున్నారు నాకు తెలుసు. పాల విలలు తర్వాత ఇదివరకు అంత సులువు కాదు పాల విలవి కట్టడం, కానీ ఏదో విధంగా మనం పయనించేదో కుక్కను ఏదో విధంగా కట్టి చేస్తున్నారు. అలాగే పాల విలలు ఇలాంటి సామాన్ అన్నిటి కోసం ఇలా మీరు అద్భుతంగా వినాయక చవితి సెలబ్రేట్ చేసుకోవడం కోసం ఇండియా బజార్కి వెళ్ళిపోండి. 3 feet ఆర్ 4 feet గణేష ఐడల్స్ వాళ్ళ దగ్గర దొరుకుతాయి. ప్రీ బుకింగ్ అవసరం దానికి. సో ఇండియా బజార్కి వెళ్ళిపోండి, రిజర్వ్ ఎర్లీ టు గెట్ ద బెస్ట్ సెలెక్షన్ ఆఫ్ ప్రీమియం క్వాలిటీ ఐడల్స్ బిఫోర్ దే ఆర్ గాన్. లిమిటెడ్ స్లాట్స్ అవైలబుల్, సో ఆర్డర్ త్రూ ద ఇండియా బజార్ యాప్. డోంట్ వెయిట్ అంటిల్ ద లాస్ట్ మినిట్స్. బ్రింగ్ హోమ్ బప్ప విత్ లవ్ అండ్ డివోషన్ దిస్ ఫెస్టివ్ సీజన్. సరే, ఇంకొక ప్రకటన వినిపించే లోపు ఇంకెవరైనా ఫోన్ చేస్తారేమో చూద్దాం, లేదంటే నేను సమాధానం చెప్పేసి ఇంకో పాట వినిపించేస్తాను మీకు. సెలబ్రేట్ అది డాలస్, సారీ సెలబ్రేట్ కాదు, ఏకల్ విద్యాలయ కథ గురించి మాట్లాడుకుందాం. డాలస్ లో ఇండియన్ క్లాసికల్ డాన్స్ లవర్స్ కి ఒక బ్యూటిఫుల్ ఈవినింగ్ రెడీ అవుతుంది, ఏకల్ విద్యాలయ DFW చాప్టర్ ప్రెసెంట్స్ కథక్ ఆన్ ద సిల్వర్ స్క్రీన్ August 28 తారీఖున, సొంత శుక్రవారం వస్తుంది. August 28 గ్రాన్విల్ ఆర్ట్ సెంటర్ కార్లాండ్ కథక్ రిథమ్స్ తో ఇండియన్ సినిమా జర్నీని సెలబ్రేట్ చేయబోతున్నారు. ఐకానిక్ సాంగ్స్, అన్ఫర్గెటబుల్ క్యారెక్టర్స్ అండ్ స్పెక్టాక్యులర్ కథక్ పర్ఫార్మెన్స్ తో ఒక ఎంచాంటింగ్ థియేట్రికల్ మ్యూజికల్ ఎక్స్పీరియన్స్. Dinner starts at 5 p.m. and the program begins at 7 p.m. Tickets start at just $35. Dinner is included. Tickets and more information kosam visit cheyandi tinyurl.com/kathakperformance2026. Sare, nen samadhanam cheppestanu. Chiranjeevi natinchina cinemallo naku Sailaja garu call chesi cheppanu kada, entante yemudiki mogudu, tarvata donga mogudu, attaki yemudu, ammayiki mogudu, gharana mogudu. మొగుడు రూపంలో ఇన్ని సినిమాలు కూడా చిరంజీవి నటించింది. సరే, ఇంకొక చిరంజీవి పాట వింటూ అలా బ్రేక్ లోకి వెళ్ళొచ్చాక ఇంకా మనం కబుర్లు చెప్పుకుందాము. ఆట ఇంకా మొదలట్లేదు పూర్తిగా, ప్రశ్నలు అడుగుతున్నాను కానీ ఇవాళ ఆడే ఆట మాత్రం తికమక్క పెట్టడానికి మీ అందరికీ తికమక్క అక్షరి తీసుకొచ్చాను. తికమక్క అక్షరి ఆడదాము కానీ ఈ బ్రేక్ తర్వాత వచ్చాక నేను ప్రశ్నలు అడుగుతాను. మళ్ళీ పాడుకున్నాను.

0: japam japam japam konka japam.
1: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3. Boring long drives ki, tiring work hours ki, workate solution. Radio Surabhi, America lo telugu nestam.
3: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
4: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, కజిన్హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫేల్.
5: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
6: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
5: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క,
6: ఇంకా వెయిట్ చేస్తావంటే ప్లేట్ తీసుకో.
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
8: చెప్పండి సార్, వాట్ యు లైక్ టు ఆర్డర్?
9: బయా ఎన్ని స్పెషల్స్ మీ దగ్గర?
8: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీది వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ బెల్లవ, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్ కి పనీర్ టిక్కా, పచ్చని కబాబ్, పరాటా.
9: ఏంది బ్రో గన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
8: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనందవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ ఎ గుడ్ టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలీషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
10: కొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని నవ్విస్తాయి, ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. ట్యూనింగ్ టు మార్నింగ్ మంత్ర, వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్స్. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో సిరపి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.

వెల్కమ్ బ్యాక్. ఎస్, మెగాస్టార్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ చిరంజీవి నటించిన పాటలు వినిపిస్తున్నాను, అలాగే కొత్త పాటలు కూడా మధ్య మధ్యలో వినిపిస్తున్నాను. ఇవాళ థీమ్ అదే, అందరికి ఆట కావాల పాట కావాలకి స్వాగతం. ఇవాళ మీ శివ మీతో పాటు నాలుగింటి వరకు నా ప్రయాణం. నేను ఎలాంటి థీమ్ అనుకున్నా మీకు ఎలాంటి పాటలు, మీకు ఈ థీమ్ కి నాకు సరిపోలేదు, నాకు ఇలాంటి పాటలు వినాలంటే మీరు ఏం చేయాలంటే నాకు ఫోన్ చేసి శివ నాకు ఈ పాట కావాలి అని చెప్తే నేను మీకు ఆ పాట వినిపించే ప్రయత్నం చేస్తాను. అదండి సంగతి. సరే, ఆట మొదలెడుతున్నాను కాబట్టి ఇవాళ ఆట తికమక అక్షరి అన్నట్టుగా, తికమక అక్షరాలని తికమక చేసి మిమ్మల్ని మాకితగ చేయమని అడుగుతానమాట. చాలాసార్లు ఆడే మనం ఆట, ఇప్పుడిప్పుడే నాకు ఫ్యాన్ బేస్ బాగా పెరుగుతుంది కాబట్టి కొత్త వాళ్ళకి మళ్ళీ నేను వివరిస్తాను. ఏంటంటే సినిమా పేరు తీసుకుని మామూలుగా దాన్ని అక్షరాలు తికమక చేసి అక్షరాలని జంబుల్ చేయడం అనమాట. మామూలుగా మనం ఇంగ్లీష్ లో, హిందీలో, డెక్కన్ కాన్ఫిల్ పేపర్లో జంబుల్ అలా ఆడుతుంటాం కదా, ఇప్పుడు ఇవాళ రేపు పేపర్ లెవెల్ ఆడుతున్నారండి, మామూలుగా యాప్లో ఆడుతుంటాం కదా జంబుల్, అలాంటి జంబుల్ చేసిన సినిమా పేరేంటో మీరు కనుక్కోవాలి. ఉదాహరణకి అన్నయ్య ఉందనుకోండి, అన్నయ్యలో నేను అయ్యన అయ్యన్నాను, లేకపోతే ఇయన్న అంత సిలువని తీసుకోలేండి, కానీ అలా తారుమారు చేసి చెప్తాను, మీరు సినిమా పేరు కనుక్కోవాలి. అర్థమైంది కదా, చాలా సులువు. సరే, మొదటి ప్రశ్న జస్ట్ చాలా సులువైంది, చూద్దాం సులువైందో కష్టమైందో. నాకు మీరు చేసే కాల్స్ బట్టి అర్థమవుతుంది, సో నాకు కాల్ చేయండి సమాధానం తెలిస్తే. ఈ సినిమా పేరేంటంటే త్రు త్రీ డునే. ఏంటి సినిమా పేరు? త్రు త్రీ డునే. అవి ఇటు అటు తారుమారు చేస్తే మీకు సినిమా పేరు అర్థమైపోతుంది అక్షరాలని. త్రు త్రీ డునే ఏ సినిమా అది? 972-636-1966. శ్రోతలందరికీ ఆట కావాల పాట కావాల కార్యక్రమానికి మరొకసారి స్వాగతం. సరే, ఒక కొత్త పాట విన్నాం. కొత్త పాట విని మళ్ళీ చిరంజీవిని తలుచుకుంటూ ముందుకెళ్దాం. తృత్రిడునే అన్నాను. తృత్రిడునే అంటే ఏంటి? ఏంటి తెలుగు భాషేనండి, తెలుగు భాషే, కానీ అక్షరాలు తారుమారు చేశాను.

చిరంజీవిని తలుచుకుంటూ రామ్ చరణ్ తలుచుకోకపోతే చిరంజీవి అవుతారు కదా. సరే, రామ్ చరణ్ నటించిన పెద్ద సినిమా పాల్గొన్నారు. ఈ పాట మేకింగ్ చూపిస్తారు ఈ పాటలో. మీరు ఎప్పుడైనా వీలైతే చూడండి. మేకింగ్ లో నాకు కోరిక ఎప్పుడు సినిమాలు ఎలా తీస్తారు మొదటి నుంచి ఆఖరి దాకా, అసలు యాక్షన్ అన్నప్పటి నుంచి ప్రతిదీ మనకు అలా వెనకాల యాక్షన్ అంటారు. ప్రతి బిట్టుకి ప్రతి అలా ముక్క ముక్క కలిపి సినిమా చేస్తారని మనకు తెలియదు కదా. కానీ నాకైతే కోరుకుంది ఆ సినిమా చూడాలి, ఎప్పుడైనా షూటింగ్ లైవ్ గా చూడాలి, ప్రతి పాట ప్రతి మాట ఎలా చేస్తారని అనిపిస్తూ ఉంటుంది. సో ఆ కోరిక ఎప్పుడైనా తీరుతుందో చూద్దాము. ఇలా యూట్యూబ్ రూపంలో అయితే కోరికలు తీరుతాయి మాకి. యూట్యూబ్ లో ఈ పాటలో, ఈ మసా మసా పాటలో మామూలుగా బురద మల యుద్దం చేస్తుంటారు కదా. మల యుద్దంలో ఆ బురద రాసి నీళ్లు ఆర్టిఫిషియల్ గా ఇలా చల్లుకుని, దాని చెమటలాగా చల్లుకుని, తర్వాత వెనకాల మసి పూసి అవన్నీ చేయడం చూపిస్తారు ఈ పాటలో. చూస్తుంటే నాకు ఓహో అనిపిస్తుంది, ఇంత అందులో కెమెరా ఎక్కడి నుంచో పై నుంచి ఎగురుకుంటూ వస్తుంది. డ్రోన్స్ వచ్చాయి కాబట్టి ఆ డ్రోన్ కెమెరా షూటింగ్, తర్వాత మామూలుగా ఇదివరకు ఈ డ్రోన్స్ అవి లేనప్పుడు చెట్లెక్కి చెట్ల పైన ఉప్పులకు కర్ర పెట్టి ఆ కర్రతో కెమెరా పెట్టి ఏదో రకరకాలుగా చేసేవారులేండి. సరే, మనకు అలా టెక్నాలజీ మారుతున్న కొద్దీ మనం వాడేసుకోవాలి కాబట్టి అలా టెక్నాలజీ మన కోసం చక్కగా వాడుకుని ఇలా సినిమాలు తీస్తూ మనకి రకరకాల యాంగిల్స్ లో రకరకాల సినిమాలు మనకి కనువిందు జరుగుతుంది. టెక్నాలజీ విషయం పక్కన పెట్టే సరే ఎక్కడెక్కడికో వెళ్ళిపోయాను, చివర అంచులాగా వెళ్ళిపోయాను. మళ్ళీ వెనక్కి వచ్చేసి చిరంజీవి సినిమా పాటలు వినిపిస్తాను మీకు. ఇవాళ చిరంజీవి పుట్టిన సందర్భంగా నేను కొన్ని నాకు నచ్చిన కొన్ని తక్కువగా విన్న పాటలు వినిపిస్తున్నాను. ఈ పాటలతో పాటు మీకు ఏమైనా పాటలు వినాలంటే నాకు కాల్ చేయండి. ఇప్పుడు వినిపించబోయే పాట మాత్రం జాలసి ఎండలకి ఎండలు పోయి ఇలా చలిగాలి ఎప్పుడు కొడుతుందా అని అనిపిస్తుంది నాకు. చూద్దాం ఏ పాట. సరే, అలాగే నేను అడిగిన ప్రశ్నకి గణేష్ గారు కాల్ చేసి సమాధానం చెప్పారు. ఇంకెవరైనా కాల్ చేశారేమో చూద్దాము. నేను ఇచ్చిన ప్రశ్న ఏంటంటే తికమగాక్షరి ఆట ఆడుతున్నాం మనం. అందులో నేను ఇచ్చిన ప్రశ్న ఏంటంటే త్రు త్రి డూనే అన్నాను. త్రు త్రి డూనే అది ఒక సినిమా పేరు. ఆ సినిమా పేరేంటి, అక్షరాన్ని తారుమారు చేసి నాకు చెప్పండి. 9726361966 కి కాల్ చేసి. సరే, డాలస్ ఎండలు అన్నాను, చల్లగాలి అన్నాను, చిరంజీవి పుట్టినరోజు అన్నాను. సో ఈ మూడిటికి సరిపడేట్టుగా ఈ పాట.

ఖైదీ నంబర్ 786. సరే, ఈ మనకి సినిమాలో ఉన్న ట్రెండో లేకపోతే ఆచారమో ఏచారమో తెలియదు కానీ, ఇలా చలిగాలి పాటలు ఉన్నప్పుడు మాత్రం హీరో చక్కగా గ్లౌజ్ వేసుకుని మంచి జీన్స్ వేసుకుని జాకెట్ వేసుకునే టైప్ ఉంటాడు. హీరోయిన్ మాత్రం చీర చిన్న గౌను గ్లౌజ్ అప్పుడప్పుడు ఆ టైప్ అనిపిస్తుంది. నాకంటే చలి మరి వేయదా అనిపిస్తుంది, కానీ ఇక్కడికి ఇలాంటి చలి దేశాలకు వచ్చాక నాకు అర్థమైంది థర్మల్స్ ఇలాంటివి ఉంటాయి పర్వాలేదు మనకి, దోస్ ఆర్ బెటర్ దాన్ యాక్చువల్ గ్లౌజ్ అండ్ ప్యాంట్స్ అని నాకు అర్థమైంది. హోప్ఫుల్లీ హీరోయిన్లకి అలాంటివి ఉండే ఉంటాయి అనుకుంటున్నాను నేను. బట్ ప్రతి పాటలో అలా మీరు గమనించండి, ప్రతి ఈ మంచులో తీసిన పాటలు వీటిలో సినిమాల్లో ఆ పాటల్లో ముఖ్యంగా హీరోయిన్ చక్కగా నాకేం చాలేదు అన్నట్టుగా ఉంటుంది ఆ డ్రెస్. సరే, ఇంకొక నేను అడిగిన ప్రశ్న నాకు సమాధానం ఇంకోళ్ళు ఎవరైనా చెప్తారేమో అనుకున్నాను, రాలేదు కాబట్టి నేనే చెప్పేస్తాను. త్రూ త్రీడునే అంటే త్రినేత్రుడు, త్రినేత్రుడిని అక్షరాలను ఇటువంటి చేసి త్రూ త్రీడునే అన్నాను నేను. చాలా సులువైన ప్రశ్న, అందుకనే కాల్ చేయలేదు అనుకుంటున్నాను నేను. సరే, ఇప్పుడు అడగబోయే ప్రశ్న మీరెవరూ చెప్పలేరని నాకు గట్టి నమ్మకం. చూద్దాం, నేను లెక్కెడతాను, ఒక్కళ్ళైనా చెప్పగలుగుతారని చూద్దాం. ఇది కూడా సినిమా పేరే, ఆ సినిమా పేరుని నేను తారుమారు చేశాను. సినిమా పేరేంటి మీరు చెప్పలేకపోతే నేను కొన్ని కొన్ని క్లూస్ ఇస్తాను, బట్ జాగ్రత్తగా ఉండండి శ్రద్ధగా. ఏంటంటే

0: జుమరా గహామా. ఏంటది సినిమా పేరు? కాల్ చేసి చెప్పండి 9736361966. చిరంజీవి పాటలతో పాటు మధ్య మధ్యలో కొన్ని కొన్ని కొత్త పాటలు వినిపిస్తానన్నాను కాబట్టి అలా ముందుకెళ్తూ ఈ పాట. ఇంతలోగా నేను అడిగిన ప్రశ్నకు సమాధానం మాత్రం మర్చిపోకుండా చెప్పడం. ఇంకోసారి అడగనా? సరే, ఇంకోసారి చెప్తాను. సరే, ఇప్పుడే ట్యూన్ ఇన్ అవుతుంటే కనుక మీరు ప్రశ్న ఏంటంటే జుమరా గహామా ఇది ఒక సినిమా పేరు. అక్షరాలని తారుమారు చేశాను, మీరు మారుతారు చేసి ఆ సినిమా పేరేంటో కనుక్కోవాలి. జుమరా గహామా కాల్ చేయండి. ఇంతగా ఇన్నిసార్లు చెప్పను, క్లూ ఇస్తాను ఎవరు చెప్పలేకపోతే, బట్ చెప్తారో చెప్పరో చూద్దాం.
1: థ్యాంక్ యూ, కానీ కొంచెం తప్పు నా వైపు ఉంది.
2: తప్పు మొత్తం నీ వైపు ఉన్నా కూడా నేను నీ వైపే ఉండేవాడిని.

0: హాయ్,
1: నా సంతోష్ గారు. మిమ్మల్ని ఆన్లైన్
0: తీసుకొచ్చా?
1: చెప్పండి. అయితే
0: మగ మహారాజు టైటిల్.
1: ఎస్ ఎస్, సరే సమాధానం అండి. థ్యాంక్ యూ అండి. ఎస్, ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ మగ మహారాజు. నాకు ఆయనతో పాటు నాకు కాల్ చేసింది సుమన్ గారు, సురేష్ గారు, సుధాకర్ గారు, హేమంత్ గారు, గణేష్ గారు. ఇంకా వేరే కాల్స్ కూడా వచ్చాయి. సో అందరికి సమాధానం తెలిసే ఉంటుంది. సో అందరికి అందరి పేర్లు తెలియవు కాబట్టి అందరికి క్రెడిట్ ఇచ్చేస్తున్నాను ఈ సినిమా పేరు కనుక్కునేందుకు. నేను జుమరా గహామా అంటే ఏదో కిలికిలి భాష గుర్తుపట్టరని అనుకున్నాను, కానీ ఇంత ఇన్ని కాల్స్ ఒకటేసారి వచ్చి అందరూ సరిగ్గా చెప్పారంటే అసలు నేను నట్టు కొంచెం బిగించి ఇంకా కష్టమైన ప్రశ్నలు అడగాలని నాకు ఉత్సాహం వచ్చింది. సో ఇంకా కష్టమైన ప్రశ్నలు అడుగుతాను. అలాగే ఇవాళ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి నటించిన సినిమాలో పాటలు బోల్డ్ ఉన్నాయి కాబట్టి నాకు నచ్చినవి, నాకు తోచినవి నేను వినిపిస్తూ వచ్చాను. మనం ఎక్కువగా వినని పాటలు లేదా ఇవి విన్నా మనకి ఇంకా మొహమ్మొత్తని పాటలు, బోరుగొట్టిన పాటలు అలాంటివి నేను నాకు తోచింది నేను వినిపిస్తున్నాను. వీటితో పాటు మీకు ఏమైనా వేరే పాటలు వినాలంటే కనుక నాకు కాల్ చేయండి 9726361966. ఎస్, ఆట కావాలా పాట కావాలా కార్యక్రమం వింటున్నారు మీరు. మీ వ్యాఖ్యాత నేను తికమక అక్షరంలో నా పదాలు కూడా తికమక అయిపోతున్నాయి. మీ వ్యాఖ్యాత నేను, నా పేరు శివ. ఈ కార్యక్రమం ప్రతి శనివారం మధ్యాహ్నం 1 గంట నుంచి 4 గంటల వరకు రేడియో సురభిలో మాత్రమే. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్. ఈ పూనకాలుని లోడ్ చేసి లోడ్ అయిపోయే లోపు మనం బ్రేక్ కి వెళ్తాము. బ్రేక్ నుంచి వచ్చాక ఇంకో ప్రశ్న ఆట పాట కొనసాగిద్దాము ఇవాళ కార్యక్రమంలో. సరే, ఇంకేంటి ఈ పూనకాలు లోడ్ చేసుకుని ఎగిరి గెంతేయండి మీరు. డోంట్ స్టాప్ డాన్సింగ్.

అటు యోలో మన బాసు ఎట్టా వచ్చాడంటే ఏసుకుంటూ స్టెప్పు అరే ఖచ్చితంగా ఎగిరిపోద్ది ఇంటి పైన కప్పు డోంట్ స్టాప్ డాన్సింగ్ పూనగాలు లోడింగ్ Don't stop dancing, about one of all loading.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్స్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: ఆయుష్మాన్ భవ ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్. మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు
3: ఆయుష్మాన్ భవ ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
4: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
5: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యు నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ ఇన్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
6: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకౌస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
7: ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.

ఆల్రైట్ వచ్చేసాను. వెనక్కి రావడానికి కొంచెం సమయం పట్టింది, ఎందుకంటే మీకు మరో ప్రశ్న నేను తయారు చేస్తున్నాను. శ్రోతలందరికీ 2 గంటలకు స్వాగతం. ఆటకాల పాటకాల కార్యక్రమం వింటున్నారు మీరు, మీ వ్యాఖ్యాత శివతో. ఇవాళ కార్యక్రమంలో ఆట విషయానికి వస్తే ఆట తికమకాక్షరి ఆడుతున్నాం మనము. నేను సినిమా పేరు తీసుకుని దాని అక్షరాలను తికమక చేస్తున్నాను, మిమ్మల్ని మాకతిక చేయమని అడుగుతున్నాను. అది చేస్తూ

నాకు మీకు హలో చెప్పడానికి కొంచెం సమయం పట్టింది. కానీ ఇది కొంచెం కష్టమైన కాదేమోనండి, సులువైంది అనుకుంటున్నాను నేను. ఇవాళ మనం అలాగే పాటల విషయానికి వస్తే చిరంజీవి పుట్టిన సందర్భంగా చిరంజీవి నటించిన సినిమాలో పాటలు వింటున్నాము, అలాగే కొత్త పాటలు సినిమా చిరంజీవి నటించిన పాటలు ఇవాళ థీమ్ అనమాట. మధ్య మధ్యలో కొత్త పాటలు వినిపిస్తున్నాను, అలాగే పూర్ణకాలంలో కూడా లోడ్ చేస్తూ ఇవాళ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాను. సరే, ప్రశ్న సిద్ధం చేస్తున్నాను అన్నాను కాబట్టి సరే రెడీయా, వినండి జాగ్రత్తగా. గుమిన్న పూనా ఏంటది? ఒక్క పదాలు అవ్వచ్చు, రెండు పదాలు అవ్వచ్చు, మూడు పదాలు అవ్వచ్చు, బట్ వాటిని ఇటు చేస్తే మీకు సినిమా పేరు తెలియాలి. గుమిన్న పూనా కాల్ చేయండి 9726361966 కి. ఇదో చిరంజీవి పాట వింటూ గుమిన్న పునా

0: కొన్ని క్యాచ్ వర్డ్స్ అలా గుర్తుండిపోతాయి కదా మనకి. ఈ పాటలో అయితే జింక్ చెక్ సారీ సార్, తర్వాత ఇంకో పాటలో ముఠా మేస్త్రి పాటలో షొట్టాంగ్ అని వస్తుంది. దానికి ఏమి అర్థమే ఉండదు కానీ అలా మనకి అలా గుర్తుండిపోయేట్టుగా పెడతారన్నమాట ఇలాంటి వెరైటీ పదాలన్నీ. సరే, హిట్లర్ లో పాట విన్నారు మీరు. అలాగే నేను అడిగిన మన ఆటలో తిక్కుమకక్ష ఆడుతున్నాం కదా, నేను అడిగిన ప్రశ్నకు కూడా నాకు సమాధానం వచ్చేసింది. నాకు అనిత గారు, గణేష్ గారు, సుగాత్రి గారు కాల్ చేసి సమాధానం చెప్పారు. నేను అడిగిన సినిమా పేరు పున్నమినాగు. దాన్ని ఎలా అడిగానంటే నేను పున్నమినాగుని గుమిన్న పున అన్నాను. నేను ఇంకా అంతకంటే కొంచెం ఇటువంటి చేస్తే సమాధానం వచ్చేస్తుందని నేను అలా ప్రయత్నిస్తుంటాను, కానీ ఎలా ఎంత తికమగ చేసినా మీరు సమాధానాలు చెప్పేస్తూనే ఉంటారు. కాబట్టి నేను ఇంకా ప్రయత్నాన్ని ఇంకొంచెం కష్టంగా ఎడట్ చూస్తాను. సరే, ఇంకొక తికమక్క ప్రశ్న అడగనా మిమ్మల్ని. సరే, ఇంకొక తికమక్క ప్రశ్న నేను అడిగేస్తాను. ఇది చూద్దాం, ఒత్తులు జాగ్రత్తగా వినండి. ఒత్తులు, హల్లులు, దీర్ఘాలు, గుడింతాలు ఇవన్నీ జాగ్రత్తగా వినండి. ఇవన్నీ తెలుగు సినిమా పేర్లే. కొన్ని కొన్ని తెలుగు సినిమా పేర్లు ఇంగ్లీష్ లో కూడా ఉంటాయి కాబట్టి అప్పుడు నేను మీకు చెప్తాను, ప్రత్యేకంగా చెప్తాను ఇంగ్లీష్ అయితే మాత్రం. ఇది మాత్రం వినండి, తెలుగే, మొత్తం తెలుగే. కాంభాక్షలుసు. తెలియనండి, తెలుగే, తెలుగే వింటున్నారు మీరు. తికమక చేసి చెప్తున్నాను సినిమా పేరు, మీరు ట్యూనింగ్ అయ్యే ఉండండి. ఇలాంటి ప్రశ్నలు ఇంకా అడుగుతాను. ఎస్, మీరు వింటున్నారు ఆట కావాలో పాట కావాలో అనే కార్యక్రమం. మీ వ్యాఖ్యాత శివ శివ శివతో. రైట్, చిరంజీవి పాటలతో పాటు మధ్య మధ్యలో కొన్ని పాటలు అటు ఇటుగా వినిపిస్తాను కాబట్టి ఈ పాట వినిపించాక సుగాత్రి గారు ఒక అద్భుతమైన పాట గుర్తు చేశారు. నేను చిరంజీవి నటించిన సినిమా పాటల్లో కొన్ని అన్ని ఆణిముత్యాలే, ఆ ముత్యాల్లో కొన్ని నేను ఏరుకుని మనం తరచూ ఎక్కువ వినేవి కాకుండా తక్కువగా వినే పాటలు వినిపిస్తున్నాను. అలాంటి పాటల్లో ఒకటి వినిపిస్తాను ఈ కొత్త పాట తర్వాత. అలాగే మీకు ఏమైనా పాటలు వినాలంటే కూడా నాకు కాల్ చేయండి. నేను అడిగిన ప్రశ్నకు మాత్రం సమాధానం మర్చిపోకండి. నేను అడిగింది కాంభాక్షలుసు, కాంభాక్షలుసు సావత్తు. కాల్ చేయండి.
1: Next 2 weeks, now I can be myself, you know. Okay, rape kal dab, see you, bye bye bye bye.
0: Sa ottu annanu kani melikasa sa kambha chalusu sa melikasa.

ఇట్లు అర్జున కొత్తగా వచ్చిన సినిమా, కొన్ని కొత్త పాటలు వినిపిస్తూ, మధ్యలో చిరంజీవి పాటలు వినిపిస్తూ ఇవాళ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాను. అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఇన్ని పాటలు వస్తుంటాయి, కొత్త కొత్త సినిమాలు వస్తుంటాయి, కొత్త కొత్త పాటలు ఉంటాయి, కొన్ని వేల పాటలు ఉంటాయి, లక్షల లక్షల పాటలు ఉంటాయి, అన్నిటికీ వేరేగా ట్యూన్ ఎలా కడతారబ్బా, ఉండేది సరిగమ పదనే కదా అని అనిపిస్తుంది నాకు. అని కానీ ఆ కళ అందుకే అందరూ చేయలేరు కదా. సో సరే, ఇవాళ రేపు చేయలేరు చేయలేము అనేది లేదు మనకి. ఏఐ వచ్చాక చాలా మటుకు చాలా సులువైపోయాయి. సో అందుకని మనం కూడా ఏఐని చక్కగా వాడుతూ మనకి అది సహాయపడేలా చేస్తూ మనం ముందుకెళ్దాం. సరే, నేను అడిగిన ప్రశ్నకి నాకు రాజుగారు సుగాత్రి గారు కాల్ చేసి సమాధానం చెప్పారు. చాలా ఈజీ ప్రశ్నే అని అనిపించింది నాకు, కానీ ఇద్దరే చెప్పారు కాబట్టి కష్టమేమో అనిపిస్తుంది. సరే, నేను చెప్పేస్తానండి, ఇంకో ప్రశ్న అడిగిస్తాను. ఎందుకు ఇటు అటు తిరగడం, బీటింగ్ అరౌండ్ బుష్ అంటారు కదా, అలా కాకుండా సమాధానం చెప్తాను. నేను అడిగింది కాంభా క్షలుసు మెలికసా అని చెప్పాను. కాంభా క్షలుసు ఆ శాని తీసుకెళ్లి ముందు కూర్చోబెడితే మీకు సమాధానం వచ్చేస్తుంది. శుభాకాంక్షలు అది, అందులో దాన్ని శుభాకాంక్షలకి వచ్చిన పాటలు ఏంటంటే కాంభాక్షలుసు అని మిమ్మల్ని అడిగాను. అది ఇవాళ మనం అలా తికమక చేసి ఆట ఆడుతున్నాం. మీరు మిమ్మల్ని తికమక పెట్టాలనే ఉద్దేశంతో ఇలాంటి ఆట అనమాట. సరే, మిమ్మల్ని తికమక పెట్టడం కాకుండా మీరే నన్ను తికమక పెడుతున్నారు, ఎందుకంటే నాకు మాట్లాడడానికి కూడా తికమక మకతిక అయిపోతుంది నాకు భాష. సో సరే, ఇంకో ప్రశ్న అడిగాను అయితే చూద్దాం, ఓపెన్ చేద్దాం. నేను ఇంకొక ప్రశ్న నేను సిద్ధం చేస్తాను. ఇంతలోగా నాకు సుగాత్రి గారు మంచి పాట గుర్తుచేశారు. ఈ పాట విన్నాక ఇంకా రాజుగారు అడిగిన పాటలు, ఇలాగే ఇంకా రిక్వెస్ట్ పాటలు వచ్చాయి కాబట్టి అవన్నీ కూడా విన్నాము. ఈ పాట తరువాత

0: మాలచ్చి.
1: సరే, స్వయం కృషిలో పాడున్నారు సుగత్రి గారి కోరిక మేరకు. సరే, ఇవాళ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా నేను ఎక్కువగా వినిపించే పాటలు కాకుండా కొన్ని కొన్ని వినే ఉంటాను చాలా మటుకు, కానీ నేను నాకు నచ్చిన పాటలు లేకపోతే మీరు మెచ్చిన పాటలు వినిపిస్తూ ఇవాళ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాను. సరే, ప్రశ్న సిద్ధం చేశాను. ఆట ఏమంటుందంటే ఇప్పుడే ట్యూన్ ఉన్నాయి, ఇప్పుడు ఎలా బయటకు వెళ్ళి విశ్రాంతి తీసుకుని లేకపోతే చాయ్ తాగుదామను, స్టార్ బాక్స్ కో, గ్రోసరీస్ కో, ఎక్కడ పోయిందని అనుకోవడానికి వెళ్తున్న వాళ్ళందరికీ ఆట ఒకసారి గుర్తు చేస్తాను. తికమక అక్షరం ఆడుతున్నాం మనం, సినిమా పేరు తీసుకుని దాన్ని అక్షరాలని తికమక చేసి మిమ్మల్ని జంబుల్ చేసి మిమ్మల్ని అన్జంబుల్ చేయమంటాను అనమాట, మగ్గు తిక చేయమంటున్నాను. అలాంటి వాటిలో నేను అడిగబోయే ప్రశ్న ఇది, చెప్పండి. ఇవి ఒకటే అవ్వచ్చు, రెండు పదాలు అవ్వచ్చు, మూడు పదాలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. బట్ అడిగేది ఏంటంటే, నేను రాలు రౌకి ఇడి, రాలు రౌకి ఇడి, రాలు రౌకి ఇడి, ఓకే, డికి దీర్ఘం ఉంది, రాలు రౌకి ఇడి, ఏ సినిమా? 972-636-1966 కి కాల్ చేయకండి, కాల్ చేయండి, ఆలస్యం చేయకుండా. చూసారా, కాల్ చేయండి ఆలస్యం చేయకుండా అనుకుండా అందాం అనుకుని, కాల్ చేయకండి ఆలస్యం చేయండి అందాం అనుకుని, అలా చేసా పర్లేదు, ఎందుకంటే ఆలస్యం చేసి చేయాల్సిందేమో, ఎందుకంటే చాలా కష్టమైన ప్రశ్న అనిపిస్తోంది ఇది నాకు. రాలు రౌకి ఇడి కాల్ చేయండి, 972-636-1966 ఓపెన్ చేద్దాం. ఒకటి రెండు ప్రకటనలు విందాము, ప్రకటనలు విని ఇంకో పాట వినిపిస్తాను, పాట విన్నాక బ్రేక్ వెళ్ళొచ్చి దీనికి సమాధానం చెప్తారు, లేకపోతే మీరే చెప్పండి నాకు కాల్ చేసి. ఆల్రైట్, dealsbanana.com రెస్టారెంట్ ఓనర్స్ లిసన్ అప్, స్లో అవర్స్ అండ్ టూ లెస్ వాకిన్స్ ఫర్ యువర్ రెస్టారెంట్స్. రెస్టారెంట్ dealsbanana.com, ఏ ప్లాట్ఫామ్ వేర్ రెస్టారెంట్స్ కెన్ లిస్ట్ దేర్ ఎక్స్క్లూజివ్ డీల్స్ అండ్ కూపాన్స్ అండ్ రీచ్ కస్టమర్స్ హూ ఆర్ యాక్టివ్లీ లుకింగ్ ఫర్ గ్రేట్ ఫుడ్ అండ్ గ్రేట్ ఆఫర్స్. కానీ రెస్టారెంట్ ఆఫర్ ఓనర్స్ మీకు ఒక ఎక్సైటింగ్ పార్ట్ ఇందులో ఏంటంటే, మీ ఆఫర్ ని క్రియేట్ చేయడం నుంచి ప్రమోషనల్ క్యాంపెయిన్ డిజైన్ అండ్ మార్కెటింగ్ చేయడం వరకు డీల్స్ బనానా ఏఐ డస్ ద హెవీ లిఫ్టింగ్ ఫర్ యూ. దేర్ ఇస్ నో పర్ ఆర్డర్ కమిషన్ అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్ ఫస్ట్ 50 రెస్టారెంట్స్ గెట్ ది గ్రోత్ ప్లాన్ ఫ్రీ ఫర్ 3 మంత్స్. సో రెస్టారెంట్ ఓనర్స్ ఆలస్యం చేయకండి, డోంట్ వెయిట్ ఫర్ కస్టమర్స్ టు వాక్ ఇన్, గివ్ దెమ్ ఎ రీజన్ టు వాక్ ఇన్. విజిట్ dealsbanana.com టు బికమ్ ఎ పార్ట్నర్ అండ్ స్టార్ట్ టర్నింగ్ యువర్ ఆఫర్స్ ఇన్ టు మోర్ వాకింగ్స్. అలాగే ఏకల్ విద్యాలయ కథక్ వారి ప్రకటన, డాన్స్ లో ఇండియన్ క్లాసికల్ డాన్స్ లవర్స్ కి ఒక బ్యూటిఫుల్ ఈవినింగ్ రెడీగా అవుతోంది. ఏకల్ విద్యాలయ DFW చాప్టర్ ప్రెసెంట్స్ కథక్ ఆన్ ద సిల్వర్ స్క్రీన్ August 28th ఫ్రైడే గ్రాన్విల్ ఆర్ట్స్ సెంటర్ లో జరగబోయే ఈ కార్యక్రమం గార్లాండ్ లో కథక్ రిథమ్స్ తో ఇండియన్ సినిమా జర్నీని సెలబ్రేట్ చేయబోతున్నారు. ఐకానిక్ సాంగ్స్, అన్ఫర్గెటబుల్ క్యారెక్టర్స్ అండ్ స్పెక్టాక్యులర్ కథక్ పర్ఫార్మెన్సెస్ తో ఒక ఎన్చాంటింగ్ థియేటర్ ఎక్స్పీరియన్స్. Dinner starts at 5 p.m. and the program begins at 7 p.m. Tickets start at $35, which includes dinner. Tickets start at $35, dinner included. Tickets and more information kosam visit tinyurl.com/kathakperformance2026. tinyurl.com/kathakperformance2026. సరే, ఈ పాట విని బ్రేక్ కి వెళ్ళొచ్చాక మనం కార్యక్రమం ముందు తీసుకెళ్తాను. నేను అడిగిందైతే రాలు రౌకి ఇడి, 972-636-1966 కాల్ చేయండి.

0: Sanjay Bukanar.
1: Just get benefited from Radio Sirabhi. Radio Sirabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
0: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi, meek andistondi Project W, effective wealth management strategies. Me personal aki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi, 107.9 FM HD3.
2: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
3: గిల్టీ యువర్ ఆనర్.
4: గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
3: ఎస్,
4: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బయట గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని.
3: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
1: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
2: What is this address again?
1: Babarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babarchicaters.com.
5: Oi, biryani tintava?
6: Marchipoyava? I am on a diet. Salad.
5: Sorry, but I won't share my chicken dam biryani and goat biryani. No way.
6: Inti rendu order chestunava?
5: Anta vari avaku M&M vala weekend offer. Chicken and goat dam biryani $10 and $15 ki maatrame. On Friday, Saturday and Sunday 7 PM to 11 PM. Plus, vala special live hundi biryani to double kamita free.
6: Sharing is caring. Telusa?
5: M&M, 1900 Marketplace Boulevard, Irving.
7: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
8: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
7: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తోంది. జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండ్ టెక్సస్.
9: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
10: చందు, మరి వండనా?
9: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
10: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
9: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
11: కొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని నవ్విస్తాయి, ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. ట్యూన్ ఇన్ టు మార్నింగ్ మంత్ర, వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్స్. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో సిరపి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.

ఈ టైటిల్ సాంగ్ తో ఆటకాల పాటకాల కార్యక్రమంలోకి అడుగు పెట్టేశారు. గంటన్నర కార్యక్రమం అయిపోయింది, ఇంకో గంటన్నర సేపు మీతో పాటు, ఇంకో గంటన్నర పాటు మీతో ఉంటాను. ఇవాళ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి నటించిన కొన్ని సినిమాల పాటలు వినిపిస్తున్నాను. ఎక్కువగా తక్కువగా వినే పాటలు, మనకి తరచు వినేవి కాకుండా తక్కువగా వినే పాటలు వినిపిస్తున్నాను. అలాగే కొన్ని పాటలు అయితే మీ రిక్వెస్ట్ మేరకు వినిపిస్తున్నాను. సో ఆ పాటలు మనం ఎన్నిసార్లు విన్నా మనకి బోర్ కొట్టని పాటలు లాంటివి. సో అలా నడుస్తుంది ఇవాళ కార్యక్రమం. ఆట విషయానికి అంటే పాటల్లో ఇంకో విషయం ఏంటంటే ఇవాళ థీమ్ కొత్త పాటలు కూడా వినిపిస్తున్నాను. మధ్య మధ్యలో చిరంజీవిని తలుచుకుంటూ ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కొన్ని కొత్త పాటలు కూడా, ఈ 2026లో వచ్చిన పాటలు కూడా వినిపిస్తున్నాను. ఇవాళ థీమ్ అదే అనమాట. ఆట విషయానికి వస్తే తికమ కక్షలు ఆడుతున్నాము. ఇందాక కళ్యాణ్ గారు కాల్ చేసి ఇలా కారు ఎక్కి అలా నేను ఆట ఏంటో ఇంకా వినకుండానే నేను అడిగిన ప్రశ్నకి ఆయన కాల్ చేసి సమాధానం చెప్పారు. ఆయనకి ఇదేదో తికమక చేసిన జంబుల్ చేసిన సినిమా పేర్లా ఉంది అని ఆయన కనెక్ట్ అయిపోయారు. ఆటోమేటిక్ గా కనెక్ట్ అయిపోయి డిస్కనెక్ట్ అవ్వకుండా నాకు కనెక్ట్ అయిపోయి కాల్ చేసి సమాధానం చెప్పారు. అమ్మో ఇన్ని కనెక్ట్ లేదు అంటారా. సరే ఇంకెవరైనా కనెక్ట్ అవుతారేమో చూద్దాము. ఈ ప్రశ్నకి ఎవరు చెప్పకపోతే చెప్పేసి ఇంకో ప్రశ్న వైపు నేను దూసుకెళ్ళిపోతాను. నేను అడిగిన ఏంటంటే రాలు రావుకి ఈడి, రాలు రావుకి ఈడి అన్నాను. అది ఏ సినిమా, కాల్ చేసి చెప్పండి.

నా కళ్యాణ్ గారు పాట కూడా కోరారు. ఆ పాట వినిపించే ముందు ఇందాక రాజ్ గారు మీరు కోరిన పాట ఇంకా వింటూ ఉంటే కనుక మీరు కోరిన పాట ఈ పాట యొక్క కళ్యాణ్ గారు మీరు కోరిన పాట పెడిపోదాం. చెప్పాను ఈ పాటలు అయితే మనం ఎక్కువ వినే పాటలే కానీ విన్నా మనకి అలా సూదింగ్గా ఉండే పాటలు లాంటివి అనమాట. చిరంజీవి పాటలు, ఇళయరాజా పాటలు, చిరంజీవి ఇళయరాజా కాంబినేషన్ లో ఇంకే పాటైనా అలాగనిపిస్తున్నాం మనకి.

ఇప్పుడు ఇదివరకు ఇప్పుడు చెన్నై వెళ్ళినప్పుడు ఎక్కడో హోటల్లోనో ఎక్కడో సడన్ గా పంచి సౌండ్ వచ్చింది. ఏంటంటే ఈ పాట అన్నమాట ఆడి

అరే ఎక్కడో వినట్టుంది అది అని వెంటనే కనెక్ట్ అవ్వలేకపోయాను. తర్వాత అర్థమైంది ఏంటంటే ఇది ముందుగా తమిళ్లో వచ్చింది, భారతీ రాజ గారి దర్శకత్వంలో వచ్చిన సినిమా అది కడలూరాయి కవితగళ్ళని. ఆ సినిమా తెలుగులో రీమేక్ చేశారు ఆరాధన సినిమాగా. సరే ఆ పాట అట్లీస్ట్ ఆ భాష మనకి అర్థమవుతుంది కాబట్టి నాకు కనెక్ట్ అవ్వలేకపోయాను. బట్ తమిళ్లో అడి ఆతాడి ఇళమకి రెక్క కట్టి సరిదానా అనేది వస్తుంది. సరే మళ్ళీ తెలుగులో వచ్చేద్దాం. ఎస్, మీరు వినే కార్యక్రమం తమిళ కార్యక్రమం కాదు, తెలుగు కార్యక్రమే కార్యక్రమమే. ఇందులో నేను అడిగే ప్రశ్న తికమక్క ఉన్నాయి కాబట్టి మీకు వేరే భాషలు అనిపిస్తాయి. ఇవాళ మనం తికమక్క అక్షరం ఆడుతున్నాం కాబట్టి తెలుగు సినిమా పేరు తీసుకుని నేను తికమక్క చేసి మిమ్మల్ని అడుగుతున్నాను. సో అలా నేను మాట్లాడేది మాత్రం తెలుగే, మీరు వినేది తెలుగు కార్యక్రమే. సరే నేను అడిగిన ప్రశ్నకి సమాధానం కళ్యాణ్ గారు తప్పితే ఇంకెవరూ చెప్పలేదు కాబట్టి నేను చెప్పేస్తున్నాను. రాలు రౌకి ఈడి అన్నాను, రాలు రౌకి ఈడి అది ఒకటే పదంగా చెప్పాను కానీ రెండు పదాలు అవి. రాలు రౌకిలో కీ తీసుకెళ్లి ముందు పెట్టండి, కిరాయి కిరాయి అదేపోయింది కదా, రౌ డీలు కిరాయి రౌ డీలు అది. రాళ్ళు రౌకి ఏమిట్రా ఇది అంటారా, అంతే మరి అలాగే ఉంటుంది. కిరాయి రౌ డీల్ని మార్చి అలా చెప్పానమాట. సరే ఇంకొక ప్రశ్న అడుగుతాను. ఇది అనుకుంటారేమో చూద్దాము. ఇది చూస్తున్నాను ఏదడుగుదామని. ఓకే ఇది చెప్పండి, ఇది కూడా తెలిసినమనే ఎన్ని పదాలు చెప్పాను కానీ మీరు సమాధానం కనిపెట్టండి. యవి యమవి నరాధే కనుక్కోండి, కనిపెట్టండి. కనిపెట్టి ఏం చేయాలి మీరు, కాల్ చేయండి 9726361966 కి. ఇంతలోగా ఇవాళ థీమ్ లో మధ్య మధ్యలో కొన్ని కొత్త పాటలు వినిపిస్తాను కాబట్టి అలా ఒక కొత్త పాట వినిపించి తర్వాత నాకు కళ్యాణ్ గారి కోరిన పాట వినిపిస్తాను. కళ్యాణ్ గారు మిమ్మల్ని ఊరిస్తున్నాను ఆశపడుతున్నా కానీ ఇంకా వినిపించట్లేదు, కానీ ఈ పాట తర్వాత మాత్రం తప్పకుండా వినిపిస్తాను. గుర్తుంది కదా ప్రశ్న, యవి యమవి నరాధే రాసుకోండి లేకపోతే మైండ్ లో సాల్వ్ చేయండి.

ప్రతి పాటలో తీన్ మార్ చాలా మటుకు మన పాటలో తీన్ మార్ ఉండి అలా డప్పు చాలా ఎక్కువ వాడతానమాట మన తెలుగు సినిమా పాటలు ముఖ్యంగా. సరే, కొరియన్ కనకమ కనకరాజు ఆ సినిమాలో పాటుగా మీరు రాసా గుమ్మాడి అంటూ. సరే, కొత్త పాట వినిపించింది కాబట్టి మళ్ళీ చిరంజీవి వైపు వెళ్ళిపోదాము. చిరంజీవి పుట్టినరోజు వేళ పుట్టిన సందర్భంగా 71 ఏళ్ళు వచ్చాయి చిరంజీవికి. అప్పుడు సందర్భంగా చిరంజీవి నటించిన సినిమా పాటలు మీరు వినిపించింది కాబట్టి మళ్ళీ చిరంజీవి వైపు వెళ్ళిపోదాము. చిరంజీవి పుట్టినరోజు వేళ పుట్టిన సందర్భంగా 71 ఏళ్ళు వచ్చాయి చిరంజీవికి. అప్పుడు సందర్భంగా చిరంజీవి నటించిన సినిమా పాటలు మీరు కొన్ని పాటలు వినిపిస్తూ ఇవాళ ఆట కావాల పాట కావాల కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు మీ ఆర్జే శివ. నేను అడిగిన ప్రశ్నకి నాకు ఇప్పటిదాకా ఎవరు కాల్ చేయలేదు, అందుకని అందుకని నాకు అనిపిస్తుంది ఏదో కష్టంగా ఉందని. చూద్దాం ఎవరైనా అసలు చెప్పగలదారేమో చూద్దాం. క్లూ కూడా ఇస్తాను. ఇవి మూడు పదాల సినిమా పేరు. మూడు పదాలు ఉన్నాయి ఇందులో. నేను అన్ని ఒకటే పదంగా అడిగాను కానీ మూడు పదాలు ఉన్నాయి. యవి యమవి నరాధే, యవి యమవి నరాధే, యవి యమవి నరాధే. ఏంటది సినిమా పేరు? కాల్ చేసి చెప్పండి 972-636-1966 కి. మన మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు పాటలు పుట్టిన సందర్భంగా పాటలు వింటూ మీరు కోరిన పాటలు వినిపిస్తూ నడుస్తోంది ఇవాళ మన ఈ కార్యక్రమం. ఈ పాటలో అసలు కళ్యాణ్ గారు ధన్యవాదాలండి పాట గుర్తు చేసినందుకు. ఈ పాటలో ఎంత మెసేజ్ ఓరియంటెడ్ సాంగ్. కొన్ని కొన్ని విషయాలు మనం మర్చిపోతుంటాం లైఫ్ లో, అలాంటి విషయాలు గుర్తు చేస్తూ మంచి మెసేజ్ ఓరియంటెడ్ పాట ఈ పాట వినండి. ఈ పాటలో మనం ఎక్కువ లలిత ప్రియ కమలం వింటాము కానీ తక్కువ వింటాం, అందుకని ఈ పాట. సో ఇవాళ థీమ్ అదనమాట కొన్ని.

అద్భుతమైన పాట, అద్భుతమైన లిరిక్స్, మనకి మెసేజ్ ఓరియంటెడ్ సాంగ్ అని పాట అని చెప్తున్నాను కదా కళ్యాణ్ గారు. హోప్ యూ వర్ స్టిల్ లిసనింగ్ అండ్ ఎంజాయ్డ్ ద సాంగ్ యూ ఆస్క్డ్ ఫర్. అంటే ఇందులో ట్రాన్స్లేషన్ ఇన్ ఇంగ్లీష్ అని చెప్పి నేను ఊరికే సరదాగా చూస్తున్నాను అనమాట. అంటే యాజ్ ఇట్ ఈస్ గా ట్రాన్స్లేట్ చేశాడు, బట్ ద మీనింగ్ యూనో జస్ట్ లుక్ అరౌండ్ ని యూనో రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, కళ్ళ ముందు కటిక నిజం కనిపిస్తోంది, నువ్వు కళ్ళు మూసుకుని దండం పెట్టుకుంటున్నావు అంటే దానికి అర్థం ఏంటి కదా. సో తర్వాత స్వర్గాలు, స్వర్గాలను అందుకోవాలని వడిగా గుడి మెట్లెక్కావు, సాటి మనిషి వేదన చూసి జాలి లేని శిలవైనావు అంటాడు కదా. సో అక్కడికి వెళ్ళి దేవుడు భక్తి స్వర్గాల్ని అందుకోవాలని చెప్పేసి టగటగా వెళ్ళిపోతుంటే అక్కడ కింద మెట్ల మీద కూర్చుని అతను కష్టాల్లో ఉంటే అతను పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతున్నావు అన్నట్టుగా, అసలు వెరీ అంటే సాంప్రదాయానికి చదువు సాంప్రదాయం మనిషికి ఏమంటాడు కరుణని, కరుణని మరిపించేదా చదువు సంస్కారం అంటే, గుండె బండగా మార్చేదా సాంప్రదాయం అంటే అంటూ దట్స్ వెరీ టచింగ్ అండ్ వెరీ ఎమోషనల్. సరే ఎప్పుడైనా మెల్లిగా ఒక్కొక్క లైన్ విని అలా అందులో అర్థంలోకి మీరు మూలిగి తేలంటే మీకు అర్థమవుతుంది ఆ పాటలో ఎంత డెప్త్ ఉంది అనేది. ఓకే సరే, ఆ డెప్త్ ఆ లోతుల నుంచి బయటకు వస్తాను నేను. బయటకు వచ్చి నేను అడిగిన ప్రశ్నకి నాకు ఒక్కళ్లే కాల్ చేసి సమాధానం చెప్పారు. ఎవరు కాల్ చేసి చెప్పారు మర్చిపోయి నాకు ఒక లేదు, ఎవరు చెప్పలేదు దీనికైతే. మూడు పదాలు ఆ సినిమా పేరు, ఇది మూడు పదాలని. సరే ఇంకొకరు ఇస్తాను మీకు, ఇది రామ్ చరణ్ నటించిన సినిమా, రామ్ చరణ్ నటించిన సినిమా, మూడు పదాల సినిమా పేరు యవి యమవి నరాధే. యవి యమవి నరాధే కాల్ చేయండి 9726361966. ఇంతలోగా నాకు ఆనంద్ గారు కాల్ చేసి ఈ జింగిల్ జిమజిమ పాట గుర్తు చేశారు, మరణ మృదంగం సినిమాలోది. ఇవాళ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా నేను పాటలు వినిపిస్తున్నాను. ఆ పాటలు వినిపిస్తూ మనం ఎక్కువగా వినిపించే పాటలు కాకుండా మనకి ఇప్పుడు మరణ మృదంగం అంటే మన అందరికీ పాట గుర్తుకొస్తుంది, కరిగిపోయాను కర్పూర వీణల వస్తుంది కదా, ఈ అల్లరి పాట గుర్తురాదు మనకి. సో అలాంటి పాటలు వినిపిస్తూ ఇవాళ కార్యక్రమం నడుస్తుంది. మీ ఆట కావాలా పాట కావాలా కార్యక్రమం మీ సిఫత్తు. సరే వినండి. కొక్కర తిక్కర తక్కర కక్కర కక్కర తిక్కర తిక్కర కొక్కర కొక్కర.

0: ఇలాంటి పాటలు పాడడం కూడా కష్టమే కదా, నోరు తిరగాలి, అందులో తడబడకుండా జింగలి జిమ్మిస్తుంది. నేను ట్రై చేయడం కూడా అనవసరం అనిపిస్తుంది. అంటే మనకి ప్రాక్టీస్ చేస్తే వస్తాయేమోలండి, కానీ రాయడం కష్టం. దానికి సంగీతం, తర్వాత మళ్ళీ అన్నిసార్లు కొన్ని కొన్ని బ్రెత్లెస్ పాటలు కూడా ఉంటాయి. ఇది బ్రెత్లెస్ లో అనిపించలేదు, కానీ కొంచెం ఫస్ట్ లో అంతసేపు అలా పాడలేము కొంచెంసేపు. సరే, నేను అడిగిన ప్రశ్నకి నాకు గోపి గారు కాల్ చేసి సమాధానం చెప్పారు. నేను చెప్పేస్తాను మీకు, అయ్యాక బ్రేక్ అయ్యాక ఇంకో ప్రశ్న సిద్ధం చేస్తాను. యవి యమవి నరాధే అన్నాను, యవ యమవి నరాధే రామ్ చరణ్ సినిమా అని చెప్పేశాను. అదేంటంటే వినయ విధేయ రామ, వినయ విధేయ రామ, అందులో యవ యమవి నరాధే అన్నమాట. అలాంటి తికమక ఆట ఆడుతున్నాము ఆట కావాలా పాట కావాలా కార్యక్రమంలో. మీ శివ మీతో పాటు ఇలా సరదాగా ఈ ఆట తీసుకొచ్చాడు. సరే, ఇంకా ఇప్పుడు పాట వినిపించి పాట మధ్యలో తెగ్గొట్టి దిగ్గొట్టిగా అంటే ఒక పక్కన వినిపిస్తాను, పక్కన వెళ్ళాక బ్రేక్కి వెళ్ళిపోదాము. బ్రేక్ నుంచి వచ్చాక కార్యక్రమాన్ని కొనసాగుదాం. ఇండియా టుడేస్ హ్యాపీ అవర్ ఇస్ హియర్. అన్వైండ్ ద డెలీషియస్ బార్ బైట్స్, రిఫ్రెషింగ్ డ్రాఫ్ట్ బియర్స్ ఇన్ ద పర్ఫెక్ట్ ఈవినింగ్ అట్మాస్ఫియర్ ఎట్ ఇండియా టుడేస్ సౌత్ లేక్. ఎవ్రీ డే ఫ్రమ్ 4 PM టు 7 PM బార్ స్నాక్స్ అట్ జస్ట్ $1 అండ్ డ్రాఫ్ట్ బియర్స్ ఓన్లీ అట్ $2.99. గ్రేట్ బైట్స్, కోల్డ్ డ్రాఫ్ట్స్, హ్యాపీ ఈవినింగ్స్. ఇండియా టుడే 151 నోలిన్ డ్రైవ్ ఇన్ సౌత్ లేక్. అలాగే మీ డెంటల్ హెల్త్ గురించి ఆలోచిస్తున్నారా? ఇప్పుడు కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రే $29 మాత్రమే. మీ స్మైల్ ని హెల్తీగా ఉంచుకోవడానికి ఈ స్పెషల్ ఆఫర్ మిస్ అవ్వకండి. రీచ్ అవుట్ టు డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. కాల్ దమ్ టుడే అట్ 972-484-5400 ఆర్ విజిట్ దెమ్ అట్ 3234 ఫారెస్ట్ లేన్ ఇన్ డాలస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. సరే, బ్రేక్ కి ఎలా వెళ్ళాలా వచ్చేస్తాను, ఎక్కడికి వెళ్ళకండి. ఐల్ బి బ్యాక్ ఇన్ ఎ ఫ్యూ.
1: Tick, tick, radio Suravi, time check. Studio lo time, 3 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: Istinamma Vayanam, Putsukunti Vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్, ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. India ki teleport aithe enta baaguntundo. What if India was just a tap away? Just imagine, meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kuchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas ninche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow-ups. With my pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. MyPursu isn't just an app, it's your genie in the cloud. Download the MyPursu app or visit MyPursu.com or write to support@MyPursu.com.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్ సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ. యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ద రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్. లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్, బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్. మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.

సరే, ఆట కవల పాట కవలకి పునఃస్వాగతం. 3 గంటలకు అడుగు పెట్టేసాము, ఇంకా గంట మిగిలింది అనిపిస్తుంది, కానీ టకటకటకటక వెళ్ళిపోతుండండి, సమయం వృధా చేయకుండా ఆటపాట తీసుకెళ్లిపోతాం. ముందుకి ఆటలో నేను ఇంకో ప్రశ్న సిద్ధం చేశాను. ఇవాళ మనం తికమక అక్షరం ఆడుతున్నాము. ఇప్పుడే అలా కారికి బయటపడి మా పాటలు వింటున్న వాళ్ళందరికీ మరోసారి స్వాగతం. ఇవాళ కార్యక్రమంలో తికమక అక్షరం ఆడుతున్నాము. తికమక అక్షరి అంటే సినిమా పేరు తీసుకుని దాన్ని తారుమారు చేసి మిమ్మల్ని మార్తారు చేయమంటున్నా అనమాట. సో అలాంటి ప్రశ్న నేను ఒకటి సిద్ధం చేశాను, అలాగే అడుగుతాను. అలాగే పాట విషయానికి వస్తే ఇవాళ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మనకి ఒక హాస్య నటుడుగా, ఒక మాస్ హీరోగా, ఒక మెగాస్టార్ గా రకరకాల రూపాల్లో మనకు కనిపించిన చిరంజీవి నటించిన సినిమా పాటలు మీకు వినిపిస్తున్నాను. అలాంటి పాటలు ఏంటంటే ఎక్కువగా మీరు తక్కువగా వినే పాటలు వినిపిస్తున్నాను. ఎక్కువ మనం చాలా చిరంజీవి పాట అనేది మనకి ఆలోచించక్కర్లేదు, టక్కని తెలిసిపోతుంది, ఓ ఇది కూడా చిరంజీవి పాట అని అనేటట్టుగా అనిపించదులేండి మీరు వాళ్ళకి. కొంతమందికి చిరంజీవి ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి అలాంటి పాట వినిపించిన గుర్తుపట్టేస్తారు. కానీ నాకు అలా తక్కువగా వినిపించే పాటలు వినిపిస్తూ ఇవాళ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తున్నాను. మధ్య మధ్యలో కొన్ని కొత్త సినిమా పాటలు వినిపిస్తున్నాను, అలాగే మీరు కోరిన పాటలు కూడా వింటూ ఉన్నాం. సరే, ప్రశ్న అడిగమంటారా? రెడీయా మీరు? ఓకే, ఇది చాలా సులువైన ప్రశ్న. నా కాల్స్ కొంచెం తగ్గాయని అనిపిస్తోంది నాకు, కానీ కష్టమైన ప్రశ్న అడుగుదాం అనుకున్నాను. బట్ సరే చూద్దామండి, ఇది కష్టమైన ప్రశ్నే, చూసుకోండి, సులువు కాదు యాక్చువల్లీ. గురువి మాచి ఏంటది సినిమా పేరు? గురువి మాచి ఏ సినిమా? తెలిస్తే కాల్ చేయండి, ఆలస్యం చేయకుండా 9726361966 కి ఈ పాట వింటూ. అలాగే మీకు ఎలాంటి పాట వినాలన్నా కూడా చిరంజీవి పాట అక్కర్లేదు, ఎలాంటి పాట వినాలన్నా కూడా నాకు కాల్ చేయండి.

పాఠశాల కార్యక్రమం. సరే, నేను అడిగిన ప్రశ్నకి నాకు కాల్ ఇప్పటిదాకా రాలేదు. సరే, ఇంకో ఈ పాట వినిపించే నాకు సమాధానం చెప్పేసి ఇంకో ప్రశ్న వెళ్ళిపోతాను. ఎందుకంటే ఇదే ఇంత సులువైంది చెప్పలేకపోతున్నారేంటా నాకు అనిపిస్తోంది. అందుకని నేను చెప్పట్లేదు, అప్పుడే ఇంకెవరైనా చెప్తారని చూద్దాం, ఎవరైనా చెప్తారని చూద్దాం. గురువి మాచి, గురువి మాచి ఏంటి సినిమా పేరు? గురువి మాచి ఎవరైనా చెప్తారని చూద్దాం. చాలా సులువు అండి, కష్టంగా ఉందంటారా మీకు? అనిపిస్తుందండి మీకు కష్టంగా ఉంది అని, ఎందుకంటే కాల్ రాలేదు కాబట్టి. సరే, గురువి మాచి కాల్ చేయండి 9726361966. ఏంటా ప్రశ్న, ఏంటా భాష అంటే, తెలుగు భాషే తికమక చేసి అక్షరాలని మిమ్మల్ని ప్రశ్నగా అడుగుతున్నాను. గురువి మాచి

వస్తుంది. చాలా చాలా కష్టమైన అంటే ఎక్కువ హిట్స్ రాకుండా ఉన్న రవితేజకి దిస్ ఇస్ అ స్ట్రాంగ్ కమ్ బ్యాక్ అని చెప్తున్నారు. చూద్దాం ఎలా ఎంత నడుస్తుందో ఈ సినిమా. సరే, విషింగ్ గుడ్ లక్ ఫర్ రవితేజ. అండ్ మూవింగ్ ఆన్, చిరంజీవి పాటలు వింటున్నాము. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అలాగే తికమక ఆటలు ఆడుతున్నాను. అలాగే పాటలు అప్పుడప్పుడు కొన్ని కొత్త కొత్త పాటలు వినిపిస్తున్నాను మధ్యలో. ఇలా వెళ్తున్న ప్రయాణంలో నేను అడిగిన ప్రశ్నకి నాకు శ్రీనివాస్ గారు ఎస్ ఇద్దరు వేరువేరే శ్రీనివాస్ గారు కాల్ చేసి సమాధానం చెప్పారు. అడిగిన ప్రశ్న ఏంటంటే, గురువి మాచిని తికమక చేయండి, మకతిక చేయండి, అంజంబుల్ చేయండి అని అడిగాను. చేసేసి వాళ్ళు మా తీసుకెళ్లి ముందు పెట్టి వి తర్వాత పెట్టి, సర్లేండి మావి చిగురు సినిమా పేరు, మావి చిగురుని గురువి మాచి అని అడిగానమాట. సరే, ఇలాంటి ప్రశ్నలు ఇంకా అంటే ఇంకా ఉన్నాయి నా దగ్గర, అన్ని అడుగుతాను. చూద్దాం ఎంతమంది ఎన్ని చెప్తారో. ఇది ఓకే, ఇది మీరు ఎవరు చెప్పలేరండి నాకు తెలిసి. చాలా పెద్ద సినిమా పేరు, కొంచెం చాలా ఎక్కువ తికమక పెట్టారు మిమ్మల్ని. చూద్దాం ఎవరు చెప్తారేమో. ఆ జోకు వాళ్ళు హామీడర్లు, ఆ జోకు వాళ్ళు హామీడర్లు, ఆ జోకు వాళ్ళు హామీదర్లు. ఎస్, తెలుగు వింటున్నారు మీరు, ఆటకాల పాటకాల కార్యక్రమం వింటున్నారు. అందులో నేను తికమక చేసి అడుగుతున్నాను, ఆ జోకు వాళ్ళు హామీడర్లు, ఆ జోకు వాళ్ళు హామీడర్లు. 972-636-1966. ఇంకొక చిరంజీవి పాట విందాము. ఈ పాట కూడా మనం ఎక్కువ వినం, సో అలాంటి పాటలు మీకు వినిపిస్తున్నాను. మధ్యలో కొన్ని పాటలు రిక్వెస్ట్ పాటలు వినిపిస్తున్నాను. అలాగే ఏ పాట చిరంజీవి పాటే అక్కర్లేదని, మీకు అలాంటి పాటలు వినాలన్నా, ఎవరికైనా డెడికేట్ చేయాలన్నా కూడా నాకు కాల్ చేయండి. 972-636-1966. మీరు విన్నారు రేడియో సురభి, అమెరికాలో తెలుగు నేస్తం, సౌండ్స్ లైక్ హోమ్. మా కార్యక్రమాలు వినడానికి మీరు రేడియోలో పాటు రేడియో తీగంగానే మీరు అలా హెడ్ ఫోన్స్ కానీ ఇలా రన్నింగ్ చేస్తూ వాకింగ్ చేస్తూ వినాలంటే iOS ఆండ్రాయిడ్ యాప్స్ డౌన్లోడ్ చేసుకోండి, లేదా radiosurabhi.com కి వెళ్లి వినొచ్చు. ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ @radiosurabhi ఫర్ ఫ్రీక్వెంట్ అప్డేట్స్.

అదే సంగతి పాట వింటుంటే నాకు శ్రీనివాస్ గారు కాల్ చేసి సమాధానం చెప్పారు. ఎవరు చెప్పారేమో అనుకున్నాను, చాలా కష్టంగా ఉంది అనిపించింది. అసలు నేనే సమాధానం చెప్పాలని అనుకున్నాను, చెప్తాను, నేనే చెప్పాల్సి రావచ్చు, చూద్దాం ఎవరైనా ఇంకెవరైనా చెప్తారేమో. ముచ్చటగా ముగ్గురు చెప్పగానే నేను సమాధానం చెప్పేస్తాను. ఇది చాలా కష్టమైన ప్రశ్న, అందుకనే ఒక్కళ్లే సమాధానం చెప్పగలిగారు ఇప్పటిదాకా. ఆలోచించండి, మీరు చెప్తారే ప్రయత్నించండి. సినిమా పేరు ఏంటంటే తీగమకే చేసి చెప్తున్నాను మీకు. ఆ జోకు వాళ్లు హామీడర్లు, ఆ జోకు వాళ్లు హామీడర్లు అన్నాడు. ఆ సినిమా పేరేంటి కనుక్కోండి. శ్రీనివాస్ గారు అయితే చెప్పేసారు సమాధానం కరెక్ట్ గా, సరే సమాధానం చెప్పారు, చూద్దాం ఇంకేమైనా సమాధానాలు వస్తాయో. ఇంతలోగా మనం కొన్ని ప్రకటనలు విందాము. ఈ వినాయక చవితి వస్తుంది కదా, ఇండియా బజార్ వాళ్ళకి వాళ్ళ ప్రకటన. వినాయక చవితి సందర్భంగా వాళ్ళు బ్యూటిఫుల్ గణేష్ ఐడల్స్ మీకు అందజేస్తున్నారు. ప్రీ బుకింగ్ ఈజ్ నౌ ఓపెన్ ఫర్ 3 feet and 4 feet గణేష ఐడల్స్. రిజర్వ్ ఎర్లీ టు గెట్ ద బెస్ట్ సెలెక్షన్ ఆఫ్ ప్రీమియర్ క్వాలిటీ ఐడల్స్ బిఫోర్ దే ఆర్ గాన్. లిమిటెడ్ స్లాట్స్ అవైలబుల్. ఆర్డర్ త్రూ ద ఇండియా బజార్ యాప్. డోంట్ వెయిట్ అంటిల్ ద లాస్ట్ మినిట్. బ్రింగ్ హోమ్ బప్పా విత్ లవ్ అండ్ డివోషన్ దిస్ ఫెస్టివ్ సీజన్. లార్డ్ గణేష ఐడల్ కోసం ఇండియా బజార్ కి వెళ్ళిపోండి. అలాగే ఏకల్ విద్యాలయ కథక్ వారి ప్రకటన. డాన్స్ ఇండియన్ క్లాసికల్ డాన్స్ లవర్స్ కు ఒక బ్యూటిఫుల్ ఈవినింగ్ రెడీగా ఉంది. ఏకల్ విద్యాలయ DFW చాప్టర్ ప్రజెంట్స్ కథక్ ఆన్ ద సిల్వర్ స్క్రీన్ August 28 ఫ్రైడే. గ్రాన్విల్ ఆర్ట్స్ సెంటర్ లో కథక్ రిథమ్స్ తో ఇండియన్ సినిమా జర్నీని సెలబ్రేట్ చేయబోతున్నారు. ఐకానిక్ సాంగ్స్, అన్ఫర్గెటబుల్ క్యారెక్టర్స్ అండ్ స్పెక్టాక్యులర్ కథక్ పర్ఫార్మెన్స్ తో ఒక ఎంచాంటింగ్ థియేటరికల్ ఎక్స్పీరియన్స్. Dinner starts at 5 p.m. and the program begins at 7 p.m. Ticket at just $35, dinner included. Tickets kosam and marini vivaral kosam call cheyandi tinyurl.com/kathakperformance2026. Alage restaurant owners meekosam mukhyanga ee prakatana. Slow hours and two less walk-ins unnai ami restaurant ki. Kangar padakandi. dealsbanana.com, a platform where restaurants can list their exclusive deals and coupons and reach more customers who are actively looking for great food and great offers. dealsbanana.com. restaurant owners ki inkoka exciting gift entante ee offer ni create cheyadanto patu promotional campaign design and market cheyadam varaku Deals Banana does the heavy lifting for you. There is no per order commission and the best part is first 50 restaurants ki growth plan free 3 nelaki. సో రెస్టారెంట్ ఓనర్స్ ఆలస్యం చేయకండి. మీరు కస్టమర్స్ వస్తారు, వాకింగ్ చేస్తారని ఆలస్యం చేయకుండా మీరు కాల్ చేయండి డీల్స్ బనానా, ఆర్ విజిట్ చేయండి dealsbanana.com టు బికమ్ ఎ పార్ట్నర్ అండ్ స్టార్ట్ టర్నింగ్ యువర్ ఆఫర్స్ ఇన్ టు మోర్ వాకిన్స్. సరే, ఇంకెవరైనా సమాధానం చెప్తారేమో చూద్దామన్నాను, చూద్దాం ఎవరైనా చెప్తారేమో. మరోసారి ప్రశ్న, ఆ జోకు వాళ్లు హామీడర్లు. ఇప్పటిదాకా కాల్ రాలేదంటే

నేను ప్రకటనలు చెప్తుండగా కష్టం అనిపిస్తోంది మీ అందరికీ ఇది. సో నేను ఒక క్లూ ఇస్తాను, ఇది మూడు పదాలున్న సినిమా. మూడు పదాలున్న ఈ సినిమా పేరులో ఆ జోకు వాళ్లు హామీదారులు. ఆ జోకు వాళ్లు హామీదారులు. చించండి, ఆలోచించండి. నేను ఎప్పుడు చెప్తుంటాను, జంబులు ఎప్పుడైనా సాల్వ్ చేయడానికి ఇలా ఒక గుండ్రంగా రాసుకుంటే మనకి టపీమని సమాధానం వచ్చేస్తుంది. ఆ అక్షరాలన్నీ ఒక సర్కిల్ లో రాసుకోండి. ఆ జోకు వాళ్లు హామీదారులు అని రాసుకోండి, మీకు తప్పకుండా వస్తుంది. డ్రైవ్ చేస్తున్నారంటే మాత్రం కారు పక్కన ఆపుకుని ఓ పేపర్ పెన్ తీసుకుని రాసుకోండి. సరేనా, మూడు పదాలు సినిమా పేరు, ఆ జోకు వాళ్లు హామీదారులు. ఈ పాట విందాం. మీ పాట విని మనం బ్రేక్ కి వెళ్ళిపోతాం, కాబట్టి బ్రేక్ నుంచి వచ్చాక మళ్లీ మాట్లాడదాం. సమాధానం కూడా చెప్పేస్తాను ఎవరు నాకు కాల్ చేయకపోతే.

0: బ్రేక్ తర్వాత తెలుసుకుందాం. ఎక్కడికి వెళ్ళకండి, ఐల్ బి రైట్ బ్యాక్.
1: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W.

0: HD3.
1: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
0: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకెన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
1: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
2: కొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని నవ్విస్తాయి, ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. ట్యూన్ ఇన్ టు మార్నింగ్ మంత్ర, వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్స్. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో సిరపి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ NRIPage.com or contact Gopal Ponangi at 214-868-7538. Radhika, next week my office event ki please take care of the catering, okay?
3: Sure. How many people are we expecting?
1: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
3: Idi office party aa leka jatra?
1: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi.
4: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
0: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.

ఆటకవల్ల ఆఖరి అరగంటలోకి వచ్చాము. ఈ కార్యక్రమం వింటున్నారు మీరు ఆటకవల పాటకవల, మీ వ్యాఖ్యాత శివతో. సరే, ఈ కార్యక్రమం ఆఖరి అరగంట అన్నారంటే మొదటి ఎప్పుడు మొదలైందంటారా? ప్రతి శనివారం 1 గంట నుంచి 4 గంట వరకు ఈ కార్యక్రమం. ఈ వారం మిస్ అయితే ఏముంది, మళ్లీ వారం 1 గంటకి కనెక్ట్ అయిపోయింది. మనం చక్కగా పోటాపోటీలుగా ఆటలాడుతూ ఆటపాట కొనసాగిద్దాం ఈ కార్యక్రమంలో. సరే, ఇవాళ కార్యక్రమంలో చిరంజీవి పుట్టిన సందర్భంగా కొన్ని చిరంజీవి ఎక్కువ వినని పాటలు వినిపిస్తూ వచ్చాను. అలాగే మధ్య మధ్యలో కొన్ని కొత్త పాటలు వినిపిస్తూ ఉన్నాను. దాంతోపాటు ఆట తికమకాక్షరి ఆడుతున్నాం. ఇవాళ సినిమా పేరు తీసుకుని తికమక చేసి ఆ తికమకని మకతిక చేసి మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నాను. నాకు బానే సమాధానాలు వచ్చండి. నేను చాలా కష్టం అనుకుంటాను, ప్రతిసారి టగటగా సమాధానాలు వచ్చేస్తుంటాయి. అలాంటి ప్రశ్నలు నేను అడిగింది, ఆ జోకు వాళ్లు హామీదారులు అన్నాను. ఆ జోకు వాళ్లు హామీదారులు, జోక్ ఏం లేదండి అందులో. అందులో ఇటువంటి తారుమారు చేస్తే సినిమా పేరు వచ్చేసింది. నేను ముగ్గురు కాల్ చేసి సమాధానం చెప్తే మీ అందరికీ చెప్తానని నేను కంగణం కట్టుకుని కూర్చున్నాను. కాబట్టి నాకు ముగ్గురు కాల్ చేశారు. శ్రీనివాస్ గారు, రజిత గారు, దివ్య గారు కాల్ చేసి సమాధానం చెప్పారు. అందరికి ధన్యవాదాలు. ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమా పేరు. అందులో ఆ జోకు వాళ్లు హామీదారులు అన్నాను కదా, వాటిని అక్షరాలను ఇటువంటి మార్చి చూస్తే మీకు అర్థమవుతుంది అది అదే సంగతి. సరే, ఇంకొక చిరంజీవి పాట వినిపించే ముందు ఇంకో ప్రశ్న అడిగిద్దాం. ఎక్కువ ఇంకా 1-2 ప్రశ్నలు అడిగే సమయం ఉంది కాబట్టి ఇది వినండి, జాతకం అండి. చూచే సిట్టడుచ్ ఏంటది సినిమా పేరు? 9726361966 కి కాల్ చేసి చెప్పేయండి సమాధానం తెలిస్తే. సరే, ఇంకో సినిమా పాట.

సినిమాలు అందరికీ తెలుసు, కానీ సినిమాలో ఈ పాట తక్కువ వింటుంటారు అన్నమాట. సినిమాలో 4-5 పాటలు ఉంటాయి, అందులో ఒకే పాట ఎక్కువ వినిపిస్తుంది, బాగా హిట్ అయిపోతుంది. అలాంటి పాటలు కాకుండా ప్రతి సినిమాలో చిరంజీవి నటించిన సినిమాల్లో కొంచెం తక్కువగా వినిపించే పాటలు మీకు ఇవాళ వినిపిస్తూ పాట కావాలా పాట కావాలా అని ముందుకు తీసుకెళ్తాను. నేను అడిగిన ప్రశ్నకి నాకు దివ్య గారు ఒక్కరే కాల్ చేసి సమాధానం చెప్పారు. ఇంకెవరైనా కాల్ చేసి చెప్తారేమో చూద్దాము. ఈ పాట తర్వాత నేను సమాధానం చెప్పేస్తాను. ప్రశ్న ఏంటంటే, చూచే సిటడుచ్, చూచే సిటడుచ్, అలా నేను కొంచెం అలా పలుకుతున్నాను ఎందుకంటే మీకు సమాధానం వస్తుందని. చూచే సిటడుచ్ ఏంటి సినిమా పేరు? 9726366

6666 ఈజ్ ద స్టూడియో నంబర్. మధ్య మధ్యలో కొత్త పాటలు వినిపిస్తున్నాను కాబట్టి ఆ కొత్త పాటల్లో ఇదొక పాట పాడేపాక మళ్ళీ చిరంజీవి వైపు వెళ్ళిపోదాం.

All right. సరే నాకు సమాధానం వచ్చింది. ఎక్కువ కాల్ చేయలేదు సో నేను చెప్పేస్తాను సమాధానం చెప్పి. ఇంకెవరైనా అదే ఇంకో ప్రశ్న అడగడానికి సమయం ఉంది కాబట్టి ఇంకో ప్రశ్న వైపెడిపోతాను. చాలా సులువైన సినిమా ఇది. అంటే ప్రశ్న ఇది ఏంటంటే, చూచే సిట్ డుచ్ డుచ్ డుచ్ అన్నాను కాబట్టి టచ్ అని ఆలోచన వస్తుందని అనుకున్నాను మీకు. టచ్ చేసి చూడు, టచ్ చేసి చూడు, అది చూచే సిట్ డుచ్ అన్నాను, టచ్ చేసి చూడు. అదండి. సరే ఇంకొక తిక్కమక్క పదం అడగమంటారా? రెడీగా ఉన్నారా మరి? సరే ఇంకొక 15 నిమిషాలు మిగిలింది కాబట్టి ఇంకొకటి అడుగుతాను. సమయం ఉంటే ఇంకొకటి వెతుకుతానేమో తెలియదు, చూద్దాం. సరే అడుగుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఇది చెప్పడం కష్టమే కాబట్టి ఇంకోటి అడిగే సమయం ఉండకపోవచ్చు అనుకుంటున్నాను. చూద్దాం, ఇది కూడా ముగ్గురు కాల్ చేసి సమాధానం చెప్తారేమో చూద్దాం. ప్రపంజు రోడగేతి, ప్రపంజు రోడగేతి, ఓకే, ప్రపంజు రోడగేతి, అర్థమే కదా? కాల్ చేయండి. సినిమా పేరే అండి, సినిమా పేరే అది, తెలుగు సినిమా పేరే అది. తారుమారు చేశాను అక్షరాలు. ప్రపంజు రోడగేతి. సరే ఆలోచిస్తూ ఆలోచిస్తూ మళ్ళీ ఇంకొక చిరంజీవి పాట వైపు వెళ్ళిపోదామా? ఓకే సరే, ఇంకా ఆఖరి 15 నిమిషాలు కొన్ని చిరంజీవి పాటలు కొత్త పాటలు విని

0: ఆల్రెడీ మీకు వినాలనుంది అని నాకు తెలుసు, చూడాలనుంది ఆ సినిమాల పాట. ఇది నేను అడిగిన ప్రశ్న ఇంకొకసారి అడిగేస్తాను, అడిగాక సమాధానం చెప్పేస్తా ఈ పాట తర్వాత. ఏంటంటే ఇవాళ తిక్మక అక్షర్లో నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, ప్రపంజు రోడగేతి, ప్రపంజు రోడగేతి. ఒక క్లూ ఇస్తాను, ఇది మూడు పదాల సినిమా పేరు. రెండు పదాలు అనొచ్చేమో, రెండు పదాలు అనుకోండి. యా, సినిమా పేరు రెండు పదాలు, ప్రపంజు రోడగేతి. కాల్ చేయండి, ట్రై చేయండి, చాలా సులువుగా వచ్చేస్తుంది, అంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. మీరు నేను చెప్పినట్టుగా ఒక సర్కిల్ లో రాసుకుంటే మీకు వచ్చేస్తుంది, ప్రపంజు రోడగేతి. కాల్ చేయండి.
1: We are all here for you. Everything will be fine.

రైట్. ఇంకా ఒక్క ఆఖరి పాట వినిపిస్తాను. ఇవాళ తారుమార్ గేమ్ మారుతారు గేమ్ తికమగాక్షరి మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇవాళ ఆటకావాల పాటకావాల కార్యక్రమం విన్నారు ఇప్పటిదాకా మీ వ్యాఖ్యాత శివ శివ శివతో. సరే, ఇలాంటి ఆటలు ఇంకా తీసుకొచ్చి మిమ్మల్ని ఇలా ఎంటర్టైన్ చేసే ప్రయత్నం నాది చేస్తూనే ఉంటాను. అప్పటిదాకా ఇవాళ తారుమార్ గేమ్ ఆడారు కాబట్టి చిరంజీవి పాటలు ఉన్నారు కాబట్టి తారుమార్ ఆటతోటి సైనింగ్ ఆఫ్. మీ ఆడ్ శివ, అందరూ హ్యాపీగా ఉండండి, హెల్దీగా ఉండండి, స్టే అండ్ హ్యావ్ ఫన్ ఇంపార్టెంట్లీ. సరే అండి, సైనింగ్ ఆఫ్ మీ ఆడ్ శివ ఈ ఆఖరి పడుతుంది.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాదా. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
2: ఆయుష్మాన్ భవ, ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్, మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు.
3: ఆయుష్మాన్ భవ, ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM, ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
4: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యు నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దాట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina adithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppadikappudu taazaga pan to plate is our concept. Nooru rinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daaka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. Isthinamma vayanam, putzukundi vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiki పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos, Zoho, powering possibilities with Radio Surabhi.
5: హాయ్, హలో అందరికి నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మీరు వింటున్నారు ఖుషీ ఖుషీగా విత్ మీ శిరీష, ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. సౌండ్స్ లైక్ హోమ్. డాలస్ లో ఎండలు మండిపోతున్నాయి. మండిపోవడం అంటే మామూలుగా మండిపోవట్లేదు, ఒక రకంగా మండిపోతున్నాయి. సో ఇంత రకంగా మండిపోతున్నా సరే, ఒక హీట్ వేవ్ వచ్చి మనల్ని అలా హిట్ చేసినా సరే, మన శ్రావణ మహాలక్ష్ములు ఎక్కడ తగ్గట్లేదు. ఫుల్ రెడీ అవ్వటాలు, చీరలు, షాపింగ్, నగలు, పూజలు, వాయనాలు, క్రేజీ అంటే క్రేజీగా వరలక్ష్మి వ్రతం నిన్న డాలస్ లో అందరూ జరుపుకున్నారు, చాలా మంది జరుపుకున్నారు. కాబట్టి వై నాట్ ఈ రోజు నేను జస్ట్ ఆ సంగతులను ఎందుకు గుర్తు చేయకూడదు, మళ్ళీ అంటే పాట రూపంలో ఎందుకు గుర్తు చేయకూడదు అని ఇంకొంచెం అదే డివైన్ టచ్ లో ఉన్నానన్నమాట నేను. బికాస్ దిస్ ఇస్ శ్రావణ మాసం. ఒక మంచి క్రేజీ పాట వినేసి, ఒక పవిత్రమైన పాటను వినేసి వచ్చి మాట్లాడుకుందాం మనం.

అది గైస్, సో శ్రావణ శుక్రవారం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు జనరలీ విమెన్ అంటే ఎనీవే హ్యాపీగానే ఉంటారు. ఎందుకు అని అంటే వాళ్ళకి నచ్చిన ఫేవరెట్ థింగ్స్ అన్ని చేస్తూ ఉంటారు కాబట్టి. లైక్ ఇప్పుడు శ్రావణ శుక్రవారం వస్తుంది అని అంటే ఇట్లా ఫుల్ హడావిడి చేయడం అదంతా ఉంటది కదా. లైక్ గ్రాసరీ షాపింగ్ చేసుకోవాలి, ఓ నేను ఏం చీర కట్టుకోవాలి, నేను ఏం నగలు పెట్టుకోవాలి, నేను ఎంత మందిని పిలవాలి ఇంటికి, రిటర్న్ గిఫ్ట్స్ ఏమి ఇవ్వాలి, అంతా ఒక ఫుల్ ఫెస్టివ్ పార్టీ మోడ్ లో ఉంటారు. లైక్ అదేంటి, నాకేమనిపిస్తుంది అంటే ఇలా శ్రావణ శుక్రవారాలు ఇవన్నీ జరిగి విమెన్ అంతా కలిసి మాట్లాడుకోవడం, మన ఆడ లేడీస్ అందరూ ఒక చోట గ్యాదర్ అయితే ఎలా అనిపిస్తుంది అంటే, నాకు ఈ మనం ఇంజనీరింగ్ లో ఎగ్జామ్ అయిన తర్వాత బ్యాక్లాగ్స్ పడినప్పుడు సప్లీ ఎగ్జామ్స్ అని రాస్తాం అన్నమాట, ఆ బ్యాక్లాగ్స్ ని క్లియర్ చేసుకోవడానికి. సో ఆ సప్లీ ఎగ్జామ్స్ కి వెళ్ళినప్పుడు ఆ సబ్జెక్ట్ ఇంకా ఎవరెవరైతే ఫెయిల్ అయ్యి ఉంటారో క్లాస్ లో వాళ్ళందరూ వస్తారు ఆ ఎగ్జామ్ కి, అరే

అండ్ మెన్కి బాగా ఇష్టమైన పార్ట్ ఏంటో తెలుసా, ఇట్లా కాళ్ళకి దండం పెట్టుకుంటారు చూడండి, సంవత్సరంలో ఒక్కసారి అలా కాళ్ళకి దండం పెడతారు. బట్ అఫ్ కోర్స్ నాకు తెలుసు, ఆ జస్ట్ ఒక్కసారి దండం పెట్టుకునే ఆ ప్రాసెస్ రావడానికి సంవత్సరం అంతా ఎన్నిసార్లు తిట్లు తింటారు. ఆ రోజు ముఖ్యంగా ఆ రోజు పూజ చేసుకున్న రోజు పొద్దున సాయంత్రం ఫుల్ తిట్టి, ఇది సర్దలేదు, దానికి హెల్ప్ చేయలేదు, దీనికి హెల్ప్ చేయలేదు, మధ్యలో మీరు విసిగించి ఎన్ని జరుగుతాయి, ఇన్ని విసిగింపులు, ఇన్ని తిట్లు, తర్వాత సర్లే రండి కాళ్ళకు దండం పెడతాం అని అంటారు. సో దట్ ఈస్ ద మోస్ట్ ఫన్నీ పార్ట్ అని అనిపిస్తుంది, పాపం అనిపిస్తుంది ఇన్ని తిట్లు తిట్టించుకునే వాళ్ళని చూస్తే. బట్ వీ కాంట్ హెల్ప్ ఇట్, వీ కాంట్ హెల్ప్ ఇట్, అంతకు మించి ఏం చేయలేము.

శాంతంగా అనిపిస్తుంది కదా. ఈ పాటను విజువల్ గా చూస్తే కూడా డాన్సర్ అని వాళ్ళందరూ లేచి క్లాసికల్ డాన్స్ ఇలా ముద్రలు అవి ఇవి చాలా చేయాలి అని అనిపిస్తుంది. బట్ అవన్నీ నిపుణుల పర్యవేక్షణలోనే చేయాలి. మీరు ఇట్లా అనవసరంగా రిస్క్ తీసుకుని ఓ సాయి పల్లవిలాగా డాన్స్ చేయాలి అని మాత్రం అనుకోకండి. మనం పూజల్లో మునిగిపోదాం, మనం తాంబూలాలు ఇద్దాము, ఇస్తున్నమ్మా వాయనం, పుచ్చుకుంటున్నమ్మా వాయనం, దట్ ఈస్ అవర్ గోల్ ఫర్ దిస్ మంత్. సో ఈ తాంబూలాలు ఇవన్నీ తెచ్చుకున్నప్పుడు మోస్ట్ కామన్ థింగ్ ఎవరికైనా ఏంటి అని అంటే ఇలా ప్రసాదంలో శనగలు ఇస్తారు కదా మనకి, కానీ ఆ శనగలతో ఏం చేయాలో తెలియదు. అవి చాలా మంది ఇట్లా మొలకలు వచ్చేలాగా చేసుకొని ఆ మొలకల్ని తినడం అవన్నీ చేస్తారు. లేదు అని అనుకుంటే కొంచెం సాటే చేసుకొని తింటారు. లేదు, ఇవన్నీ కాదు, మా పిల్లలు ఇలా కూడా తినరు, అసలు వాటిని చూస్తేనే చీ యాక్ చూ అని అంటారు అని అనుకుంటున్నారా పిల్లలు? మీరు అలా అనకూడదు, ఎందుకంటే అది ప్రసాదం. బట్ పిల్లలకి మంచిగా హెల్దీగా పెట్టాలి అని అంటే బ్లాక్ శనగలతో బ్రౌనీస్ చేయొచ్చు అని తెలుసా మీకు? ఈ మంత్ లో ఎగ్ కూడా అవాయిడ్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి వితౌట్ ఎగ్, వితౌట్ షుగర్ ఇలా మంచిగా బ్లాక్ శనగలతోటి బ్రౌనీస్ కూడా చేసుకోవచ్చు. రెసిపీ కావాలి అని అంటే ద మాస్టర్ షెఫ్, ద డాలస్ షెఫ్ నాకు ఫోన్ చేయక్కర్లేదు, ChatGPT అడిగినా చెప్పుద్ది. సో అదనమాట సంగతి. ఇలా మంచి ఈవినింగ్ ఒక స్నాక్ లాగా బ్లాక్ శనగలతో బ్రౌనీస్ ఉంటాయి. ఫుల్ ప్రోటీన్ కి ప్రోటీన్, హెల్త్ కి హెల్త్, ప్రసాదానికి ప్రసాదం, కరుణకి కరుణ అని వచ్చేస్తాయి కాబట్టి మీరు అందరూ ఆ పనిలో ఉండండి ఒకరోజు సెలవు రోజు చూసుకొని. దాంతో పాటు ఈ రోజు కాదు, నిన్న ఒక హీరోయిన్ బర్త్ డే అన్నమాట. ఆ హీరోయిన్ ఎవరు అనేది నేను సాంగ్ వినిపిస్తాను, ఆ సాంగ్ ని బట్టి మీరు గెస్ చేసి ఆ హీరోయిన్ ఎవరు, ఆవిడ ఎవరు అన్నది గెస్ చేయండి అన్నమాట. వెరీ సింపుల్ కదా. సో మీరు కాల్ చేయాలంటే 9726361966 అండ్ యూఆర్ లిస్నింగ్ టు ఖుషీ ఖుషీ కా విత్ మీ శిరీష, ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM.

నాకు తెలుసు గైస్, మీకు తెలుసు అని నాకు తెలుసు. సో ఎవరిది అయి ఉంటుంది బర్త్డే చెప్పండి, ఇంకెవరు మన భూమిక, భూమిక భూమిక గారి బర్త్డే అనమాట నిన్న. సో అది నిన్నటి సంగతి. అండ్ నిన్న ఇంకొక హీరోయిన్ బర్త్డే కూడా, ఆవిడ కూడా వెరీ ఫేమస్, వెరీ వెరీ సీనియర్. అండ్ రీసెంట్ గా లైక్ లాస్ట్ వీక్ ఒక మూవీ వచ్చింది, ఆ మూవీలో కూడా ఆవిడ ఉన్నారు, పర్ఫార్మెన్స్ ఎరగదీశారు యాజ్ ఇట్ ఈస్ గా. అండ్ సినిమా కూడా ఎరగదీసింది, మస్తు కలెక్షన్లు వస్తున్నాయంట ఆ సినిమాకి కూడా. అండ్ మోర్ ఓవర్ ఇంకొక థింగ్ ఏంటి అంటే, సినిమా చాలా బాగుంది, అది మ్యాటర్. ఆల్ రైట్, ఒక కాల్ వస్తుంది, నేను ఆఫ్ ఎయిర్ తీసుకుంటాను కాబట్టి ఈ పాట వినేసో చేయండి మీరు, ఇంకో క్రేజీ పాట.

0: అది గాయస్ సో మీకు అర్థమై ఉంటుంది కదా ఆ హీరోయిన్ కూడా ఎవరు అని, ఇట్స్ నన్ అదర్ దాన్ రాధిక గారు. రీసెంట్ గా విశ్వనాథ్ అండ్ సన్స్ లో కూడా యాక్టింగ్ ఎరగదీసేశారు, భలే ఉన్నారు చూడటానికి కూడా, ఎంత క్యూట్ గా అనిపించారు. అండ్ మోర్ ఓవర్ సినిమా కూడా చాలా బాగుంది, ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు అనమాట హ్యాపీగా. చాలా మంచి కామెడీ ఉంది, మంచి టైం పాస్ అయిపోతుంది. అర్రే ఈ సినిమాకి వచ్చి నేను ఎందుకు వేస్ట్ చేసుకున్నాను ఆ టైం అని అనిపించేలాగా అసలు లేదు. సో హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు అనమాట ఈ వీకెండ్ ఎవరైనా వెళ్ళాలి అని అనుకుంటే. అండ్ ఈ రోజు ఇంకొకళ్ళ బర్త్డే కూడా. ఈ పాటలో ఉన్న ఇద్దరి బర్త్డే, నిన్న రాధికా గారి బర్త్డే అయితే ఇవాళ మెగాస్టార్ మెగాస్టార్ బాస్ చిరంజీవి గారి బర్త్డే కాబట్టి ఈ రోజంతా మన షో మొత్తం ఆయనకే డెడికేట్, అంటే మన షో మొత్తం ఆయనకే డెడికేట్ చేసేసినా సరే ఇంకా చెప్పుకోవడానికి మిగిలే ఉంటాయి. కాబట్టి నాకు తెలుసు మార్నింగ్ నుంచి చాలా మంది, అంటే మన ఆర్జెస్ అందరూ చిరంజీవి గారి గురించే చేశారు. బట్ చూసారా, ఇంతమంది చేసినా సరే ఇంకా నాకు మాట్లాడడానికి ఉంది. నేను చేసిన తర్వాత కూడా ఇంకా రేపు ఎవరైనా వస్తే వాళ్ళకు కూడా మాట్లాడడానికి ఉంటుంది. సో అంత కంటెంట్ ఉంటుంది కాబట్టి ఆయన గురించి సరదాగా మాట్లాడుకుందాము. ఐ నో మీరందరూ కాలేజ్ టైంలో స్కూల్ టైంలో ఎంత మంది ఆయన ఫ్యాన్స్ ఉండి ఎలా కాలేజ్ ఎగ్గొట్టి స్కూల్ ఎగ్గొట్టి ఎట్లెళ్ళి ఆయన సినిమాలు చూసేటోళ్ళు, ఆ లైన్లో నుంచోవడం కానీ ఆ తోసుకోవడాలు, అప్పట్లో అన్ని సింగిల్ స్క్రీన్సే ఉండేవి, ఇంత ఫ్లెక్సిబిలిటీ ఆన్లైన్ లో బుక్ చేసుకొని ఎంత లగ్జరీ ఉండేది కాదు. కాబట్టి ఎండ్ ఆఫ్ ద డే అంత కష్టపడి వెళ్ళి సినిమా చూసిన తర్వాత ఇవన్నీ మర్చిపోతాం అనమాట. ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది ఆ పాటలకి, ఆ డాన్సులకి, ఆ ఫైట్లకి, ఆ డైలాగ్స్ కి. అసలు ఫ్యాన్ కాని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. అందుకే ఊరికే అంటారా తెలుగు సినిమాస్ మోస్ట్ సెలబ్రేటెడ్ నేమ్ ఇస్ చిరంజీవి అని చెప్పేసి. అలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ బోల్డ్ బోల్డ్ కథలు ఉంటాయి. కాబట్టి ఈ రోజు మనం అన్ని ఆయన పాటలే ఎక్కువ వింటాము. నేను కూడా మేబీ మాట్లాడటం తగ్గించేసి పాటలే ఎక్కువ వేస్తే బాగుంటుందేమో, బట్ ఆయన రియల్ ఫ్యాన్స్ ఉంటారు కదా. సో మీకు ఈ రోజు ఆయన పాటలు ఏమన్నా వినాలి అని అనిపిస్తే, ఆర్ కొన్ని పాటలు గుర్తొస్తే, నేను ఏం చేశానంటే ఇలా ఎప్పుడూ అందరూ వినే పాటలు కాకుండా కొన్ని మంచి పాటలు బట్ అంతగా ఎవరు వినరు ఇవి అని అనుకున్న పాటలు, అంటే ఆయన పాటలు అన్ని వింటారనుకోండి, బట్ నేను అలాంటి పాటలను కొన్ని తీసుకొచ్చాను అనమాట. బట్ మీ ఫేవరెట్ సాంగ్స్ ఏమన్నా ఉన్నాయి అని అంటే మాత్రం మీకు తెలుసు కదా, 9726361966 కి కాల్ చేయండి. నెక్స్ట్ 2.5 అవర్స్ కంప్లీట్లీ డెడికేటెడ్ టు చిరంజీవి గారు. సీ యు ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్.
1: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ది రేడియో స్పేస్. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio
2: Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
4: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు నచ్చిన ఆఫర్ లెటర్
3: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
4: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరైనా సపోర్ట్ చేస్తారు?
5: What a day, I'm completely exhausted. Dinner plans enti?
6: Nene em undaledi ee roju dinner ki. Dinner plans enti?
1: Every time okate question. Dinner plans enti? Answer matram chala simple. Madira and masala. Simple chats to mithai, corporate lunch buffets nunchi interesting weekend buffets daka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow-cooked Mughlai curries beyond comparison. Madira and masala, a royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madiraandmasala.com.
7: ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని నవ్విస్తాయి, ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. Tune into Morning Mantra, where memories become conversations. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో సిరపి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
8: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
9: ఇప్పుడు ఇండియా ఎందుకురా,
8: మొన్నటి ఒకటే పంటి నొప్పి, ఇండియాకెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
10: మన తెలుగు డెంటిస్ట్ అట్ యువర్ సర్వీస్, సెలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. సెలస్ స్మైల్స్ డెంటల్ and orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
11: Oi, lunch ke karkana veldamma.
12: Sorry, ee roju grocery day. First veggies konali, tarvata mee inti vaipu velli pooja samanlu konali, then I have to get some fresh meat. I think veggies teeskunna chote snacks teeskunta malli spices ki vere grocery store vellali.
13: No groceries kondaniki inni places ki veltunnava, silly woman. Ippudu neeku anni reasonable prices lo India cash and carry lo dorukutayi kada. Farm fresh veggies to fresh halal meat, spices to snacks, everything under one roof.
14: Stop wasting time, money and gas at multiple stores. India Cash and Carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
0: వెల్కమ్ వెల్కమ్. మీరు వింటున్నారు ఖుషీ ఖుషీగా విత్ మీ శిరీష, ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 సౌండ్స్ లైక్ హోమ్. ఒకవేళ మీరు గనక మన రేడియో సురభి యాప్ ని వేసుకోకపోతే ఇప్పుడే వేసుకోండి, ఎందుకంటే అది ఫ్రీ యాప్. దాంతో పాటు యాప్ కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా మేము కూడా మీతో పాటే వస్తాము. మీరు మంచిగా 24/7 లైవ్ కార్యక్రమాలన్నీ వినొచ్చు అనమాట. అండ్ దాంతోపాటు కార్ లో ట్యూనింగ్ చేసుకోవాలి. డాలస్ లో మేము వెళ్తూ ఏదో పిచ్చి పచ్చి పాటలు పెట్టుకుంటున్నాము, లేకపోతే పిల్లల పాటలు పెడుతున్నాము అని అనుకుంటే మాత్రం 107.9 FM HD3 కి ట్యూన్ ఇన్ చేసుకోండి. ఆ చక్కగా ఆ పాటలు ఆ మాటలు అన్ని మేమే వినిపిస్తాము. దాంతో పాటుగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ లో ఫాలో అయిపోతే ఇంకా మంచి మంచి ఎక్స్క్లూజివ్ కంటెంట్ కూడా వస్తుంది. అండ్ అలా చుట్టుపక్కల ఏం జరుగుతోంది అన్నది తెలియాలంటే కూడా రేడియో సురభికి మీరు ట్యూన్ ఇన్ అవ్వాలి, యాప్ వేసుకోవాలి అండ్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ లో ఫాలో కూడా అవ్వాలి. సో వితౌట్ ఎనీ డిలే ఈ రోజు మనం మెగాస్టార్ గారి పాటలే విందాము. సో మెగాస్టార్ గారి పాటలు అని అన్న తర్వాత నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తాను. నేనేమనుకున్నానంటే ఇలా ఎక్కువ సినిమాలు ఆయనవి టీవీలో వేయడం గానీ ఇలాంటివన్నీ ఉండేవి కాబట్టి నాకు ఊహ తెలిసిన తర్వాత నేనేమనుకున్నాను, నాకు అలా బాగా ఇలా మైండ్ లో ఫిక్స్ అయిపోయి ఇట్లా చిరంజీవి అంట, హీరో అంట అని అనుకున్న అప్పుడు నాకు తెలిసిన సినిమా ఇంద్ర. ఇంద్ర సినిమా నాకు ఇలా ప్రింట్ అయిపోయింది ఆ బ్రెయిన్ లో. ఆ పాటలు గాని అప్పట్లో 1 మంత్ ముందు రిలీజ్ చేసేవాళ్ళు కదా, ఆడియో లాంచ్ పెట్టి ఆడియో లాంచ్ పాటలు 1 మంత్ మామూలుగా ఊర్లు వినిపించేవి. అంత పెద్ద మైక్ సెట్టింగ్ పెట్టుకొని ఆ పాటలన్నీ ప్లే చేసేటోళ్ళు అనమాట. సో అప్పుడు ఓకే చిరంజీవి తో ఓన్లీ హీరో, ఆ తర్వాత మెల్లమెల్లగా తెలిసింది మిగతా వాళ్ళు కూడా ఉంటారు అన్నట్టులాగా. సో అలా మీ ఫస్ట్ ఎన్కౌంటర్ ఏంటి ఆయనతోటి, ఆయన గురించి ఫ్యాన్స్ అలా డైహార్డ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారా, ఇలా నాకు ఫస్ట్ హీరో అంటే చిరంజీవినే, లైక్ నేను మీరు ఎందుకు ఫ్యాన్ అయ్యారు ఆయనకి అన్నది ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఏమన్నా షేర్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం 972-636-1966 కి కాల్ చేయండి.

అది గైస్. సో బాస్ పాటలు, డాన్సులు, డైలాగ్స్, ఈ ఫైట్స్, ఇవన్నీ ఒక ఒక సైడ్, ఇవన్నీ 80s వాళ్ళు, 90s వాళ్ళు, 2000s వాళ్ళు వీళ్ళందరూ చూసేసారు. కానీ ఇప్పుడు జెన్జీస్ ఆర్ జనాల్ఫాస్ వాళ్ళు చూస్తున్న బాస్ వేరే బాస్. లైక్ ఎట్లా అంటే ఫుల్ ఆన్ కామెడీ, ఆ టైమింగ్ అవన్నీ వేరు వేరు వేరు ఉంటున్నాయి. అసలు ఈ మధ్య కాలంలో బాస్ బాగా ఫేమస్ అవుతుంది ఎక్కడ అనంటే ఏమన్నా ఈవెంట్లు, ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఇలాంటి ఈవెంట్లో ఆయన అయితే ఏదో ఒకటి లీక్ చేసేయడం ఏదైనా సినిమా గురించి లేదు అని అంటే ఏదైనా ఓల్డ్ యాక్టర్స్ ఆయనతో కలిసి యాక్ట్ చేసిన యాక్టర్స్ కనిపిస్తే ఆ విషయాలన్నీ మాట్లాడుకుంటున్నప్పుడు సమ్ కామెడీ చేయడం ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి అన్నమాట. సో అలా ఆయన మీమ్స్ లో కూడా చాలా

0: అంటే చాలా ఫేమస్. అలా కూడా జెన్జీ వాళ్ళకి బాగా కరెక్ట్ అయి ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు జెన్జీ వాళ్ళని తీసుకుంటే ఆయన అప్పట్లో చేసిన సినిమాలు ఇప్పట్లో చేస్తే ఇక రోజు ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి ఆయన ఇంటికి ఫోటో పెట్టి పాలాభిషేకమే చేసేస్తారు, అది వేరే విషయం అనుకోండి. బట్ ఇప్పుడు జెన్జీ వాళ్ళకి ఆయన ఎలా కనెక్టెడ్ గా ఉంటున్నారు అని అంటే మీమ్స్ రూపంలో. ఇలా ఎప్పుడైనా వస్తారు, ఫుల్ కంటెంట్ ఇస్తారు, వెళ్ళిపోతారు. ఎలా అంటే ఇలా అన్నమాట. ఒక మంచి చూపిస్తాను, ఆగండి మీకు.
1: మర్చిపోతే
2: మీరు ఎలా నన్ను మర్చిపోతారు?
0: సో అలా అనమాట. అలా ఆయన పాత సినిమాలు అన్ని గుర్తు చేసుకుంటూ ఈ పాటల్ని వావ్ అని. సో ఇవన్నీ ఇట్లా ఫుల్ మీమ్ టెంప్లెట్స్ అయిపోయాయి. సో ఆయన ఎలా ఉన్నా సరే, ఏమి కామెడీ, ఏమి టైమింగ్, ఎట్లా ఉన్నా సరే, ఆయన చాలా మందికి ఆ 80s లో ఉన్న లైక్ అప్పటి వరకు ఒకలాంటి డాన్సులు అలవాటైన వాళ్ళందరికీ ఇలా కూడా చెయ్యొచ్చు ఆ డాన్స్ ని అని చెప్పిన ఒకే ఒక వ్యక్తి. సో దట్స్ వై వి సెలబ్రేట్ హిమ్. సిల్వర్ స్క్రీన్ కి ఒక సెలబ్రేషన్ అని చెప్పొచ్చు ఆయన. సో నేను ఎక్కువ మాట్లాడకుండా ఇంకొక మంచి క్రేజీ పాట వినిపించేస్తాను. ఈ సినిమా, ఈ పాటలో కూడా డాన్స్ క్రేజీ అంటే క్రేజీ ఉంటది.

అది గైస్, సో అప్పట్లో చిరంజీవి గారితో పాటు డాన్స్ చేయాలి అని అంటే ఎట్లా ఉండాలి? అందుకే అప్పట్లో రాధా గారిని రాధికా గారిని ఎట్లా పోడేటోళ్ళు అసలు ఆయనతో కలిసి డాన్స్ చేయాలి అని అంటే ఓన్లీ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళ వల్ల, ఆర్ విజయశాంతి గారు ఆఫ్ కోర్స్, సో వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకళ్ళు అయితేనే బాగా చేయగలుగుతారు అండ్ బాగా కుదురుతుంది అని అనేవాళ్ళు అనమాట. సో ఇదంతా బానే ఉంది కానీ నాకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకోవాలని ఉంది. అదేంటి అని అంటే, జనరల్లీ సెలబ్రిటీస్ ని మనం కలవడం అనేది ఈ మధ్య కాలంలో చాలా బాగా ఎక్కువైపోతుంది. అంతకు ముందు వాళ్ళు ఎక్కడో ఉండేవాళ్ళు, పెద్ద ఇన్ఫర్మేషన్ ఉండేది కాదు అసలు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అనేది సోషల్ మీడియా లేకపోవడం వల్ల. ఇప్పుడు సోషల్ మీడియా రావడం వల్ల అందరూ సోషల్ మీడియాలో ఈ స్టార్ ఇక్కడ కనబడ్డారు, ఆ స్టార్ అక్కడ కనబడ్డారు అని చాలా ఈజీగా తెలిసిపోతుంది కదా. బట్ అలా అసలు చిరంజీవి గారిని ఎంతమంది కలిసారు? నాకైతే, నేనైతే ఆయన ఎప్పుడు కలవలేదు. నాకు ఒక్కసారన్నా ఆయన మీట్ అయ్యి ఒక్క ఫోటో తీసుకోవాలి అని కోరిక. సో మీలో ఎవరైనా ఎప్పుడైనా ఆయనని కలిసారా? కలిస్తే ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది అన్నది నాకు తెలుసుకోవాలని చాలా ఉత్సాహంగా ఉబలాటంగా ఉంది గైస్. సో ఎవరైనా షేర్ చేసుకోండి 9726361966 కి కాల్ చేసి.

బాగుంటుంది కదా ఈ పాట. నాకు కూడా ఈ పాట ఇష్టం, నేను కూడా వింటుంటాను అప్పుడప్పుడు. అయితే మనకి ఆఫ్ ఎయిర్ లో కొన్ని కాల్స్ మిస్ అయ్యాను నేను, సో సారీ. ఎందుకంటే నేను ఇంకొకరితో మాట్లాడుతున్నాను, నేను అట్లా స్టన్ అయిపోయాను అనమాట ఇప్పుడు ఒక కాలర్ తో మాట్లాడిన తర్వాత, ఆయన చెప్పిన విషయం విన్న తర్వాత. సో ప్లీజ్ ఇంకా కాల్ చేస్తూ ఉండండి, మిస్ అయినవన్నీ నేను ఆన్సర్ చేస్తాను, ఏమనుకోకండి. ఈ రోజు కాల్ వాల్యూమ్ అలాంటిది, మీరు కూడా అర్థం చేసుకోవాలి. సో ఏంటంటే నేను ఇక్బాల్ గారితో మాట్లాడుతున్నాను అనమాట. ఇక్బాల్ గారు మీకు తెలుసు కదా, ఆ రోజుల్లో ఇక్బాల్ గారు ఆయన చిరంజీవి గారిని చూసారంట. ఎప్పుడు చూసారు? ఆ టైమింగ్ వెరీ ఇంపార్టెంట్ టైమింగ్, ఓకేనా. ఆయన ఎప్పుడు చూసారంటే, సీనియర్ ఎన్టీఆర్ గారు సీఎం అయిన తర్వాత సమ్ ఉప్పెన ఆర్ ఇలా నాచురల్ కలామిటీ ఏదో వచ్చి హైదరాబాద్ అబిడ్స్ లో ఒక కార్యక్రమం ఆర్గనైజ్ చేశారంట. అక్కడికి ఫండ్ రేజ్ చేయడం కోసం అప్పట్లో ఉన్న మూవీ స్టార్స్ అందరూ వచ్చారంట. అప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారితో పాటు చిరంజీవి గారు కూడా ఉన్నారంట, చిరంజీవి గారు అండ్ వాళ్ళ వైఫ్ కూడా ఇద్దరు ఉన్నారంట. కానీ ఆ టైం ఎప్పుడో చూడండి, లైక్ 1983, ఆయన సీఎం అయింది ఎప్పుడు 1983. అండ్ చిరంజీవి గారికి ఖైదీ సినిమా రిలీజ్ అయ్యి జస్ట్ 1 వీకే అయ్యింది. బట్ ఆయన ఇంకా అప్పటికంత స్టార్ హీరో కాదు, సుప్రీం హీరో కాదు, ఏది కాదు. జస్ట్ ఓకే, ఒక మంచి యాక్టర్, చాలా బాగా చేస్తారు అని ఒక పేరు వచ్చింది అంతే. అండ్ ఖైదీ మూవీ రిలీజ్ అయ్యి 1 వీక్ అవుతుంది అంతే. ఆ టైంలో చూసారంట అసలు ఇద్దరిని, ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ గారు అండ్ చిరంజీవి గారు ఇద్దరిని పక్క పక్కనే ఉన్నప్పుడు చూసారు అని అంటే అసలు వాట్ ఏ కోర్ మెమరీ కదా ఇది. అట్లా ఫుల్ గూస్ పింపుల్స్ మూమెంట్స్ అయి ఉంటాయి అప్పుడు అదంతా. బట్ ఎనీవే, థ్యాంక్ యూ ఇక్బాల్ గారు ఫర్ షేరింగ్ దాట్. అండ్ ఇంకా ఇలాంటి మొమెంట్స్ ఏమన్నా ఉన్నాయా అంటే, ఆబ్వియస్లీ ఆ చూస్తున్నప్పుడు వెళ్ళి దగ్గరగా ఉండి కలిసి చూసినప్పుడు ఏంటి నేను చూసేదంతా నిజమేనా, నేను నిజంగా చిరంజీవి గారిని చూస్తున్నానా అని ఒక ఫీలింగ్ ఉంటుంది ఆబ్వియస్లీ. సో అలాంటి ఫీలింగ్ మీరు మాతో షేర్ చేసుకోవాలి అని అంటే నేను కూడా కొంచెం పంచుకుంటా ఈ రోజు ఆ హ్యాపీనెస్ ని మీతో పాటు. 972-636-1966 కి కాల్ చేయండి, మనం ఇంకా మంచి మంచి ఇలాంటి ముచ్చట్లు మాట్లాడుకుందాం.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam, your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: Amma, Saturday movie?
4: Mm-mm, Manabadi class.
3: Amma, old McDonald had a farm.
4: Uppu kappu rambu. Telugu padyam cheppu.
3: Uppu kappu rambu.
4: Routine Telugu tuition anukuntunara? Absolutely not. It is Silicon Andhra Manabadi. Taught by experienced and passionate volunteers, Manabadi is recognized by ISDs and offers world language credits. Meer ekkadunna mee intiki 3 nunchi 5 mile lopu Dallas lone 30 ki paiga schools lo 3000 ki paiga students unnaru. Silicon Andhra Manabadi. Telugu nerpinche chotu gaadu, Teluguni nilipe chotu. For more information visit manabadi.siliconandhra.org.
5: Meer eppudaina mee friends toti food vishayamlo breakup chesara?
6: I have.
5: Munna మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం.
6: అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్.

0: ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మై ట్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేక్అప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మై ట్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలి వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. ఇస్తిలమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి. ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
1: వెల్కమ్ వెల్కమ్. మీరు వింటున్నారు ఖుషి ఖుషిగా విత్ మీ శిరీష, ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM, HD3, సౌండ్స్ లైక్ హోమ్. సో ఇలాంటి హోమ్ లాంటి ఛానల్లో మేమందరం మీ ఫ్రెండ్స్ లాగా ఉంటున్నప్పుడు మీకేం కష్టాలు బాధలు ఉంటాయి చెప్పండి. అవన్నీ ఏ ఉన్నా సరే కొంచెం సేపు అవన్నీ మర్చిపోవడానికి చక్కనైన పాటలు, మంచి మంచి మా మాటలు అవన్నీ రెడీగానే ఉన్నప్పుడు మీరు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం ఏముంది చెప్పండి. హ్యాపీగా డౌన్లోడ్ చేసుకోండి రేడియో సురభి యాప్ ని, లేదంటే 107.9 FM HD3కి ట్యూన్ ఇన్ అవ్వండి. సో ఈ రోజు మనం మెగాస్టార్ గారి హ్యాపీ బర్త్డే ని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇంకా గంటే అయింది, మనకి బోల్డ్ అంత టైం ఉంది, 2 అవర్స్ ఆఫ్ టైం ఉంది. సో ఈ రోజు ఆయన రిక్వెస్ట్ సాంగ్స్, ఆయన పాటలు ఏమన్నా రిక్వెస్ట్ సాంగ్స్ ఉంటే దిస్ ఈస్ ద బెస్ట్ టైం. ఈ రోజే మనం మంచి మంచి పాటలన్నీ విందాము, ఫుల్ ఎగురుదాము. అండ్ దాంతో పాటు నేను ఒక క్వశ్చన్ కూడా అడిగాను. క్వశ్చన్ ఏంటి అని అంటే, మీరు ఎప్పుడైనా చిరంజీవి గారిని కలిశారా? ఒకవేళ మీరు కలిసి ఉంటే మీకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? జస్ట్ ఏదో దూరం నుంచి చూసారా, లేకపోతే వెళ్ళి ఒక 1 మినిట్ మాట్లాడి ఒక ఫోటో తీసుకున్నారా? మీకు ఎలా అనిపించింది, మీ ఎక్స్పీరియన్స్ ఏంటో వినాలనుంది. ఇందాక ఇక్బాల్ గారు కాల్ చేసి చెప్పారు, బట్ అసలు ఆయన చెప్పిన మూమెంట్ అయితే అది అసలు ప్యూర్ గూస్ బంప్స్ మూమెంట్. ఎందుకంటే ఇద్దరు సూపర్ స్టార్స్ ఉన్నారు, ఒకళ్ళు ఆల్రెడీ సూపర్ స్టార్, ఒకళ్ళు అప్కమింగ్ సూపర్ స్టార్ ఆ టైంలో. సో నాకే చాలా ఇట్లా లోపల నుంచి ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ వచ్చింది అనమాట, అబ్బా వాట్ ఏ మూమెంట్ అనిపించింది. సో అలా మీకు అబ్బా నమ్మలేకపోయాము అని అనిపించేలాగా అనిపించింది ఆయన కలిసినప్పుడు. సో మీకు ఎలా అనిపించింది అన్నది నాతో షేర్ చేసుకోండి, అండ్ మన లిజనర్స్ తో షేర్ చేసుకోండి 9726361966కి కాల్ చేసి. ఆల్ రైట్, ఒక కాల్ ఉంది, ఆఫ్ ఎయిర్ తీసుకుంటాను.

అది గాయస్ సంగతి. సో నాకేమనిపిస్తుంది అంటే ఈ పర్టికులర్ ఈ సినిమా చూస్తే ఆపద్ బాంధవుడు ఆయన నట విశ్వరూపం ఉంది సినిమాలో అని అనిపిస్తుంది. ఎవ్రీథింగ్ ఉంటది, ఎమోషనల్ సీన్స్ అయితే ఫుల్ పిండేసేటట్టుంటాయి, మామూలుగా పిండవు అవన్నీ. బట్ ఇందాక మనకి కాలర్ వచ్చారు సందీప్ గారు, ఆయన దగ్గర ఒక అమేజింగ్ స్టోరీ ఉంది చిరంజీవి గారిని కలిసినప్పటిది. 2000 ఆయన ఇంకా చదువుకుంటున్నప్పుడు, ఆయన ఇంకా స్కూల్ కి వెళ్తున్నప్పుడు, స్కూల్ అంటే మాస్టర్స్ అనుకుంటా, సో అది చేస్తున్నప్పుడు ఆయన 2000 ఆట కన్వెన్షన్ దానికోసం వచ్చారంట, ఆటా కోసం వచ్చారంట. అయితే ఆ టైంలో మృగరాజు షూటింగ్ జరుగుతోంది సౌత్ ఆఫ్రికాలో, సౌత్ ఆఫ్రికా నుంచి డైరెక్ట్ యుఎస్ కి వచ్చారంట. సో ఆ టైంలో ఫస్ట్ టైం ఆయన్ని కలవడం, ఆయన కోసం స్పెషల్ గా ఒక మెడ్లీ సాంగ్స్ పర్ఫార్మ్

సంగతి. సో ఇలా మనం చిరంజీవి గారి గురించి మాట్లాడుకుంటూ పోతే చాలా అంటే చాలా విషయాలు వస్తూనే ఉంటాయి. కానీ మనం ఈ రోజు ఇంకొకళ్ళ గురించి మాట్లాడుకోవాలి. అదేంటి అని అంటే ఇండియా టుడే గురించి మాట్లాడుకోవాలి. అదేంటి అంటే ఇండియా టుడేలో హ్యాపీ అవర్ నడుస్తూ ఉందన్నమాట. హ్యాపీ అవర్ ఎవ్రీడే నడుస్తోంది 4:00 నుంచి 7:00 ఈవినింగ్ వరకు.

0: అండ్ బార్ స్నాక్స్ అయితే జస్ట్ $1 దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాయి, అండ్ డ్రాఫ్ట్ బియర్స్ వచ్చి $2.99 దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో ఒక ఈవినింగ్ మంచిగా ఎండ కొడుతుంటే లోపల బియర్ తాగడం, స్నాక్స్ తినడం ఎంత బాగుంటుంది చెప్పండి. సో అలా హ్యాపీ ఈవినింగ్స్ కోసం మీరు ఎక్కడికి వెళ్ళాలంటే ఇండియా టుడే 151 నార్త్ నోలన్ డ్రైవ్ సౌత్ లేక్ కి వెళ్ళొచ్చు. ఇంకొక మంచి పాట వినేసి వచ్చేద్దాం, ఆ తర్వాత ఇంకొన్ని విషయాలు మాట్లాడుకుందాం. అండ్ చిరంజీవి గారిని కలిసారా మీలో ఎవరన్నా అని ఒక క్వశ్చన్ అడిగాను నేను. సో మీలో కలిసిన వాళ్ళు ఉంటే మాత్రం డెఫినెట్ గా నాకు చెప్పండి ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండిందో.
1: అయ్యో తాళ వేసి చేతులతో గొడ్డలు అట్టుకుంటారేంటి బాబు, తప్పే ఉంది. మీ నాన్నగారి కచేరీ నేను ఎదుర్కొన్నా కెట్టాడు.

ఆల్ రైట్, ఒక క్లాసిక్ పాట విని వచ్చిన తర్వాత ఇంకొక మాస్ పాట విందామా? మాస్ కాదు, వాన వాన వాన పాట విందాం మనం ఒకటి. సో అయితే చిన్నప్పటి నుంచి మనం ప్యారడీ పాటలు చేయడం అలవాటు కదా, అది వాన వాన వెళ్ళు వాయేనేమో, వాన వాన వెళ్ళు వాయే పక్కింటోడి పెళ్ళాం పోయే అని పాడేవాళ్ళం. పాపం మా పక్కింటోళ్ళు, ఐ డెంట్ మీన్ టు సే దట్, బట్ ఇది మనం చిన్నప్పుడు పాడే పాట. ఏమనుకోకండి, ఈ రోజు ఈ పాటని వినేసి వచ్చేద్దాము.

అది ఈ పాట స్టోరీ అన్నమాట. సో ఇంకొక థింగ్ ఏంటి అంటే, ఇంకొక ఫేమస్ పాట ఒకటి ఉంది, ఆ పాటని వినిపించనా వద్దా అని ఆలోచిస్తున్నాను. బట్ ఏం పర్లేదు, నేను వినిపించేస్తాను. అనేది కూడా వెరీ వెరీ ఫేమస్ పాట, వై నాట్ ఇది కూడా వినొచ్చేయండి.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthondi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: మేము నలుగురం ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫేల్.
4: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
5: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.

0: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
1: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ట్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
0: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బ్లవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ vvfactech.com or call 848-244-0213.
3: కొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని నవ్విస్తాయి, ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. ట్యూన్ ఇన్ టు మార్నింగ్ మంత్ర, వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్స్. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో సిరపి 107.9 FM HT3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
4: వెల్కమ్ వెల్కమ్, మీరు వింటున్నారు ఖుషి ఖుషి గా విత్ మీ శిరీష, ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3, సౌండ్స్ లైక్ హోమ్. సో ఈ రోజు మనం 1.5 అవర్ షో అయిపోయింది. ఈ 1.5 అవర్ మనం చిరంజీవి గారికి హ్యాపీ బర్త్డే చెప్తూనే ఉన్నాము, ఇంకా చెప్తాం కూడా నెక్స్ట్ 1.5 అవర్ కూడా. సో పాటల రూపంలో మనం చెప్తూనే ఉన్నాం కాబట్టి ఈ మంచి పాట కూడా వినేసి ఇంకొకసారి హ్యాపీ బర్త్డే చెప్పేసి మీరు ఎవరన్నా చిరంజీవి గారిని కలిసి ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది, మీరేం మాట్లాడారు, మీరు ఎక్కడ కలిశారు, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలని నాకు మన లిజనర్స్ కి కూడా ఎక్సైటింగ్ గా ఉంది.

రైట్. సో ఇన్ని ఇన్ని మంచి మంచి పాటలు వింటున్నప్పుడు ఆబ్వియస్లీ మన బ్రెయిన్ కూడా ఎక్కడో ఉంటుంది. బట్ మీరందరూ ఇలా వెనక్కి తీసుకొచ్చేసేయండి, ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తున్నా. మీలో ఇంకా మాకింకా కొంచెం ఆ కళాత్మక హృదయం మాలు ఉంది, ఇంకా మిగిలే ఉంది అని అనుకున్న వాళ్ళ కోసం ఇది ఎస్పెషల్ గా. అండ్ ఇండియన్ క్లాసికల్ డాన్స్ లవర్స్ ఎవరైనా ఉంటుంటే మాత్రం ఇది వాళ్ళ కోసం. ఏకల్ విద్యాలయ DFW చాప్టర్ ప్రెసెంట్స్ కథక్ ఆన్ సిల్వర్ స్క్రీన్. సో ఇదేంటి అంటే 28th ఫ్రైడే, అంటే ఐ థింక్ నెక్స్ట్ వీక్ ఫ్రైడే గ్రాన్విల్ ఆర్ట్స్ సెంటర్ గార్లాండ్ లో కథక్ రితమ్స్ తో ఇండియన్ సినిమా జర్నీని సెలబ్రేట్ చేయబోతున్నారనమాట. అంటే ఐకానిక్ సాంగ్స్, అన్ఫర్గెటబుల్ క్యారెక్టర్స్, ఈ స్పెక్టాక్యులర్ కథక్ పర్ఫార్మెన్స్ తోటి ఒక మంచి థియరట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నారు. అండ్ డిన్నర్ కూడా ఉంది, ఈవినింగ్ 5:00 నుంచే స్టార్ట్ అవుతుంది అండ్ ప్రోగ్రామ్ అయితే 7 PM నుంచి బిగిన్ అవుతుంది. సో ఇండియన్ సినిమా జర్నీ మొత్తాన్ని ఒక కథక్ డాన్స్ రూపంలో చూపిస్తున్నారన్నమాట. సో టికెట్ అయితే $35 నుంచే స్టార్ట్ అవుతుంది, డిన్నర్ కూడా ఇంక్లూడెడ్. సో ఈవినింగ్ హ్యాపీగా వెళ్లి రావచ్చు. మీరు ఎక్కడ తీసుకోవాలి టికెట్స్ అని అనుకుంటే tinyurl.com/kathakperformance2026 కి వెళ్లి అక్కడ టికెట్స్ తీసుకోవచ్చు. అండ్ ఐ హోప్ అది చాలా బాగుంటుంది అని.

రైట్. ఎంత క్రేజీ క్రేజీ పాటలన్నీ వింటున్నాము కదా, అసలు ఫుల్ డాన్స్ నంబర్స్ ఉన్నాయి మొత్తం అంతా. ఆబ్వియస్లీ ఉంటాయి. ఈ రోజు ఎవరిది హ్యాపీ బర్త్డే, మరి ఆ మాత్రం డాన్స్ నంబర్స్ లేకపోతే ఎలా చెప్పండి. సో ఇంకొకటి, ఐ థింక్ ఈ పాట తర్వాత నుంచి, ఈ పాట, ఈ సినిమా, ఈ పాట రాక ముందు నుంచి అందరూ అన్నయ్య అన్నయ్య అని పిలుస్తున్నారు అనుకోండి, బట్ ఈ పాట తర్వాత ద యూనివర్సల్ అన్నయ్య హి బికేమ్ అని చెప్పొచ్చు. సో ఆ పాటను కూడా వినేసి వచ్చేద్దాం.

అదన్నమాట సంగతి. ఇంకా ఇంకా నెక్స్ట్ ఒకటి, చిరంజీవి గారు మనం చెప్పకపోయినా మనం చేసే పని ఒకటి ఉంటుంది, బట్ ఆయన చెప్పారు అంటే చెయ్యకుండా ఎందుకు ఉండము. సో అలాంటి పని ఇంకొకటి ఉంది, అదేంటి అంటే వినేసి వచ్చేయండి.

0: దొరుకుతే చారుటి ఆ టీ తాగి వాళ్లతోటి వేశాము భేటీ అన్నాడు అలనాటి ఆశ్రీసి తను టీ తాగడంలో ఘనాపాటి టీ వల్ల లాభాలు శతకోటి ఆ లిస్ట్ అంతా అవుతుంది రామకోటి చటుక్కున తాగరా భాయ్ ఈ చాయ్ చమక్కులే చూడరా భాయ్
1: భాయ్ అంకిన తద్దు.

ఏ చాయ్ మనసుకి మందురా భాయ్, ఈ చాయ్ గడాసుకి జే జే. సో సుగాత్రి గారు కాల్ చేశారు ఇందాకే. కాల్ చేసి సుగాత్రి గారు ఒక నాకు భలే క్రేజీ అనిపించింది, నా రాణి ముఖర్జీ వాయిస్ ని ఆవిడ గుర్తుపట్టేశారు. ఏంటి నీకు బాగాలేదా అని అన్నారు. నాకు జలుబు చేసింది. మీరెవరైనా వాయిస్ గుర్తుపట్టుంటే ఈ రోజు నేను మీకు రాణి ముఖర్జీ లాగా వినిపిస్తూ ఉండుండొచ్చు. బట్ నెక్స్ట్ వీక్ కి మాత్రం జలుబు తగ్గించుకొని కొంచెం మంచి గొంతుతోటి వస్తాను. సో అందుకే నేను కొంచెం ఎక్కువ మాట్లాడకుండా పాటలు వేస్తున్నానన్నమాట. సో అలా మై ఫేవరెట్ మూవీ చిరంజీవి గారి మూవీ ఇంద్ర. అసలు ఆ సినిమా అయితే ఎన్నిసార్లు చూసుంటాను నేను. హ్యాపీగా ఉన్నా ఇదే సినిమా చూస్తా, సాడ్ గున్నా ఇదే సినిమా చూస్తా, ఎవరి మీద కోపం వచ్చినా ఇదే సినిమా చూస్తాను నేను. సో నాకు అన్ని ఎమోషన్స్ లో తోడున్న ఒకే ఒక సినిమా ఇంద్ర. అండ్ ఇంద్రతో పాటు నేను ఇంకొన్ని సినిమాలు కూడా చూస్తాను. చెన్నకేశవ రెడ్డి ఇస్ ఆల్సో మై ఫేవరెట్. సో నాకు ఏది వచ్చినా ఏ ఫీలింగ్ వచ్చినా సరే నేను చూసే సినిమాలు ఈ రెండే. అలా ఇంద్ర నుంచి పాట వినిపించకపోతే ఎలాగా అని అనిపించి ఈ పాటను కూడా తెచ్చేసాను అన్నమాట.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo ma chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhanga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru rinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard. One clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho. Powering possibilities with Radio Surabhi. ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటి వాయనం ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు

0: admin@radiosurabhi.com.
1: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
2: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్, అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
3: వెల్కమ్ మీరు వింటున్నారు ఖుషి ఖుషిగా విత్ మీ శిరీష ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 సౌండ్స్ లైక్ హోమ్. సో ఇన్ని బాస్ పాటలు వింటున్నప్పుడు ద ఓజీ పాట అని అనిపిస్తుంది నాకు ఈ పాట. సో ఈ పాట వినిపించకుండా అసలు మనం షోని కంటిన్యూ చెయ్యలేము. సో ఇంకొక 1 అవర్ మాత్రమే ఉంది, ఇంకా మీ ఫేవరెట్ సాంగ్స్ ఏమన్నా ఉన్నాయి ఈ బాస్ వినాలి అని అనుకుంటే మీకు తెలుసు ఎవరికి కాల్ చేయాలో, 9726361966 కి కాల్ చేయండి. Yeah.

0: అమేజింగ్ గా ఎన్ని మంచి క్లాసిక్ పాటలు వింటున్నామో ఈ రోజు అయితే మనం. ఇలాంటి క్లాసిక్ పాట ఇంకొక పాట కూడా ఉంది, అండ్ ఈ పాట అయితే నాకు గుర్తుంది చాలా మంది రింగ్ టోన్ గా ఉండింది.
1: వారు దేవదాసులు తెలుసు, ఆ తర్వాత తమకే తెలుసు. ఇదిగో తమ్ముడు, మనకి ఓ లవ్ స్టోరీ ఉందమ్మా, వింటావా?

ఏమైందా? ఆ రోజు వరకు హాయిగా ఎలా పడితే అలా తిరుగుతూ గడిపేసేవాడిని, కానీ ఆ రోజు నుంచి తిరుగుళ్ళు నో ఛాన్స్, దాదాగిరి నో ఛాన్స్, ఓన్లీ రొమాన్స్.

జీవితంలో దేని మీద ఆశపడని నేను ఆ అమ్మాయి మీద ఆశలు పెంచుకున్నాను. ఎన్నో కలలు కన్నాను. ఆ అమ్మాయి నాకే సొంతం అనుకున్నాను. కానీ ఒకరోజు ఏం జరిగిందో ఏమో తెలియదు, ఆ అమ్మాయికి పెళ్లైపోయింది.

తెలింది. తర్వాత తర్వాత ఏమవుతుంది? ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది.

చూడతాను. ప్రేమ అనేది లైఫ్ లో చిన్న పార్టే గాని ప్రేమే లైఫ్ కాదు. ఆ మాత్రం దానికి అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకోవడం లేదా ఆ అమ్మాయి ప్రాణాలు తీయటం నేరం. క్షమించరాని నేరం. అండర్స్టాండ్?

ఏ వినాయక చవితి వచ్చినా కూడా ఆ పాట కూడా వెరీ వెరీ ఫేమస్ అన్నమాట మనకి. అయితే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అని అంటే, వినాయక చవితి రావాలి మన దగ్గరికి అని అంటే వరలక్ష్మి వ్రతం కంప్లీట్ అవ్వాల్సిందే. వరలక్ష్మి వ్రతం నడుస్తూ ఉంది, ఇంకొక 2 వీక్స్ పాటు నడుస్తుంది. అయితే వరలక్ష్మి వ్రతం కి ఒక్కొక్క సామాన్లు ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర కొనుక్కోవాలి అని గనక మీరు వెళ్తున్నట్టయితే గనక ఇక నుంచి మీకు అవసరం లేదు, అన్ని షాపులు తిరగాల్సిన అవసరం అస్సలకే లేదు. ఎందుకు అంటే శ్రావణ మాసం పూజా స్పెషల్స్ ఏమేం కావాలి మనకి, మహా అయితే పువ్వులు, పండ్లు, కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, తమలపాకులు, మామిడాకులు, ఇలాంటి పూజా ఐటమ్సే కదా. సో ఇవన్నీ కలిపి ఒకటే దగ్గర ఉన్నాయి, అదే ఇండియా బజార్ అన్నమాట. సో ఇండియా బజార్ కి ఒక్కసారి మీరు వెళ్ళి ఒక్క గంట షాపింగ్ చేశారు అని అంటే మీ వరలక్ష్మి వ్రతం కి కావాల్సిన ప్రిపరేషన్స్ అన్ని చాలా అంటే చాలా ఈజీగా అయిపోతాయి. అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువ ఇండియా బజార్ లో వేరే వాటితో కంపేర్ చేస్తే. సో మీ నియరెస్ట్ ఇండియా బజార్ ఏమన్నా ఉంది అని అంటే డెఫినెట్ గా వెళ్ళండి, అక్కడ క్వాలిటీ సేవింగ్స్ అన్ని దొరుకుతాయి అన్నమాట. అది మ్యాటర్. ఇంకొక ఈసారి పాట కాకుండా ఇంకొక క్రేజీ థింగ్ ఒకటి వినిపిస్తాను మీకు, అదేంటి అంటే బీజిఎం అన్నమాట. ఇట్లా నా ఫేవరెట్ అంటే ఫేవరెట్ బీజిఎం ఒకటి ఉంటది, ఆ బీజిఎం వినిపిస్తాను మీకు. అసలు మెగాస్టార్ సినిమాలో ఈ బీజిఎం పడడమే ఒక క్రేజీ థింగ్ ఇది.

ఫిల్మ్ గూస్ బంప్స్ వస్తుంటాయి కదా నాకు, అసలు ఈ పర్టికులర్ బీజియం ఇంద్ర బీజియం అసలు మామూలుగా అనిపించమన్నమాట. ఫుల్ ఇట్లా ఒక రకమైన రోమాలు నిక్కపొడుచుకోవడం, గూస్ పింపుల్స్ వచ్చేస్తా ఉంటాయి అన్నమాట. సో స్టాలిన్ మూవీ నుంచి ఒక్కొక్క మంచి క్రేజీ పాటను వినేసి వచ్చేదా.

అదన్నమాట సంగతి. సో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, మీకు నేను ఇంకొక విషయం ఏం చెప్పాలి అని అనుకున్నాను అని అంటే, మీకు పంటికి సంబంధించి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా, అయ్యో నేను ఇప్పుడు ఇండియా వెళ్ళాలి అని గానీ, లేకపోతే అబ్బో ఇప్పుడు ఇక్కడ చేయించుకుంటే ఎంత కాస్ట్ అవుతాయో అని గానీ, అస్సలు బాధపడాల్సిన అవసరమే లేదు. ఎందుకు అంటే డాలస్ మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ వాళ్ళు ఉన్నారు కాబట్టి, మీ డెంటల్ హెల్త్ గురించి మీరు ఆలోచిస్తుంటే మాత్రం ఇప్పుడు కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రే $29 కే ఉందన్నమాట. సో మీ స్మైల్ ని హెల్దీగా ఉంచుకోవడానికి ఈ స్పెషల్ ఆఫర్ ని అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ యూ కెన్ కాల్ దెమ్ అట్ 972-484-5400 ఆర్ యూ కెన్ విజిట్ దెమ్ అట్ 3234 ఫారెస్ట్ లేన్, డాలస్, టెక్సస్. ఆల్సో మనకి నాకు తెలిసి ఇంకొక లాస్ట్ హాఫ్ అన్ అవర్ షోనే ఉంది, బట్ ఈలోపుగా ఎవరైనా చిరంజీవి గారు, ఆబ్వియస్లీ ఈ రోజు మనం చిరంజీవి గారి పాటలే వింటున్నాము బికాస్ ఈ రోజు ఆయన బర్త్డే కాబట్టి, ఇప్పుడే ట్యూన్ అయిన వాళ్ళకి నేను ఏం క్వశ్చన్ అడిగాను అంటే, అసలు మీరు ఎప్పుడైనా చిరంజీవి గారిని కలిసారా, కలిసే ఆపర్చునిటీ వచ్చిందా, ఒకవేళ వచ్చి ఉండుంటే కలిసినప్పుడు మీకు ఎలా అనిపించింది, అసలు ఎక్కడ కలిసారు, ఎప్పుడు కలిసారు, అదంతా ఎలా జరిగింది, ఆ ఫుల్ గూస్ బంప్స్ వచ్చిన మూమెంట్ ఎక్కడ జరిగింది, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి దాంతో అని క్వశ్చన్ అడుగుతున్నాను అనమాట నేను. బట్ మీరు గనక ఆన్సర్ చెయ్యాలి, అవన్నీ మాతో షేర్ చేసుకోవాలి, మాకు కూడా కొంచెం ఆ ఎక్సైట్మెంట్ తెప్పియాలి అని అనుకుంటే మాత్రం డెఫినెట్ గా 972-636-1966 కి కాల్ చేయండి. నేను లిజనర్స్ వెయిటింగ్ ఇక్కడ మీ ఎక్స్పీరియన్సెస్ ఆయనతోటి ఎలా ఉంది, కలిసినప్పుడు ఎలా అనిపించింది అన్నది తెలుసుకోవడానికి.

0: What is this pass?
1: Let's try the Oora Mass.
0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi, meeku andisthundi Project W, Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi, 107.9 FM HD3.
4: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
5: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చినా ఆఫర్ లెటర్లు
4: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
6: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
4: చందు, మరి వండనా?
6: ఇప్పుడు వండేదాకా ఆగాలా?
4: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటన్ ఏ కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
6: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
7: కొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని నవ్విస్తాయి, ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. ట్యూన్ ఇన్ టు మార్నింగ్ మంత్ర, వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్స్. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
8: బిర్యానీ తింటావా?
9: మర్చిపోయావా? ఐ మన డై సాలడ్.
8: సరే, బట్ ఐ వోంట్ షేర్ మై చికెన్ దమ్ బిర్యానీ అండ్ గోట్ బిర్యానీ. నో వే.
9: ఇంటి రెండు ఆర్డర్ చేస్తున్నావా?
8: అంత వరీ అవ్వకు. ఎంఎన్ఎం వాళ్ళ వీకెండ్ ఆఫర్ చికెన్ అండ్ గోట్ దమ్ బిర్యానీ $10 and $15 కి మాత్రమే ఆన్.

0: సండే 7 PM to 11 PM ప్లస్ వాళ్ళ స్పెషల్ లైవ్ హండి బిర్యానీతో డబుల్ కమిటా ఫ్రీ.
1: షేరింగ్ ఈస్ కేరింగ్ తెలుసా?
0: MNM 1900 మార్కెట్ ప్లేస్ బులివర్డ్ ఇర్వింగ్.
2: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
3: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
2: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా. ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు. దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ and orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
4: Oi, lunch ke kar kana veldamma?
5: Sorry, ee roju grocery day. First veggies konali, tarvata mee inti vaipu velli pooja samanlu konali, then I have to get some fresh meat. I think veggies teeskunna chote snacks teeskunta malli spices ki vere grocery store vellali.
6: No groceries kondaniki inni places ki veltunava? Silly woman. Ippudu neeku anni reasonable prices lo India cash and carry lo dorukutayi kada. Farm fresh veggies to fresh halal meats. Spices two snacks, everything under one roof.
7: Stop wasting time, money and gas at multiple stores. India Cash and Carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
8: వెల్కమ్ వెల్కమ్. మీరు వింటున్నారు ఖుషి ఖుషిగా విత్ మీ శ్రేష ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 సౌండ్స్ లైక్ హోమ్. సో లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఏ ఉంది కాబట్టి ఇంకా చక్కచక్క కొన్ని మంచి మంచి పాటలు వినిపించేసి వెళ్ళిపోతాను నేను. సో ఈ రోజు మనం చిరంజీవి గారి బర్త్డే ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం మన షోలో. సో ఇంకా మీకు ఏమన్నా ఫేవరెట్ సాంగ్స్ ఉంటే మాత్రం నాకు చెప్పండి, నేను అవన్నీ లైన్అప్ చేసి పెట్టేస్తాను. అండ్ దాంతోపాటు మన యాప్ ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే మాత్రం డెఫినెట్ గా చేసుకోండి. అండ్ మేక్ ష్యూర్ యూ ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ లో కూడా. సో ఈ పాట, ఈ సినిమా మీద అయితే క్రేజీ ఎక్స్పెక్టేషన్స్ ఉండినాయి. ఆ ఉన్న వాళ్ళల్లో నేను కూడా ఒక దాన్ని వెళ్ళిన తర్వాత మాత్రం సినిమాకి నీరసంతో వచ్చాను. బట్ it was a celebration to watch both father and son on screen anamata. So vallidaru kalisi chesina oka dance song kuda chaala baa anpinchindi. ఆ సినిమా మాత్రం అలా ఆడకుండా వెళ్ళిపోయిందిలే గానీ ఆ సినిమా కూడా హిట్ అయి ఉంటే చాలా బాగుండేది అని అనిపించింది. బట్ ఎనీహౌ నాకైతే ఈ పాట నచ్చింది, ఫాదర్ అండ్ సన్ ఇద్దరు కలిసి డాన్స్ చేయడం.

అదే అనమాట సంగతి. ఇంకా మనకి 20 మినిట్స్ ఉంది, ఇంకొన్ని మంచి పాటలు వినిపించేస్తాను. డైరెక్ట్ శ్రీదేవి చిరంజీవి పాట వచ్చేస్తోంది ఇప్పుడు నెక్స్ట్. సో ఈ పాటను కూడా వినేసి వచ్చేద్దాం.

గైస్, అలా ఈ రోజు మనం చిరంజీవి గారికి మన షోలో హ్యాపీ బర్త్డే ని చెప్పేసుకున్నాం అన్నమాట. సో వన్స్ అగైన్ విషింగ్ హిమ్ వెరీ హ్యాపీ బర్త్డే. విశ్వంభర మూవీ నుంచి ఒక అప్డేట్ వచ్చింది, ఓఎస్టీ రిలీజ్ చేశారు.

అండ్ దాని తర్వాత ఇప్పుడు కొత్త సినిమా కాకా అంట, ఆ సినిమా నుంచి కూడా ఒక చిన్న గ్లిమ్స్ వచ్చింది. ఆల్రెడీ మీరు చూసేసే ఉంటారు అనుకోండి, బట్ ఇన్ కేస్ చూడకపోతే మాత్రం యూట్యూబ్ లో ఉంది, చూడండి. అండ్ వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది మెగా స్టార్. అలా మెగాస్టార్ గారు బర్త్డే అయిపోయిన తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే విశ్వనాథన్ సన్స్ మూవీ నేను కూడా చూసాను. బాగుంది సినిమా, క్యూట్ గా ఉంది, ఫ్యామిలీతో కలిసి వెళ్లి హ్యాపీగా చూడొచ్చు. మీ 3 గంటలు వేస్ట్ అయ్యే సమస్యే లేదు, ఎందుకంటే అంత మంచి కూల్ మూవీ ఉంది. చూస్తుంటేనే అలా చూస్తుంటే అరే ఏంట్రా ఇది అని అనిపించేలాగా ఎక్కడా లేకుండా అలా అట్లా కళ్ళకి స్క్రీన్ కి రెండిటికి కూడా ఒక మంచి న్యాయం జరిగింది, మన టైం కి కూడా మంచిగా న్యాయం జరిగింది అన్నట్టు అనిపించింది అనమాట. సో ఇంత చెప్తున్నాను అని అంటే మీరే అర్థం చేసుకోండి ఎంత మంచిగుందో సినిమా. సో ఎవరైనా ఒకవేళ చూడాలి ఈ వీకెండ్ ఏదన్నా టైం పాస్ కి అని అనుకుంటే డెఫినెట్ గా ఐడ్ రికమెండ్ విశ్వనాథన్ సన్స్. సో ఈ మంచి ఎనర్జెటిక్ పాట వినేసి వచ్చేయండి.

సో ఆల్ రైట్, అయితే మనకి ఇంకొక సినిమా కూడా రిలీజ్ అయ్యింది ఈ వీక్ లోనే. అదేంటి అంటే ఇరుముడి, ఇరుముడి అని రవితేజ మాస్ మహారాజ్ రవితేజ న్యూ మూవీ వచ్చింది. ఆ మూవీ ఏంటి, ఆ రివ్యూ ఏంటి అన్నది నేను మెల్లగా చెప్తాను. బట్ దానికంటే ముందు ఇంకొక థింగ్ ఏంటి అంటే, మన డాలస్ లో చాలా అంటే చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి. ఎన్నంటే అసలు ఇట్లా వీధికి ఒకటి రెండు అన్నట్టులాగా చెప్పుకోవచ్చు అన్నమాట ఇప్పుడు. కానీ

ఒక్కొక్కసారి అన్ని రెస్టారెంట్స్ కి ప్రాబ్లం ఏమవుతుంది అని అంటే కొంచెం స్లో అవర్స్ నడుస్తూ ఉంటాయి. వీకెండ్స్ అయితే అన్ని రెస్టారెంట్స్ మంచి ఫుల్ ఉంటాయి, బట్ వీక్ డేస్ లో మధ్యాహ్నం పూట ఆర్ ఈవినింగ్ పూట అట్లా కొంచెం స్లో అవర్స్ నడుస్తూ ఉంటాయి, లేదంటే లెస్ వాకిన్స్ ఉంటూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళ కోసం ఒక మంచి డీల్ ఉంది నా దగ్గర. అదేంటి అంటే DealsBanana.com. సో DealsBanana.com లో ఏంటి అని అంటే మీ రెస్టారెంట్ కి సంబంధించిన ఎక్స్క్లూజివ్ డీల్స్ గానీ కొన్ని కూపాన్స్ గానీ అలాంటివన్నీ డీల్స్ బనానా లో మీరు యాక్టివేట్ చేయొచ్చు అనమాట. సో దట్ కస్టమర్స్ ఎవరైనా యాక్టివ్ గా ఏదైనా కూపన్స్ కోసం డీల్స్ కోసం చూస్తుంటే వాళ్ళు DealsBanana.com లో వెతుక్కొని మంచి డీల్ దొరికిన రెస్టారెంట్ కి వెళ్తారనమాట. బట్ రెస్టారెంట్ ఏదన్నా కూపన్స్ కోసం డీల్స్ కోసం చూస్తుంటే వాళ్ళు DealsBanana.com లో వెతుక్కొని మంచి డీల్ దొరికిన రెస్టారెంట్ కి వెళ్తారనమాట. బట్ రెస్టారెంట్ ఓనర్స్ కి ఎక్సైటింగ్ పార్ట్ ఏంటి అని అంటే మీ ఆఫర్ ని క్రియేట్ చేయడం నుంచి ప్రమోషనల్ క్యాంపెయిన్ డిజైన్ అండ్ మార్కెటింగ్ చేయడం వరకు DealsBanana.ai చూసుకుంటుంది మొత్తం. పర్ ఆర్డర్ కమిషన్ లాంటిది ఏమీ లేదు. బెస్ట్ పార్ట్ ఏంటి అని అంటే ఫస్ట్ 50 రెస్టారెంట్స్ కి గ్రోత్ ప్లాన్ ఫ్రీగా 3 మంత్స్ వరకు ఇస్తారు. సో రెస్టారెంట్ ఓనర్స్ ఎవరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. కస్టమర్స్ వచ్చే వరకు మీరే మంచి డీల్స్ కూపాన్స్ ఇచ్చి వాళ్ళు రావడానికి ఒక రీజన్ ని క్రియేట్ చేయొచ్చు అనమాట. సో మీరు జస్ట్ DealsBanana.com కి వెళ్ళండి, యు బికమ్ ఏ పార్ట్నర్ దేర్ అండ్ స్టార్ట్ టర్నింగ్ యువర్ ఆఫర్స్ ఇన్ టు మోర్ వాకిన్స్. అదనమాట మ్యాటర్. అండ్ ఇరుముడి మూవీ నుంచి సోషల్ మీడియాని ఊపేసిన పాట రాబోతోంది, అండ్ ఈ పాటకి బయట కూడా సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.

అది గాయస్ సంగతి. సో ఈ సినిమా కూడా చాలా బాగుంది అంట ఇరుముడి. లైక్ ఏమి వింటున్నాను అని అంటే ఆబ్వియస్లీ సక్సెస్ అయ్యింది సినిమా అనే చెప్తున్నారు. అండ్ దాంతో పాటు బ్రేక్ ఈవెన్ కూడా అయిపోయిందంట. సెకండ్ డేకే వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ అయిపోయింది అని అంటే మాటలు కాదు అసలు. సో టాక్సిక్ ప్రీ రిలీజ్ కూడా ఈ రోజే జరిగింది. ఐ థింక్ నెక్స్ట్ వీక్ కి టాక్సిక్ రిలీజ్ అవుతుంది. బట్ ఈ వీక్ అయితే మాత్రం ఇరుముడి ఎమోషనల్ గా ఉంది, లైక్ రవితేజస్ కమ్ బ్యాక్ మూవీ ఇది అని ఎన్ని చెప్తున్నారో. మీలో ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే జెన్యున్ రివ్యూ మీ రివ్యూ ఉంటే షేర్ చేసుకోండి. బట్ ఇవైతే నేను విన్న రివ్యూస్, చాలా బాగుంది సినిమా అని విన్నాను అనమాట. సో విశ్వనాథన్ సాన్స్ అండ్ ఇరుముడి రెండిట్లో ఏదైనా వెళ్ళి చూడొచ్చు, మీ టైం వేస్ట్ కాదు అని అనిపించేలాగే ఉన్నాయి అన్నమాట. సో ఇంకొక థింగ్ ఏంటి అని అంటే, నిన్న బర్త్డే వాళ్ళ గురించి మాట్లాడుకుందాం, ఇవాళ బర్త్డే వాళ్ళ గురించి మాట్లాడుకుందాం, రేపు మనం రామ్ కాబట్టి రేపు బర్త్డే వాళ్ళ గురించి కూడా మాట్లాడేసుకుందాము. సో రేపు ఎవరిది బర్త్డే ఉంది అంటే, వైబ్ ఉంది బేబీ వైబ్ ఉందిలే అని చిన్నపిల్లలందరితోటి డాన్స్ చేయించేసిన తేజ సజ్జాస్ హ్యాపీ బర్త్డే. నాకేంటో తేజ సజ్జా అనగానే ఈ వైబ్ ఉంది బేబీ, హనుమాన్ ఇవన్నీ గుర్తురావు. అసలు చిన్నప్పుడు ఇంద్రా సినిమాలో చూసినప్పుడు ఈ సినిమా ఈ కుర్చీలో కూర్చునే వాడే లేడా అని నాయనమ్మ అనగానే నేనున్నా నాయనమ్మ అని స్కూల్ బ్యాగ్ పడేసి వచ్చి తొడగొట్టి కుర్చీలో కూర్చునే నాకు తేజ సజ్జా అంటే అదే అతని గుర్తొస్తాడు అనమాట. ఆ చిన్నగా ఉన్న తేజ సజ్జానే గుర్తొస్తాడు. తర్వాత ఎన్ని సినిమాలు లైక్ హనుమాన్ లాంటి సినిమా గాని, తర్వాత మిరాయి గాని, ఇప్పుడు ఇంకా కొన్ని కొత్త మూవీస్ వస్తున్నాయి లైక్ సూపర్ మ్యాన్ మూవీస్ లాంటివి వస్తున్నాయి. తను ఒక ఓటీటీ షోకి హోస్ట్ గా కూడా పనిచేస్తున్నాడు. సో ఇన్ని జరిగినా కూడా నాకు ఆ చిన్నప్పుడు తేజ సజ్జాని గుర్తొస్తాడు అనమాట. అండ్ ఇంకొక ఫన్ ఫ్యాక్ట్ ఏంటి అని అంటే, తేజ సజ్జా

అలా ఇంకొక ఫన్ ఫ్యాక్ట్ ఏంటి అంటే, తేజ సజ్జా స్టార్ట్ అయ్యింది కూడా, తన మూవీ కెరీర్ స్టార్ట్ అయ్యింది కూడా చిరంజీవి గారితో అనమాట, చూడాలని ఉంది సినిమా నుంచి. సో విషింగ్ తేజ సజ్జా వెరీ హ్యాపీ బర్త్డే, అండ్ ఆల్సో విషింగ్ చిరంజీవి గారు ఆల్సో వెరీ హ్యాపీ బర్త్డే.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
2: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
3: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
2: Istinamma Vayanam, Puchukunti Vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్, ఇంటింటా సురభి. మేము మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి. ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. India ki teleport aithe enta baaguntundo. What if India was just a tap away? Just imagine, meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kuchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas ninche mee parents medical bills clear aipothe. No flights, no favors, no follow-ups. With my pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursue isn't just an app, it's your genius.